ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 30వ రోజు, క్రీస్తు శకము 2026వ సంవత్సరం, మే నెల 20వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:53 దాటి 42 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భావనలో సాదృశ్యం గురించి శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు. 6:35 పొలం పనులు. ఈ కార్యక్రమంలో మామిడి ఎగుమతికి మేలైన పద్ధతులు, ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు. 7:00 కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలోని మొదటి అంశం ప్రపంచ తేనెటీగల దినోత్సవం గురించి విశేషాలు. అనంతరం ఇది మన చట్టం శీర్షికన డీపీటీపీ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ గురించి సీడాక్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ పద్మగార్ల గాత్రం ప్రసారమవుతుంది. 9:03 10:00 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పకారుడు కీర్తిశేషులు రవీంద్ర శర్మ గురూజీతో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి లక్ష్మీ మంజూష గారు ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. వీరికి వాద్య సహకారం అందిస్తున్న వారు వయలిన్పై శ్రీ పి కౌండన్య, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు. 11:30 హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం

కార్యక్రమంలో శ్రీమతి అనుముల మోషాగారి గానం వింటారు. వీరికి హార్మోనియం సహకారం అందిస్తున్నవారు శ్రీ రాహుల్ అరవింద్ దేశ్పాండే, తబల శ్రీ నరసింగరావు పంచపోటి. మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 గృహ విజ్ఞాన జ్యోతి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 2:30 నిసిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ జింద్యక్షగానం రెండవ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు

0: which includes Australia, Japan and United States, and Secretary Rubio will attend the meeting. India is set to host a meeting of Quad foreign ministers next week that is expected to deliberate on pressing global challenges, including the fallout of the West Asia crisis. New Delhi meeting is planned for May 26th and it is scheduled to be attended by Rubio, Australian Foreign Minister Penny Wong and Japanese Foreign Minister Motegi Toshimitsu, with External Affairs Minister Dr. S. Jaishankar presiding over it. Directorate General of Civil Aviation has directed the inspection of the fuel control switches of an Air India Boeing 7878 aircraft at the original equipment manufacturer facility in the presence of DGCA officers. According to the DGCA, the Air India Boeing 7878 aircraft VTANX was grounded on 2nd February this year after operating flight AIC-132 from London's Heathrow Airport to Bengaluru. In IPL cricket, riding on a brilliant knock of 93 runs by Vaibhav Suryavanshi, Rajasthan Royals defeated Lucknow Super Giants by 7 wickets at Sawai Man Singh Stadium in Jaipur last night. Today, Kolkata Knight Riders will clash with Mumbai Indians at Eden Gardens, Kolkata. The match will start at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: Akashavani, Hyderabad Kendram. సమయం 6:10 ఈనాటి భావన కార్యక్రమంలో సాదృశ్యం శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం వింటారు.
2: మన సమాజంలో కానీ మనం నివసిస్తున్న ప్రాంతంలో కానీ సకల సద్గుణాలు కలిగిన వ్యక్తి తారసపడితే ఆ వ్యక్తిని శ్రీరామచంద్రుడితో పోల్చటం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అంటే వాల్మీకి రచించిన రామాయణ కావ్యంలో శ్రీరాముని అన్ని సద్గుణాలే ఉన్న ఒక నాయకుడిగా చిత్రీకరించటంతో ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ అటువంటి గుణాలు కలిగిన వారు తటస్థపడితే శ్రీరామచంద్రుడి వంటి వారని అభివర్ణిస్తారు. అటువంటి దృష్టాంతాలనే సాదృశ్యంగా పేర్కొంటారు. మహాభారతంలో కర్ణుడు ఖ్యాతి జగద్విఖ్యాతము. సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడి వల్ల తన కుమారుడైన అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన దేవేంద్రుడు పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచ కుండలాలను కోరటం, అందుకు కర్ణుడు సంతసించి వాటిని దేవేంద్రునికి దానం చేయటం వంటి సంఘటనలను నేటి జీవిత విధానంలోనూ మలుచుకొని ఆస్తిపాస్తులను పేదలకు దానధర్మం కావించిన వారిని దానకర్ణుడితో పోల్చటం విదితమే. తెలుగు సంగీత విద్వాంసులెందరో ఉన్నారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు వాగ్గేయకారుడు అయిన త్యాగరాజస్వామిని అపర నారదుడిగా అభివర్ణించిన వారెందరో ఉన్నారు. నిజంగా నారదుడు గానాన్ని ప్రస్తుతం ఈ లోకంలో విన్నవారెవరూ లేరు. కానీ నారద మహర్షిని పురాణాలలో హరిభక్తునిగాను మధుర గాయకుడుగాను పేర్కొనటంతో శ్రీ త్యాగరాజస్వామిని వారితో పోల్చటం ఊహాజనితమైన విషయమే. కొందరు కలహప్రియులను కూడా నారదుడితో పోల్చటం జరుగుతూనే ఉంటుంది. పోతన పద్య మధురములను జంధ్యాల పాపజ శాస్త్రి ఉదహరిస్తూ ముద్దుంగార భాగవతం ననుచు పంచదారితో అదితివేమో ఘంటము మహాకవి శేఖర అని సంబోధిస్తారు. అంటే పంచదారతో తీపి పదార్థాలను చేయటం నేటి కాలంలో జరుగుతున్నది. కాబట్టి కరుణశ్రీ ఆ దృష్టాంతాన్ని ఎన్నుకున్నారు. పోతన కాలంలో పంచదార ఉందో లేదో అన్నది వేరే సంగతి. కానీ వర్తమాన పరిస్థితులలో పోతన కవిత్వానికది సాదృశ్యంగా నిలిచింది. అట్లాగే అందమైన ముఖార విందాన్ని చంద్రబింబంతో పోల్చే కవులెందరో ఉన్నారు. భారతదేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ నెహ్రూతో కలిసి పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, భారతరత్న పురస్కారం పొందిన తొలి భారతేతరుడు, నాటి బ్రిటిష్ ఇండియా పెషావర్లో జన్మించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీగా పిలవటం అనేది నిజమైన సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా గాంధీజీ

0: అడుగుజాడలలో పయనించిన వారిని గాంధేయవాదులని గాంధేయులని చెప్పుకుంటారు, కాని ఒక గఫార్ ఖాన్ ని మాత్రమే సరిహద్దు గాంధీగా చెప్పుకోవటం విశేషం. అయితే పిల్లలను తోటి పిల్లలతో పోల్చి వారితో సమానంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవటం సరైనది కాదు. పిల్లలను వారిలాగానే నడుచుకోమనటం తప్పు. అందువలన పిల్లల మనస్సు వికలమయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాని దుష్టులైన రావణాసురుడు, దుర్యోధనుడు, శకుని వంటి వారిగా దుష్ట సాంప్రదాయాల్ని అనుసరించే కొందరిని పోల్చటం జరుగుతూ ఉంటుంది. వారు అటువంటి సాంప్రదాయాన్ని వదిలి సజ్జనులుగా పేరు గడించి సమాజానికి ఎంతో కొంత మేలు చేయగలిగితే వారు సరైన సాదృశ్యాలకు అర్హులవుతారు.
1: సాదృశ్యం శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

పంచాంగశుద్ధిమభివర్ణయతి త్వదీయాం యారాధినాదనుహరేతవప్రభాతం విఖ్యాతవైద్యవనమంచకరోగజాలాం విఖ్యాతవైద్యరోగనిపీడితాస్త్వాం.

పాదం యదుష్ట సంహరణముత్తమలోక రక్ష దీక్షాం యనక్కి తవ రూపమహో సింహ తచ్చత్రయాదగిరి.

సర్వాత్మకుడను నిర్ఘాతంబు నిదను రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతంబు నిదను రామానుజ భాష్యము నిజమను సరస్వతి విల

లేని తమను శృతులందు నవలిగెదను. అందరతని మాయకు వెలిగారని అల్పుల నడచెదను. వందనములు శ్రీహరికేను సుప్రమాణ

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: పొలం పనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం మామిడి ఎగుమతికి మేలైన పద్ధతులు. ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, ఇంకా పండ్ల తోటల పరిశోధన స్థానం వారు మామిడిని ఎగుమతికి మేలైన పద్ధతులు సూచిస్తున్నారు. ఈ విధంగా బాగా తయారైన లేత ఆకుపచ్చ రంగు కలిగిన పండ్లను ఎంపిక చేసుకోవాలి. 80 నుండి 90 బ్రిక్స్ ఉన్న కాయలను ఎంపిక చేసుకోవాలి. పండ్లు కోయటకు ఉదయం 10 గంటల వరకు మంచి సమయం ఇది పాటించాలి. కాయలను 6 నుండి 7 సెంటీమీటర్ల కాడతో కోయాలి. భూమికి దగ్గర ఉన్న కాయలను 2 నుండి 3 సెంటీమీటర్ల కాడతో కొయ్యాలి. ఎక్కువ ఎత్తులో ఉన్న కాయలను చిక్కముతో కొయ్యాలి. కాడలను 2 నుండి 3 సెంటీమీటర్ ఉన్నట్లు కత్తిరించాలి. ఇక ప్లాస్టిక్ క్రేట్స్ అడుగు భాగాన కాగితాలను అమర్చి కాయలను 2 నుండి 3 వరుసలుగా ప్లాస్టిక్ క్రేట్స్లో అమర్చాలి. కోతకు ఉపయోగించిన పనిముట్లను తప్పనిసరిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. కోత తర్వాత కాయలను 6 గంటలలోపు ట్రక్కులతో ప్యాక్ హౌస్కు తరలించాలి. కాయ మీద ఉండే చర్మానికి సొన అంటుకోకుండా తప్పనిసరిగా సొనకార్చు పద్ధతి అవలంబించాలి. పరిస్థితులు వీలును బట్టి సొనకార్చు పద్ధతిని తోటలో కానీ ప్యాక్ హౌస్లో కానీ చేయాలి. క్షేత్రస్థాయిలో అయితే సొనకార్చు పద్ధతిని కోత కోసిన వెంటనే అవలంబించాలి. అలా కుదరనిచో ప్యాక్ హౌస్లో చేపట్టాలి. సొనకార్చుటకు వెదురుతో చేసిన చట్రము భూమి నుండి 4 అడుగుల ఎత్తులో 3 నుండి 3.5 సెంటీమీటర్ల ఎడములో వెదురు కట్టెలను సమాంతరంగా అమర్చాలి. దీని ద్వారా కాయలు కదలకుండా ఉంచి సొనకారిలా చేయవచ్చు. సొనకారు చట్రంపై కాయలను పెట్టే ముందు కాయలను చేతితో తీసుకుని తొడిమ భూమి వైపుకు ఉండినట్లు అమర్చుకోవాలి. తొడిమలను 0.5 నుండి 1 సెంటీమీటర్ వరకు పదునైన కత్తెరతో కత్తిరించాలి. కాయల నుండి సొన సజావుగా నేల మీదకి కారే విధంగా అమర్చాలి. ఈ విధంగా తలక్రిందులు పెట్టిన తర్వాత 2 కాయలను జాగ్రత్తగా వెదురు చట్టంగా ఒకదాని పక్కన మరొకటి అమర్చాలి. ఈ విధంగా అమర్చిన కాయలను 2 గంటల పాటు కదలించకుండా ఉండాలి. సొనకార్చు పద్ధతులను నైపుణ్యం గల కూలీలతో మాత్రమే చేయించాలి. అప్పెడావారు ధృవీకరించిన ప్యాక్ హౌస్లోనే శుద్ధి చేయాలి. 52 డిగ్రీల సెంటీగ్రేడ్

ఉష్ణోగ్రత గల నీటిలో 200 ppm సోడియం హైపోక్లోరైడ్ కలిపి 2-3 నిమిషాలు కాయలను శుద్ధి చేయాలి. ఆంత్రాక్నోస్ మరియు పండు ఈగ నివారణ కొరకు కాయలను 48+0.3 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో 60 నిమిషాలు వేడి నీటిలో శుద్ధి చేయాలి. అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేయాలంటే ఇరేడియేషన్ తప్పనిసరిగా చేయాలి. ఇక గ్రేడింగ్ ప్యాకింగ్ పద్ధతి ఈ విధంగా చేయాలని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ప్యాకింగ్ చేయడానికి టెలిస్కోపిక్ కారుగేటెడ్ ఫైబర్ బోర్డు బాక్సులను వాడాలి. అట్టపెట్టెలపైన ఆకర్షించే బొమ్మను అవసరమైన సమాచారాన్ని పొందుపరచాలి. ఈ సమయంలో కాయలపైన చిన్న మచ్చ కానీ చిన్న దెబ్బ కానీ తగిలిన ఎడల అవి నిరాకరించబడతాయి. సరాసరి 300 నుండి 350 గ్రాములు తూగిన కాయలను గ్రేడింగ్కు ఎన్నుకోవాలి. అట్టపెట్టెల్లో 10 నుండి 13 కాయలను అమర్చుకోవాలి. అట్టపెట్టె బరువు 4.5 కిలోలు మించకుండా చూడాలి. తర్వాత పెల్లెటైజేషన్ పద్ధతిని ఈ విధంగా నిర్వహించాలని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. 12 పెట్టెలను ఒక వరుసలో ఉంచటానికి సరాసరి పరిమాణం గల చెక్కతో తయారు చేయబడిన కొమ్మ చట్రమును ఎన్నుకోవాలి. బాక్సులను 18 వరుసల వరకు అమర్చి కట్టాలి. ఈ మొత్తాన్ని కలిపి పెల్లెట్ అని పిలుస్తారు. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే వివరాలు కూడా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. గుర్తు, రకం, పేరు, ప్యాకింగ్ తేదీ, నికర బరువు, నిల్వ ఉంచుటకు అవసరమైన ఉష్ణోగ్రత, దిగుమతిదారుడు కోరుకున్న అన్ని వివరాలు, ఉత్పత్తి, ఉత్పత్తి పుట్టుక, వాణిజ్యపరమైన వివరాలు అందించాలి. తర్వాత ముందస్తు శీతలీకరణ కూడా చేయాలి. ఈ పెల్లెట్ ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో శీతలీకరణ గదులలోనికి తదుపరి శుద్ధి కొరకు తీసుకుని రావాలి. తొలి శీతలీకరణ తదుపరి వెంటనే 12-13 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో గాలిలో తేమ 90% వద్ద కాయలను శీతలీకరణ చేయాలి. శీతలీకరణ నిరంతరంగా 6 నుండి 8 గంటల పాటు చేయడం ద్వారా కాయలోని క్షేత్రస్థాయి వేడిని 12-14 సెంటీగ్రేడ్ వరకు తగ్గించవచ్చు. ఇక శీతల గిడ్డంగిలో ఏ విధంగా ఈ యొక్క కాయలను అమర్చుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలన్న వివరాలు ఈ విధంగా. శీతలీకరణ గావించబడిన పండ్లను ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో శీతల గదులలోకి తీసుకొచ్చి జాగ్రత్తగా అమర్చాలి. పెల్లెట్లు 12.5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 90-95% వద్ద తదుపరి రవాణా కొరకు ఉంచాలి. కాయలను రవాణా చేసే సమయంలో కనీస ఉష్ణోగ్రత 12.5 సెంటీగ్రేడ్ ఉండాలి. ఇక రీఫర్ కంటైనర్లో ఈ విధంగా అమర్చి ఎగుమతి చేయవలసిందిగా కోరుతున్నారు శాస్త్రవేత్తలు. పెల్లెట్ ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో రీఫర్ కంటైనర్లోనికి లోడ్ చేయాలి. రవాణా సమయమంతా రీఫర్ కంటైనర్ లోపలి భాగంలో తప్పనిసరిగా 12.5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఈ పెల్లెట్స్ ఓడను చేరు సమయం వరకు ఇదే ఉష్ణోగ్రత తేమ శాతం ఉండినట్లు నిత్యం గమనిస్తూ ఉండాలి. బాక్సులలో నింపబడిన కాయలను షిప్ కార్డుకు రవాణా చేయాలి. షిప్ యొక్క కార్గోలోనికి నేరుగా రీఫర్ కంటైనర్ను పంపాలి. విద్యుత్తును ప్రసరింపజేయట ద్వారా కావలసిన ఉష్ణోగ్రత తేమను ఉండేలా చూసుకోవాలి. గమ్యస్థానం చేరిన తర్వాత పెల్లెట్స్లోని కాయలను 20 నుండి 25 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గదులలో ఉంచి పండిన తర్వాత అమ్మకానికి వినియోగించాలి. ఇక హార్డినేట్ సిస్టంలో మామిడి తోట, మామిడి రైతును ఏ విధంగా నమోదు చేసుకోవాలి అన్న వివరాలు అందిస్తున్నారు. మామిడి ఎగుమతులకు తప్పనిసరిగా అపెడవారి హార్టినేట్ సిస్టంలో మామిడి తోట, మామిడి రైతు పేరు నమోదు చేసుకోవాలి. ఇందుకు గాను గుర్తింపు అక్షరము మరియు దానికి సంబంధించిన పాస్వర్డ్ జిల్లా ఉద్యాన అధికారికి ఇవ్వబడింది. జిల్లా ఉద్యాన అధికారి మాత్రమే మామిడి తోట, మామిడి రైతును నమోదు చేస్తారు. రైతు తన ఆధార్ కార్డు, పాన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము, జిరాక్స్ ఉద్యాన అధికారికి ఇవ్వాలి. ఇక గ్లోబల్ గ్యాప్ ధృవీకరణ పద్ధతి ఏ విధంగా మనం అమలు చేస్తారు, ఏ విధంగా అమలు చేస్తారన్న వివరాలు రైతులు తెలుసుకోవాలి. గ్లోబల్ గ్యాప్ ధృవీకరణ పత్రం పొందుటకై అపెడావారు ధృవీకరించిన సంస్థల నుండి గ్లోబల్ గ్యాప్ ధృవీకరణ పత్రం పొందొచ్చు. గ్లోబల్ గ్యాప్ నెంబరు హార్డినేట్లో పొందుపరిచిన తర్వాత ఎగుమతిదారులు రైతు ద్వారా ఎగుమతి చేయగలుగుతారు. ఈ విధంగా తెలిపిన ప్రమాణాలు పాటిస్తూ వాటిని సరైన పద్ధతిలో రికార్డు చేసి పెట్టుకోవాలి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45 కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్టవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్టానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకొచ్చింది. మీ అందరు తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు, మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు, అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మిల్లెట్స్ కూడా, ఆర్గానిక్ గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ
0: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమల్లో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా

0: యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్టంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
1: ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంవృద్ధి యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ ని 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్ని స్పీడ్ బోట్స్ ని ఏదైతే లోపల ఫిషింగ్ చేసి ఆ బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయల చెక్ ని పిలిచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోనల్ అధికారులు నిర్మాణంలో ఉన్న పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు డాష్బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసమున్న గరిష్ట వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం 10 ఏళ్లు పెంచింది. గతంలో పెంచిన వయోపరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో తాజాగా మళ్లీ పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన నిన్న హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట ఆవిర్భావ దినాన్ని ఈసారి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వికాస్రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని

0: ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ.
1: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తాః. భారతం తథా నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఇత్యతే దేశాః మిలిత్వా స్వద్విపక్షీయ సంబంధం, హరిత ప్రౌద్యోగికీం, నవాచార రణనీతిక సహయోగం చ సుదృఢీకర్తుం విచార విమర్శాన్ కృతవంతః. ప్రధానమంత్రీ శ్రీమోదీ హ్యః నార్వేదేశస్య రాజధాన్యాం ఓస్లో నగరే తృతీయ భారత నార్డిక్ శిఖర సమ్మేళనే భాగం గృహీత్వా నార్డిక్ దేశానాం నేతృభిస్ సహ సంయుక్త పత్రకార సమ్మేళనం సంబోధయన్ ఘోషణామేతాం కృతవాన్.
3: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए ఏక్ బెహతర్ భవిష్య సునిశ్చిత్ కరెంగే.
2: ప్రధానమంత్రిణా మోదినా ప్రోక్తం యత్ విగత దశవర్షేషు భారతస్య నార్డిక్ దేశానాం చ ద్విపక్షీయ వ్యాపారః ప్రాయః చతుర్గుణం వర్ధితః వర్తతే.
3: 10 వర్షో మే హమారా బయోలెటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కీ రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కీ బఢోత్రి హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కీ గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కీ అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమిక నిభాయి హై ఔర్ హజారో నయే జాబ్స్ క్రియేట్ కియే హై.
2: ప్రధానమంత్రి పుష్టిం కృతవాన్ యత్ భారతస్య నార్డిక్ దేశానాం చ సంబంధాః వ్యాపార ఆర్థిక సహయోగేన అథ భారత యూరోపియ సంఘస్య ముక్త వ్యాపార సంధిభిః సహ సద్యః ఏవ సంపన్న వ్యాపార సంధిభిః నూతన స్వర్ణయుగే ప్రవిష్టాః సంతి. అస్మిన్ అవసరే వదంతః నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఇత్యాది దేశానాం ప్రధానమంత్రిణః లోకతంత్రస్య మూల్యానాం నియమాధారిత వైశ్విక వ్యవస్థాయాః అద్యతన పరివర్తమాన విశ్వస్య బహుపక్షీయ సంస్థాసు తత్కాలీన పరిష్కారస్య చ ప్రతిబద్ధతాం పునరుక్తవంతః. ప్రధానమంత్రి మోదీ పంచరాష్ట్రయాత్రాయాః పంచమే అంతిమే చ చరణే ఇటలీ దేశస్య రాజధానీం రోమ్ నగరం ఆగతవాన్. భారతస్య సమృద్ధ కళా పరంపరాయాః ఉత్సవే భవ్య సాంస్కృతిక సంధ్యాయాః కార్యక్రమే సంపూర్ణ యూరోప్తః భారతీయ శాస్త్రీయ సంగీతకారాః నర్తకాః చ భాగం గృహీత్వా ప్రధానమంత్రిణః మోదినః స్వాగత సత్కారస్య సాక్షిణః అభవన్. లోకసభాయాః అధ్యక్ష ఓం బిర్లా నిగమ విధి సంశోధన విధేయక 20/26 ఇత్యస్య కృతె సంయుక్త సమితిం ఘటితవాన్. లోకసభా సాంసద సుధీర్ గుప్తా సమితేః అధ్యక్షరూపేణ నియుక్తః వర్తతే. సమితౌ లోకసభాయాః 21 సదస్యాః వినోద శ్రీ

0: त्रिसप्तत्युत्तर अष्टशताधिक ऊनसप्ततिसहस्रं किलोमीटर तः अधिकं यावत् प्राप्तम् अस्ति. अस्मिन् वर्षे मार्च मासपर्यन्तं भारतेन व्यावहारिकरूपेण स्वस्य ब्राड्गेज जालस्य पूर्णविद्युत्करणं प्राप्य यूरोपीयसङ्घस्य युनाइटेड किंग्स अमेरिका संयुक्त राज्यस्य च प्रमुख रेल व्यवस्थाभ्यः अग्रे स्थितं वर्तते. मणिपुरस्य अपर प्रमुख वस्त्र वाणिज्य उद्योग सचिवः अनुराग वाजपेयी इत्यनेन उक्तं यत् राज्यसर्वकारः राज्यस्य समृद्धानि वस्त्र हस्तकरघा परम्पराणि प्रवर्तयितुम् अन्ताराष्ट्रिय विपणिषु निर्यातं कर्तुञ्च कार्यं कुर्वन् अस्ति. आईपीएल इति विंशतिं प्रतिविंशतिः क्रिकेट लीग प्रतिस्पर्धायाम् अद्य सायं सार्धसप्तवादने कोलकाता नाइट राइडर्स दलं कोलकाता नगरे मुंबई इंडियंस दलं सम्मुखीकरिष्यति इति वार्ताः.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
2: కరీంనగర్ కార్పొరేషన్లో అభివృద్ది పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అమృత్ 2 నిధులతో తీగలగుట్టపల్లి కొత్తపల్లి రేకుర్తి చెరువుల పునరుజ్జీవం కోసం 5,82,00,000 రూపాయల నిధులు విడుదలయ్యాయి. దీనిలో భాగంగా తీగలగుట్టపల్లి కొత్తపల్లి చెరువుల పునరుజ్జీవ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డప్పు డోలు కళాకారుల వివిధ రకాల దేవతల వేషధారణతో ర్యాలీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ హిందువుల ఐక్యతను చాటేందుకే 16 ఏళ్లుగా హిందూ ఏక్తాయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్ అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుందని అన్నారు. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడిలో పర్యటించి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిగురు మామిడి మండలం నవాబ్పేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించి వరిధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. అక్కడే 2 ఇందిరమ్మ ఇండ్లకు గృహ ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ధాన్యం భారీగా వస్తుండటంతో గన్ని బ్యాగ్స్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించనున్న సోలార్ సదుపాయాలపై తెలంగాణ రాష్ట పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులు తమ ఇంటి డాబాలపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల 360 యూనిట్ల వరకు పొందవచ్చునన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. మిగులు విద్యుత్తును గ్రిడ్కు ఇచ్చి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా అందించే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. లబ్దిదారులకు ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ విజయవంతంగా పూర్తయినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిక్ టు బుక్స్ వర్క్ సైట్ స్కూల్ ద్వారా వలస కార్మికుల పిల్లలకు గంగాధర మండలంలోని గట్టు బూత్కూర్ గ్రామంలో విద్యా వెలుగు అందిస్తున్నారు. దేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల కుటుంబాలకు చెందిన 66 మంది విద్యార్థులకు 5 నెలల విద్యాభ్యాసం అనంతరం ప్రగతి పత్రాలు అందజేశారు. జనగణన 2027 ప్రక్రియ తొలిదశ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా జనాభా 10,05,711 మంది ఉండగా 2,58,485 నివాసాలు 2,90,657 కుటుంబాలు ఉన్నాయి. అయితే ఎన్యూమరేటర్లు ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ సమాచారం సేకరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 35 సహకార సంఘాలు ఉండగా అందులో 13 చేనేత సహకార సంఘాల పరిధిలో 1.84 కోట్ల వస్త్రాల ఉత్పత్తికి టెస్కో సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు చేనేత ఉత్పత్తులు తయారు చేయనున్నారు. ఈ సహకార సంఘాలకు వస్త్ర ఉత్పత్తికి సంబంధించిన ఆర్డర్ కాపీలను టెస్కో ఉమ్మడి జిల్లా మార్కెటింగ్ అధికారి జనార్దన్ తన కార్యాలయంలో సహకార సంఘాల అధ్యక్షులకు అందజేశారు. మిగిలిన 22 సహకార సంఘాలకు కూడా పని కల్పించే విషయంలో ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింగరావు తెలిపారు. కొనుగోలు ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లర్లకు రవాణా చేయడంలో భాగంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మండల స్థాయిలో మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత మండల తహసీల్దార్ బృంద నాయకుడిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎక్కువ ధాన్యం వస్తున్న కొనుగోలు కేంద్రాలను ముందే గుర్తించి

0: తగు ఏర్పాట్లు చేశామని నరసింహరావు తెలిపారు.
1: కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ పద్మగార్ల గాత్రద్వయం వింటారు.

0: ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ అధ్యక్షుడు సెర్గియో మటరెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్ధతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీ మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత్ నార్టిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన ఐదు దేశాల పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్టిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
1: ఆజ్ హమ్నే భారత్ ఔర్ నార్డిక్ సంబంధో కో గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా స్వరూప్ దేనే కా నిర్ణయ లియా హై. ఇస్ గ్రీన్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ సే హమ్ ఐస్లాండ్ కి జియో థర్మల్ ఔర్ ఫిషరీస్, నార్వే కి బ్లూ ఇకోనామీ ఔర్ ఆర్కటిక్ ఔర్ సభీ నార్డిక్ దేశో కి మెరిటైమ్ ఔర్ సెన్సిటివిటీ మే ఎక్స్పర్టీజ్ కో సస్టైనబిలిటీ కి ఎక్స్పర్టీజ్ భారత్ కే స్కేల్ కే సాథ్ జోడ్ కర్ పూరే విశ్వ కే లియే ఏక్ బెహతర్ భవిష్య సునిశ్చిత్ కరెంగే.
0: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
1: 10 వర్షో మే హమారా బైలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కి రేపిడ్ గ్రోథ్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే ఏక్ దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కి బఢోత్రి హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కి గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కి అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమికా నిభాయి హై ఔర్ హజారో నయే జాబ్స్.

0: క్రియేట్ కియే హై.
1: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత్ నార్డిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్డిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకీలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పిగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ది, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికున్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతోపాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 880 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
2: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
1: టెలిమెడిసిన్తో సహా డిజిటల్ హెల్త్లో భారత్ సాధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న

రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఈ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో రాత్రి 7:30 తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలోని అంశాలు: మొదటి అంశం ప్రపంచ తేనెటీగల దినోత్సవం గురించి. ఈ కార్యక్రమం అనంతరం ఇది మన చట్టం శీర్షికన డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ గురించి సీడాక్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయాలు ప్రసారమవుతాయి. మరి కార్యక్రమంలో ముందుగా విందాం ఈరోజు 20వ తేదీ ప్రపంచ తేనెటీగల దినోత్సవం.

మే ఇరవయవ తేదీ ఈరోజు ప్రపంచ తేనెటీగల దినోత్సవం. ఇవి ఎంత శ్రమజీవులు కాకపోతే మనం ఈరోజు వాటికి ఒక ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాటిని గుర్తిస్తూ మరి వాటి గురించి తెలుసుకుందాం. స్లోవేనియా దేశానికి చెందిన యాంటన్ జాన్స్ తేనెటీగల పెంపకంలో నిపుణుడు. 18వ శతాబ్దానికి చెందిన ఈయన తేనెటీగల పెంపకంలో ఆధునిక పద్ధతులను కనుగొన్నట. అంతేకాదండి, పర్యావరణానికి తేనెటీగలు చేస్తున్న మేలు ఎలాంటిదో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. నేడు ప్రపంచ పర్యావరణ వ్యవస్థకు, ఆర్థిక వ్యవస్థకు తేనెటీగల పెంపకం ఒక ముఖ్య అవసరంగా మారింది. తేనెటీగల ప్రాముఖ్యత ఇప్పటికీ చాలామందికి తెలియదు. అందుకే మరి మనం మే 20వ తేదీన, అనగా ఈరోజును, ఐక్యరాజ్యసమితి ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున వాటి గురించిన అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంది.

వీటిని పరిరక్షించుకోవడంలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాటికి ప్రమాదం వాటిల్లకుండా మానవులు ఏమేం చేయాలి? మనం చేసే పనుల కారణంగానే వాటి యొక్క మనుగడలో ప్రమాదం కనిపిస్తోంది. ఎలా అంటే, మోనోక్రాపింగ్, పురుగుల మందుల వాడకాలు, భూ వినియోగ మార్పు, ఇతర కీటకాల సంచారం ఎక్కువ కావడంతో తేనెటీగల కాలనీలకు నష్టం వాటిల్లుతోంది. అసలు తేనెటీగలను కాపాడుకోవాల్సిన అవసరం మనకేమిటి? మహా అయితే తేనె లభించదు అనుకుంటాం, అంతేగా అనుకోకండి. ప్రపంచంలోని 90% దాకా అడవి పువ్వులు పెరగడానికి దోహదం చేస్తోంది తేనెటీగలేనట. మరి అవి భూమిపై లేకపోతే ఇంత పచ్చదనం ఉంటుందా అనే విషయం మనం ఎంతో ఆలోచించవలసి ఉంటుంది. కేవలం అడవి పువ్వులే కాదు, మనం పొలాల్లో పండిస్తున్న 35% పంటలు పండటంలో కూడా తేనెటీగల పాత్ర ఉంది. దాంతో ప్రపంచ పర్యావరణ సమతౌల్యత సాధ్యమవుతోంది. తేనెటీగలు మాత్రమే కాకుండా గబ్బిలాలు, హమ్మింగ్ బర్డ్స్, సీతాకుక చిలుకలు సైతం ఈ క్రతువులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదండి.

మరి వాటిని కాపాడుకోవడంలో మనవంతు పాత్రగా మనం ఏం చేయాలంటే, వీటిని అంతరించిపోకుండా కాపాడుకోవాలంటే పండ్లు పూలు కూరగాయలు పండించే తోటలను ప్రారంభించాలి. అంత స్థలం లేదనుకుంటే తేనెటీగలు ఇష్టపడే పువ్వులను బాల్కనీలో మేడపైన పెంచవచ్చు. ఎలా అంటే పొద్దుతిరుగుడు పూలు, గసగసాలు, మెంతులు వంటివి పెంచినా కూడా ప్రయోజనం ఉంటుందిట. తేనెటీగలను కాపాడాలంటే పురుగుల మందుల వాడకాన్ని తగ్గించవలసి ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి అయితే ఉదయాన్నే లేదా రాత్రిపూట పిచికారీ చేస్తే తేనెటీగలకు హాని కలగదు. మరి ఈ విధంగా మనం తేనెటీగలను కాపాడుకుంటూ ప్రకృతి పరిరక్షణ చేస్తూ మానవ జీవన మనుగడను సాధిద్దాం.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఇది మన చట్టం శీర్షికన డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ గురించి సిడాక్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీనియర్ డైరెక్టర్ చంద్రపాటి అప్పల సత్యనారాయణమూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం సార్.
0: ఈ డిపిడిపి అని ఇటీవల వినబడుతుంది, దీని గురించి ఏ రకంగా ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది తెలియజేయండి.
1: సో డిపిడిపి అంటే మీరు ఇందాక చెప్పినట్టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఇది యాక్చువల్గా 2019లోనే ఇనిషియేట్ చేశారు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్. అయితే అందులో మొత్తం డేటాని ప్రాసెస్ చేసి ఏదైనా బయటకు పంపించడానికి, అంటే ఇప్పుడు మనకు మీకు తెలుసు వివిధ ఎంఎన్సీస్ ఆర్ వర్కింగ్ హియర్, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, అంటే మనం బిజినెస్ ఓపెన్ చేసాం గ్లోబల్ బిజినెస్ ప్రకారం. ఇప్పుడు ఈ గ్లోబల్ లైక్ గూగుల్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ అయినా అవ్వచ్చు, ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ అట్ యుఎస్. ఇవి మన డేటా కలెక్ట్ చేస్తున్నాయి. ఈ డేటాని తీసుకెళ్లి వాళ్ళ యొక్క దేశంలో డేటా సర్వర్స్లో పెడుతున్నాయి. అంటే అవి ఎంతవరకు ఈ డేటాని మన పర్సనల్ డేటాని పెడుతున్నాయి అన్న విషయం ఎటువంటి చట్టం లేదు అప్పటి వరకు. ఈ చట్టంలోని ఈ 2019లోనే ఎటువంటి డేటా అయినా మన దేశం నుంచి ప్రాసెస్ చేసి మరో దేశానికి వెళ్ళేటప్పటికి కొన్ని పరిమితులు విధించాలని ఈ బిల్లును తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది మన దేశ పౌరుల ఇన్ఫర్మేషన్, అది వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే మరేదైనా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. అంటే మన వ్యక్తిగతంగా కాకుండా ఇతరుల ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది ఇంటర్నెట్లో. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేసి ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలము అంటే 2019లోనే మొత్తం అంతా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్న దాని మీద వచ్చింది. అప్పుడు ఏంటంటే కొన్ని అంటే ఈ బిల్లుని ప్రాసెస్ చేసే ముందు ఇది పబ్లిక్ పెడతారు. సో పబ్లిక్ నుంచి వచ్చిన కొన్ని ఇన్పుట్స్ వల్ల ఈ బిల్లు కొంచెం లేట్ అయింది. బట్ 2023లో మన దేశం పౌర బహుమతం ప్రకారం మనం దాన్ని ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నది గవర్నమెంట్ కెన్ టేక్ ఏ డెసిషన్ అన్న విధంగా పెట్టారనమాట. అంటే ఆ సెంటెన్స్ని పూర్తిగా డేటాని అంతా ఆపేయకుండా, సో ఎక్కడెక్కడ ఆపచ్చు అన్నది మన దేశ చట్టాల ప్రకారం మార్పులు చేసుకోవచ్చు అన్నది చేంజ్ చేసి మొన్న 2023లో ఆగస్ట్ 11లో పార్లమెంట్ 2, లోక్సభ రాజ్యసభ 2 ఈ బిల్లును పాస్ చేశాయి. ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే

0: మన డేటాని, మన పర్సనల్ డేటాని, వ్యక్తిగత డేటాని, సమాచారాన్ని గుప్తంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత.
1: అయితే మామూలుగా పూర్వం పెద్దలు అనేవాళ్ళు ఒక మాట, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అనేవాళ్ళు.
0: అవును,
1: ఇంటి విషయాన్ని గుట్టుగా పెట్టుకున్నప్పుడే మనం గౌరవంగా బతకగలం. అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చెప్పే మీ డిపిడిపి యాక్ట్ కూడా మన దేశానికి సంబంధించి, మన పౌరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, దానిపైన అధికారం కానీ ఆ గోప్యత కానీ ఆ హక్కు మనపై మన దగ్గర ఉండాలి. లేనట్లయితే ఎదుటి వాళ్ళు దాన్ని దుర్వినియోగపరిచే
0: అవకాశం ఉంది. ఈవెన్ దో ఏ కంపెనీ ఈజ్ కలెక్టింగ్ ద డేటా, అంటే ప్రాసెస్ చేసినప్పుడు, మన దగ్గర తీసుకున్నప్పుడు, మన డేటాని తీసుకున్నప్పుడు, దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఏ కంపెనీ అయినా వ్యక్తిగతంగా అయినా, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర మిమ్మల్ని కలిసి మీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనుకోండి, మీ పర్మిషన్ లేకుండా మరొకరికి ప్రాసెస్ చేయడం కానీ మరొకరికి ఇవ్వడం కానీ చేయకూడదు. అది ఈ చట్ట పరిమితుల లోబడి చేయాలి. అటువంటి కాకుండా ఇటువంటి డేటా అయినా ప్రాసెస్ చేసి మరొకరికి ప్రాసెస్ చేస్తే 250 కోట్ల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది గరిష్టంగా. సో ఇది ఫస్ట్ మనకు ఇచ్చే ఫస్ట్ ఫీచర్ ఏంటంటే రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సనల్ డేటా ప్రాసెస్ అని అన్నారు. అంటే ఎవరైనా ఒక డేటాని, వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేసినప్పుడు, ప్రాసెసింగ్ అంటే ఇక్కడ ఏంటి, కలెక్టింగ్ ద డేటా, యూజింగ్ ద డేటా, అంటే మీ డేటా నేను కలెక్ట్ చేస్తున్నాను. మీరు అమెజాన్లో ఒక బుక్ కొన్నారు, ఈ అమెజాన్లో బుక్ కొన్నప్పుడు మీకు ఏమవుతుంది, జనరల్గా బుక్ కొనకపోయినా రిజిస్టర్ చేసినప్పుడు మీరు యాక్సెస్ చేసి ఈ పలానా బుక్ కొనాలి అని అనుకుంటున్నారు, అనుకుని కొనలేదు. మీరు ఏం చేస్తారు, తర్వాత కొందామని ఉద్దేశంతో కొనకుండా మీరు డ్రాప్ అయిపోయారు. కానీ మీరు తర్వాత అదే, అంటే అమెజాన్కి వెళ్ళకపోయినా మీరు ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసిన, మరొక లేదంటే ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేసేసిన, మీకు బుక్స్, ఆ బుక్ యొక్క అడ్వర్టైజ్మెంట్ పక్కన వస్తుంది.
1: అంటే మనం ఏ ఇంట్రెస్ట్ చూపించామో దానికి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉండిపోయింది కాబట్టి ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు.
0: ప్రాంప్ట్ చేసి అంటే వాళ్ళు మీ దగ్గర ఉన్న డేటా, ఎటువంటి డేటా కలెక్ట్ చేశారు, ఈ ఎగ్జాంపుల్లో మీరు ఒక థ్రిల్లర్ బుక్ కొంటున్నారు, కొనాలనుకున్నారు, అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, అది వాళ్ళ దగ్గర పెట్టుకొని, అంటే ఈ డేటాని మళ్ళీ మీకే అడ్వర్టైజ్మెంట్గా ఇస్తున్నారు. అంటే మీరు నెక్స్ట్ డే కానీ, రెండో రోజు కానీ, తర్వాత రోజు కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే అదే డేటా మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తుంది. అంటే ఏంటి అర్థం, ఇక్కడ మీ దగ్గర ఉన్న డేటా ఆల్రెడీ కలెక్ట్ చేసింది గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, ఆర్ అమెజాన్ కానీ, అదే డేటాని మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ, లేదు మీరు అన్నట్టు మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఇదే టాపిక్ మొదటి యాక్సెస్ చేశారు కాబట్టి, అంటే మీరు ఎలక్షన్స్ 2023 అన్నారు అనుకోండి, ఆ ఎలక్షన్కి సంబంధించిన వీడియోలన్నీ మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలోనో లేకపోతే మీకు ఇంట్రెస్టెడ్ రూపంలో వస్తుంటాయి. అంటే ఇక్కడ డేటా కలెక్ట్ చేశారు, మీ డేటాని ప్రాసెస్ చేశారు, ఆ డేటానే ఒక ఆయుధంగా అనగా నేను చెప్పను కానీ మాధ్యమంగా వాడుకొని మీకే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు.
1: ఇంకొకటి అండి, చాలా విషయాల్లో మనము కొన్ని వస్తువులు కొనేటప్పుడు గివ్ యువర్ డీటెయిల్స్ అంటాడు, మీ అడ్రస్ అంటాడు, మీ ఫోన్ నంబర్ అంటాడు, ఈమెయిల్ అంటాడు, ఇవన్నీ ప్రాసెస్ చేసి రిజిస్టర్ అయ్యి ముందుకు వెళ్ళలేము. ఈ లోపల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చినట్టే కదా.
0: అంతే కదా.
1: సో ఇప్పుడు మీరు అన్నట్టు దానికి ఏ రకమైన చర్యలు చేపట్టారు, ఒకవేళ అలా మన డేటా కనుక తస్కరించబడి లేదంటే దుర్ఉపయోగం జరిగింది అని తెలిస్తే ఒక సామాన్యుడిగా ఏ రకంగా రియాక్ట్ కావాలి?
0: కరెక్ట్, అదే వాటి కోసమే ఈ డిపిడిపి బిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం ఫస్ట్ ఏదైనా ఒక అవసరాని కోసం కానీ లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఒక వెబ్సైట్లో రిజిస్టర్ చేస్తున్నామంటే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది మనం ఎంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా వాళ్ళకి కావాలా. సపోజ్ లేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదైనా ఒక ఆన్లైన్ గేమ్ ఆడాలి అంటే ఏదైనా ఆన్లైన్ గేమ్ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మీ డీటెయిల్స్ కావాలని అడుగుతుంది, మీ ఏజ్ కావాలని అడుగుతుంది. ఎందుకంటే బేసికల్గా మీ యొక్క వృత్తి, మీ యొక్క వయస్సు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు మీకు అనుగుణంగా గేమ్స్ క్రియేట్ చేశారు ఉన్న లైక్ నవల్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగతంగా వయసు బట్టి కూడా మనం విభజీకరించవచ్చు, లేదు అంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి విభజీకరించవచ్చు. సో ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మీ క్రెడిట్ కార్డులు కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎందుకంటే ఒక ఆన్లైన్ గేమ్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు ఫ్రీ ఉంటుంది, 1, 2, 3, 4 రౌండ్లు, 5వ రౌండ్ కావాలంటే మీరు పేమెంట్ చేయాలి. మీరు పేమెంట్ చేయాలి అంటే మరి మీరు ట్రాన్స్ఫర్ చేయడం అది టైం తీసుకుంటుంది. సో వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళకి అంత అది ఉపయోగం కలదు. అందుకని ఈ క్రెడిట్ కార్డు బిల్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు బిల్లింగ్ చేస్తాం,
1: డిడక్ట్ అయిపోతుంది
0: అనే ఉద్దేశంతో అది, అంటే అది వాళ్ళకి అనుకు ఉపయోగం అవ్వచ్చు, కొందరికి పర్సనల్గా గేమ్లో డిస్టర్బ్ లేకుండా ఉన్న ఉపయోగించవచ్చు. సో ఈ పరిమితులు మనం తెలుసుకోవాలి. ఒకవేళ నేను క్రెడిట్ కార్డు ఇస్తే నా క్రెడిట్ కార్డు నుంచి

0: ఆటోమేటిక్గా డబ్బులు అయిపోతాయి. నా మీద నా కంట్రోల్ లేదు. మీ ఒక విధంగా మీ ఒక ఆన్లైన్ గేమింగ్ అనేది ఒక వ్యసనంగా మారితే, మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ కూడా అంతే విధంగా పెరిగిపోతుంది. సో ఆ కంట్రోల్స్ అన్నది మనం ఈ వ్యక్తిగా ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ క్రెడిట్ కార్డు మీద మీరు పరిమితులు విధించుకోవచ్చు. ఏమని, నేను ఒక రోజులో 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలను. ఇప్పుడున్న క్రెడిట్ కార్డ్ కంపెనీస్, సిటీ బ్యాంక్ అవ్వండి, SBI అని, వాళ్ళు మనకి మన యాప్లోనే అవకాశం ఇస్తున్నారు. ఒక రోజులో నేను 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నది మనం పరిమితి పెట్టించుకోవచ్చు ఆటోమేటిక్గా.
1: ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్ గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ మనమే కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉన్నప్పటికీ ఏదైనా మన ఇన్ఫర్మేషన్ బయటకు పోయి మన పట్ల మన ఇన్ఫర్మేషన్తో దుర్పయోగం జరిగినట్లయితే అప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వరకు వెళ్లాల్సి వస్తుందంట.
0: అంతేగా. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని మీకు చెప్పి అది చెప్పకుండా చెయ్యట్లేదు, ప్రత్యేకంగా మీకు చెబుతాయి. మీ క్రెడిట్ కార్డు మీ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు క్లిక్ కొడుతుంటారు,
1: యాక్సెప్ట్ చేస్తేనే
0: ముందుకెళ్తారు. కానీ మనలో ఎవరు కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవం. ఎందుకంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న డాక్యుమెంట్ మీకు మినిమం 5 పేజీల నుంచి ఇవిందో ఒక్కొక్కసారి 20 పేజీల వరకు ఉంటుంది. మనం గేమ్ ఆడాలన్న ఉత్సుకతతో, లేకపోతే ఆ ఆన్లైన్ ఐటెం కొనాలన్న ఉత్సుకతతో మనం అవి చదవం ముందు. ఎందుకంటే మనం ఆఫర్ చూస్తాం, 50%కి ఈ ఐటెం దొరుకుతుంది ఫిజికల్ షాపింగ్ కన్నా అనగానే ఆ 50% తీసుకోవడానికి ఆ రోజే ఉంటుందన్న ఉత్సుకతతో ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తాం. ఆ రిజిస్టర్ చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అవాయిడ్ చేస్తాం. ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో ప్రత్యేకంగా వీళ్ళందరూ చెప్తారు, మీ ఇన్ఫర్మేషన్ మేము వాడుకుంటాము, మీ ఇన్ఫర్మేషన్ మా మార్కెటింగ్ అవసరాలకు వాడుకుంటాము. కానీ ఇక్కడే ఒక పాయింట్, DPDP బిల్ అంటే ఎటువంటి మార్కెటింగ్ అవసరాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మీ ఇంటర్నల్ అంటే ఇప్పుడు నేను ఒక అగ్రిమెంట్ చేశానంటే మీకు నాకు ఒక అగ్రిమెంట్ అయిందంటే ఐదర్ యూ ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ ఐ కెన్ యూజ్ ఇట్, బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. బట్ ఈ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ నీ థర్డ్ పార్టీ ఆర్ నీ థర్డ్ పార్టీ వెండర్స్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కానీ వాడకూడదు. సో ఆ వాడి ఉంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళు పెట్టి ఉంటారు, అవి మనం చదవకపోతే సో మనమే లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది,
1: తప్పు చేసినట్టు అవుతుంది.
0: అవును, అందుకనే మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. చదివితే అప్పుడు మనకున్న హక్కులేంటి, మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం దానికోసం ఈజీగా పోరాడవచ్చు ఈ DPDP బిల్లుతో.
1: ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అంటే వాళ్ళకు అనుకూలంగానే రాస్తారు జనరల్గా, ఏదైనా ఏ మార్కెటింగ్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు. కానీ అవి చట్ట పరిధిలోకి ఉన్నాయా లేదా అని తేల్చుకోవాలనేది మనం దాన్ని ఒకసారి చదివితే మనము ఎంతవరకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాము, ఎంతవరకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఇది ఎంతవరకు సబబు అని తెలవాలంటే మనం కూడా ఒకసారి చదివి తెలుసుకోవాలంటారు.
0: చదివి తెలుసుకుంటే అది మనకు మంచిది. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మన ఇన్ఫర్మేషన్ మరొక థర్డ్ పార్టీ ద్వారా కానీ లైక్ థర్డ్ పార్టీ కాలర్ మనకు కాల్ చేస్తున్నా కానీ మనం అడిగే హక్కు ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చింది, మేము అమెజాన్ నుంచి కలెక్ట్ చేసుకున్నాము అండ్ మీకు చేస్తున్నాం అనగానే మనం అదే పాయింట్ని రికార్డ్ చేసుకుని మనం అమెజాన్ మీద పోరాటం చేయొచ్చు ఈ DPDP బిల్లు ద్వారా. సో అందుకని చదవడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ.
1: అయితే మనము అలా మన ఇన్ఫర్మేషన్ దురుపయోగం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళని నా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడగాలి. అది యాక్సెస్ కనుక వాళ్ళు రివీల్ చేస్తే దెన్ వీ కెన్ గో అండ్ ఫైల్ ఏ కేస్. ఎక్కడ ఫైల్ చేయాలి?
0: ఇది ఇప్పుడు ఈ DPDP బిల్ అనేది బేసికల్గా మామూలుగా మన చట్టాలు ఎలాగ ఉన్నాయో చట్ట ప్రకారంగా కోర్టులోనే ఫైల్ చేయవచ్చు, కన్స్యూమర్ ఫైల్లో చేయొచ్చు. సో మిగతా అన్ని చట్టాలు ఎలాగా ఉంటున్నాయో అదే విధంగా ఈ ప్రాసెస్ ఉంది. ఇది ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోనే చేయాలని ఏమీ లేదు. సో ఆ కోర్టు ఈ DPDP బిల్ కింద మనకు ఫేవర్గా ఇచ్చే అవకాశం ఉంది.
1: మూర్తి గారు, ఒక విషయం, ఉదయం లేస్తూనే సాయంత్రానికల్లా దాదాపు 7-8 మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయండి. మీరు ఎందుకు ఫోన్ చేశారు, ఎవరు ఇచ్చారు మా నెంబర్ అని అడిగితే మాకు డేటా వచ్చిందండి, డేటా ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నామంటారు. సో ఈ హెరాస్మెంట్ని ఎలా ఎదుర్కోవాలంటారు
0: సార్? ఇప్పుడు ఈ ఇటువంటి ఫోన్స్ కాల్స్ రాగానే మీరు రికార్డ్ మోడ్లోకి వెళ్తే మంచిది. రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్ని కాల్ చేసుకుని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎట్లా వచ్చింది మన డేటా అనేది ఆ కంపెనీ చెప్పకపోతే మీకు ఒకటి ఆ రికార్డింగ్లో డెఫినెట్గా వాళ్ళు చెప్తారు మేము సోన్సో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము అనేది. గూగుల్లో కానీ మరి ఎక్కడైనా ఆ కంపెనీ ఏంటి అని చూసి మీరు ఆ కంపెనీ మీద ఫైల్ చేయొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా మొబైల్కి ఎలా కాల్ చేశారు, నా వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఎలా వచ్చింది అనేది కాల్ చేశారు, డెఫినెట్గా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే ఒక ఎగ్జాంపుల్ దీనికి. ఈ మధ్య నేను ఒక బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా, వాళ్ళకి నేను నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను. నేను దాన్ని వాళ్ళు సరిగా ఇన్స్టాల్ చేయలేదని చెప్పి క్లోజ్ చేద్దాం అనుకున్నాను. క్లోజ్ చేసేటప్పుడు బేసికల్గా మీ

0: అమ్మగారి పేరు ఏంటి అని అడిగారు. నేను డేటా ఇచ్చినప్పుడు మా అమ్మగారి పేరు ఎప్పుడూ ఇవ్వలేదు, బట్ నా ఆధార్ కార్డు ఇచ్చాను కాబట్టి కంపేర్ చేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏంటండి, ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు, మీ యొక్క ఎంటైర్ వ్యక్తిగత సమాచారం అంతా అక్కడ ఉన్నది. నేను ఇదే క్వశ్చన్ చేశాను. కంపెనీ దగ్గర సమాచారం ఉండొచ్చు, కానీ ఎటువంటి సమాచారం ఈ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఆ సమాచారం ఇవ్వచ్చా లేదా అన్నది ఏ రూల్స్ ప్రకారం వాళ్ళు చేశారన్నది నేను క్వశ్చన్ చేయొచ్చు. నేను దీన్ని యాజ్ పర్ డీపీడీపీ బిల్ మీద ఆ కంపెనీ మీద కేసు వేయొచ్చు. నేను ఆధార్ కార్డు ఇచ్చిన మాట నిజం, బట్ నా ఆధార్ కార్డు అన్నది ఏంటంటే ఫస్ట్ నేను ఇచ్చిన క్రెడెన్షియల్స్, కొన్ని క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. బట్ ఈ క్రెడెన్షియల్స్ అన్ని ఏ విధంగా మీరు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు? ఎందుకంటే నేను ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు దే షుడ్ నాట్ టేక్ ఇట్. ఆధార్ కార్డు అన్నది నా డీటెయిల్స్ ఇప్పుడు నా ఆధార్ కార్డు సర్వర్లో ఉండాలి, లేదా పోరాడొచ్చు.
1: టర్న్లో కూడా చెప్తారు కదండి, లా ఈజ్ నాట్ ఫర్ దోస్ హూ స్లీప్ ఓవర్ దేర్ రైట్స్ బట్ హు ఆర్ అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్ అని కూడా. సో కేవలం నాకు హక్కుందని కూర్చునే దానికంటే హక్కును సాధించుకునే బాధ్యతను కూడా మన పైన ఉంటుంది. మీరు అన్నట్టుగా ఒక ఇలాంటి ఫోన్ కాల్స్ కానీ డిస్టర్బింగ్ కాల్స్ కానీ లేదంటే మనని ఎంబరాస్ చేస్తున్న ఉంటే వాటిని రికార్డ్ చేసి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ కంపెనీ నుంచి చేస్తున్నారు, ఎలా ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేశారనే విషయాన్ని మనం తీసుకుని ఆ తర్వాత సంబంధిత అధికారులకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ని ఏ రకంగా మీరు ప్రాసెస్ చేశారని మీరు కరెస్పాండెన్స్ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత కూడా తప్పు జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా
0: మనం పోరాడొచ్చు,
1: ఖచ్చితంగా దానికి న్యాయం జరిగే అవకాశం
0: ఉంది.
1: అప్రమత్తంగా జాగరూకతతో ఉండాల్సిన బాధ్యత మన పైన కూడా ఉందంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు, నమస్కారం.

మీరింతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ గురించి సిడాక్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతులకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణా పద్మగార్ల గాత్రం వింటారు. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శిల్పకారుడు కీర్తిశేషులు రవీంద్ర శర్మ గురూజీ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు. ఈ కార్యక్రమం 2010 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా రికార్డు చేసిన కార్యక్రమం. భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి లక్ష్మీ మంజుష గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. వీరికి వాద్య సహకారం వైలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవెలు జయభాస్కర్ గారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనుముల మోష గారి గానం వింటారు. హార్మోనియం సహకారం శ్రీ రాహుల్ అరవింద్ దేశ్ పాండే, తబలా శ్రీ నరసింగరావు పంచపోటీ.

కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీగీతాలు ప్రసారమవుతాయి. ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ బృందం పాడిన పాట, వేటూరి రచన, ఇళయరాజా సంగీతం. ఈ పాటను ఎస్పి శైలజా బృందం ఆలపించారు.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూత్రధారులు చిత్రం కోసం ఎస్పి శైలజ ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి రచన కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 21వ తేదీ అనగా రేపు సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో వేసవికాలంలో పోషకాహారం ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఈ జోత్స్న గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సరియైన సమాధానాలు తెలియచేస్తారు. కావున శ్రోతలు మీకున్న సందేహాలకు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ నంబర్ జత చేసి 2324085252, మరొక ఫోన్ నంబర్ 2324085353. ఫోన్ నంబర్లు మరొకసారి

తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, మరొక నంబర్ 2324-0853, ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన సంకీర్తన. ఈ చిత్రం నుండి పాట

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు.

మీరు వింటున్న పాట ఆపద్ బాంధవుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించినది. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: And in IPL cricket, Rajasthan Royals beat Lucknow Super Giants by 7 wickets in Jaipur. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:30 ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ పద్మ గాత్రయుగళం వింటారు. ప్రక్కవాద్యాలు శ్రీ కోలంక సాయి కుమార్ వైలెన్, శ్రీ పి జయభాస్కర్ మృదంగం, శ్రీ నేమాని సోమయాజులు ఘటం. కార్యక్రమంలో ముందుగా విందాము శ్రీ శంకర గురువరం నాగస్వరావళి రాగం రూపకతాళం మహావైద్యనాథయ్య రచన.

ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ పద్మ గాత్రయుగళం విన్నారు. ప్రక్కవాద్యాలు శ్రీ కోలంక సాయికుమార్ వైలిన్, శ్రీ పి జయభాస్కర్ మృదంగం, శ్రీ నేమాని సోమయాజులు ఘటం అందించారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశ

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జోర్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ బలోపేతంపైన దృష్టి సారించనున్నారు. భారతదేశం మైనారిటీలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్ర మైనారిటీ కమిషనర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొరుగు దేశాల్లో మనుగడకే ముప్పెదుర్కొంటున్న మైనారిటీ వర్గాలు భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలున్నాయన్నారు. దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జనీవాలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 2026 కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లుపైన అధ్యయనం కోసం పార్లమెంటరీ ఉభయ సభల సభ్యులతో కూడిన జాయింట్ కమిటీ ఏర్పాటైంది. కమిటీకి చైర్మన్గా లోక్సభ సభ్యులు ఎంపీ సుధీర్ గుప్తా నియమిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిన్న లోక్సభ కమిటీ బ్రాంచ్ ఒక అధికారిక బులెటిన్ విడుదల చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నెల 22, 23, 25 తేదీలో హైదరాబాద్లోని ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ ప్రాంగణంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు బోర్డు తెలియజేసింది. ఆన్లైన్ ఔషధాల డెలివరీకి వ్యతిరేకంగా ఈవేళ దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు బంద్ ఉన్నాయి. ఆసుపత్రి అనుబంధ షాపులు తెరిచే ఉంటాయని, అత్యవసరాల కోసం ప్రజలు డీసీఏ వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969 ద్వారా డ్రగ్ కంట్రోల్ అధికారులను సంప్రదించాలని డీసీఏ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 45 డిగ్రీల మేరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఈవేళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా లీడర్ చిత్రం నుండి నరేష్ అయ్యర్ శ్వేతా పండిట్ ఆలపించిన పాట విందాం. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం మికీ జే మేయర్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెన్నెల కంటి రచన, విద్యాసాగర్ సంగీతం, సుజాత యదుపాలకృష్ణ పాడిన చంద్రముఖి చిత్రం నుండి ఈ గీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆకాశం నీ హద్దురా చిత్రం కోసం ఢీ పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ గీతరచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

మీరు వింటున్న పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి ఆలపించినది. చంద్రబోస్ రచన, మణిశర్మ సంగీతం.

0: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా రేపు సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వేసవి కాలంలో పోషకాహారం ప్రాముఖ్యత ఈ అంశంపై రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఈ జోస్నా గారు పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున శ్రోతలు మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ నంబర్ జత చేసి 2324085232024 ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడి కోడ్ నంబర్ జత చేసి 2324085232024 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నేరుగా సమాధానాలు పొందవచ్చు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 040 2324 0852, మరొక నెంబర్ 2

0: మన జనరంజని.
1: శ్రోతుల చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వింటాం కృష్ణకాంత్ రచన, విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యంలో ఎస్పి చరణ్ పాడిన పాట, చిత్రం సీతారామం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచ

మీరు వింటున్న పాట సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం కోసం హారిష్ రాఘవేంద్ర, దేవన్ వి ప్రసన్న ఆలపించినది. హారిష్ జయరాజ్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? నాకు ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయి వస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 40 డిగ్రీల మేరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈవేళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆన్లైన్ ఔషధాల డెలివరీకి వ్యతిరేకంగా ఈవేళ దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ 2026లో

దానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ 2026లో పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందుకోవాలని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. ఐపీఎల్ 2026 సీజన్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ను ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఈ ఉదయం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి లక్ష్మీ మంజూష గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. వీరికి వాద్య సహకారం వైలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు అందిస్తారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పకారుడు కీర్తిశేషులు రవీంద్రశర్మ గురూజీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు.

0: గురూజీ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే రవీంద్ర శర్మ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస అవార్డుని ప్రకటించింది 2010 సంవత్సరానికి గాను. ఆదిలాబాద్ జిల్లాకే ఒక కొత్త పేరును కొత్త శోభను తెచ్చినటువంటి గురూజీ రవీంద్ర శర్మ గారు వారి బాల్యం నుంచి ఏ విధంగా వారి ప్రస్థానం కొనసాగుతూ వస్తుందో మనందరికీ తెలియజేయబోతున్నారు. గురూజీ నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ముందుగా శ్రోతలందరి తరఫున మీకు అభినందనలు. కళా పురస్కారం అందుకున్నారు మీరు, కళారత్న పురస్కారం, హంస అవార్డు అందుకున్నారు, అంటే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గురూజీగా మిమ్మల్ని అందరినీ పిలుస్తుంటారు, అంటే మీ నాన్నగారు వీళ్ళందరూ కూడా ఎక్కడో కాంతిశీకులుగా శరణార్థులుగా ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చారు, ఎక్కడి నుంచో ఒకసారి మీ పరిచయాన్ని అలా తీసుకున్నారు.
1: మా వాళ్ళు పంజాబ్ వైపు నుంచి వచ్చిండ్రు, ఎప్పుడైతే పాకిస్తాన్ లొల్లిడ్ అయినాయి అప్పుడు ఆడికెళ్ళి వెళ్ళిండ్రు. వెళ్తే మా పెద్దయ్య పెద్ద నాన్న ఇలా నిజాం దగ్గర రైల్వే ఇంజనీర్ ఉండే ఆయన అప్పుడు డోర్నకల్లో ఉన్నాడు. ఈ కుటుంబం మొత్తం తెలుసు మావాడు ఒక్కడు నిజాం ఎస్టేట్లో ఉన్నాడని. అందరు మెల్లగా మెల్లగా ఇన్న నిజాం ఎస్టేట్లో ఈ డోర్నకల్ కాడ అందరు జమ కూడిండ్రు. 47లో కూడిండ్రు. అప్పుడేమో ఆయన ఈ ఆదిలాబాద్ రైల్వే లైన్కు ఇంజనీర్ ఆయననే ఉండే, ఆయననే వేయించిండు అప్పుడు నిజాం కాలంలో. ఎరుడమ్ ఇంజనీర్ కూడా ఆయననే ఉండే. అయితే ఆయన అప్పుడు అన్నాడు, ఆదిలాబాద్ జిల్లా చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ కడుతున్నారు, ముందు ఆసిఫాబాద్ జిల్లా ఉండే కదా, ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ తెచ్చింది. అయితే అది ఆ ఊరు పెద్దగా అయ్యేట ఊరు ఉన్నది, మీరు ఆడ పోతే బతకగలుగుతారని మా నాన్నకు చెప్పాడు, మా అయ్యకు చెప్పాడు. మా అయ్య మరి మా అయ్య అన్న ఇద్దరు కలిసి, మా పెద్ద నాన్న ఇద్దరు కలిసి, ఏ రోజు అయితే ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ మొదలైంది అదే రోజు ఇలా క్యాంటీన్ పెట్టిండ్రు, హోటల్ పెట్టిండ్రు. ఆడికెళ్ళి ఇక ఈయనే బతుకుడు మొదలైంది. నేనైతే ఈయనే పుట్టిన. నేను పుట్టింది ఆదిలాబాద్లోనే. ఇలా బ్రాహ్మణ వాళ్ళ కట్టుకో కిరాయి ఉంటుంటే మీ ఆడనే పుట్టినాం. అప్పుడు ప్రతి పిల్లగాడు ఇంటికాడనే పుట్టేటోడు,
0: హాస్పిటల్ డెలివరీ కాదు అదే చెప్తున్నాడు.
1: ఎవరింటికాడ పుట్టలేడు, ఎవరింటికాడ బతుకుతలేడు, ఎవరింటికాడ తన ఇంటికాడ చేస్తలేడు, ఏటేటో ఊళ్ళ లగ్గం కూడా ఇంటికాడ అయితలేదు. మేము ఆయనే పుట్టినాం బ్రాహ్మణ ఆడ కట్టుకోడ పెద్ద చెరువు దగ్గర ఉండే. ఆ చెరువు కట్ట మీద మేము చాలా ఆడేటోళ్ళము. అప్పుడు చెరువు కట్ట చాలా సఫాయి కమాలు ఉండేది, చాలా పెద్ద మనుషులు కూర్చుండి ఆడ పచ్చి సీగి తీసి ఆడుకునేటోళ్ళు, ముచ్చట్లు కొట్టుకునేటోళ్ళు. ఆడ వటవృక్షం ఉండే, దాని కింద గద్దెలు ఉండే, దాని మీద హైగా పెద్ద మనుషులు కూర్చుండి ఉంటుండ్రి. చిన్న చిన్న పూర్గాలేమో ఈత గీత చేస్తూ ఉంటుండ్రి. ఆడికెళ్ళి చిన్నప్పుడే పక్కకు నక్కాషులు ఉంటుండ్రి, రకరకాల పని వరుసలు ఉంటుండే, ఎన్నో రకాల గానుగు మీద పోతుంటే నూనె తీతందుకు. ఇవన్నీ చిన్నప్పుడు బాగానే చూసినాం మేము. బాగా అల్ల వల్ల 12 గానుగులు ఉండే,
0: 12 గానుగులు
1: నూనె పట్టుతందుకు పోతే మంచిగా దాని మీద కూర్చుండి తిరుగుతుంటే మళ్ళీ ఇక కొంచెం అంతా అది నువ్వులు ఇంత ఆయన పెద్ద మనిషి చక్కెరు లేకపోతే బెల్లం కలిపి

0: చిటోడు. ఇవన్నీ చాలా చిన్నప్పుడే చాలా చూసినాం మేము ఇవన్నిటి గురించి.
1: అంటే చెప్పాలంటే మీ బాల్యం చాలా ఇప్పటి పిల్లల బాల్యంలో కాకుండా
0: మేము చాలా ఆడినాం. అప్పుడు కరెంట్ లేకుండే ఎన్నెళ్ళలో అయితే ధూమం ఆడేటోళ్ళం సగం రాత్రి దాకా. ఓ ఎటారంతా లోన్లే ఉంటుండే పిల్లగాళ్ళంతా ఉరుకులాట డీప్ ఆడుతుంటిమి మచ్చి మచ్చి కిట్నా పాని ఇవి రకరకాల ఆటలు ఉండే రాత్రికి ఆడేట ఆటలు అందరు బాగా అంత లొల్లి లొల్లి ఉంటుండే ఇక గల్లీలు. ఏ ఇంటికాడైనా స్వచ్ఛి తాగుతుంటిమి ఆడని పెద్ద ఏం లేకుండే. కరెంట్ వచ్చిన తర్వాత రాత్రి గమ్మత్తు గంగలు గడిచిపోయినాయి. రాత్రి గమ్మత్ ఏమాత్రం లేకు, చంద్రుడు కనబడడు చుక్కలు కనబడాయి ఏమి కనబడాయి. ఇప్పుడైతే
1: కరెంటు లాభంతో పాటు నష్టం కూడా జరిగిందంటారు.
0: ఒక రకమైన లాభమే కానీ ఒక రకమైన నష్టాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కరెంట్ లేకపోయినప్పుడు ఒక పూట తిండి తినాలంటే 3 గంటలు ఇసురు పడుతుండే. పక్క ఊరుకు పోయి రావాలంటే చక్కడ గట్టురా గుర్రం తయారు చేయరా సగం దినం పోతుండే. ఏది చేసినా చాలా తీరంతోనే అవుతుండే. అయినా సాధనాలు తేజీకే సాధనం అయితే ఏది చేసినా చాలా తీరంతోనే. కానీ మిషన్ లేకుండే కానీ మనిషికి మిషన్ లెక్క పనిచేయబడుతుండే.
1: మనిషే మిషన్లో చేసేవాడు,
0: మనిషిలే మిషన్ లెక్క తలనాడుతుండే. ప్రతి దంచాలి చేయాలి ఆ నూతి నీళ్లతోని పప్పు ఉడుకుదంటే అది తెచ్చుకోవాలి పోయి ఊదాలి. అప్పుడు వంట చేసా చేయాలంటే చాలా కష్టం ఉండే. కానీ గమ్మత్ ఏంటంటే అప్పుడు ఇప్పుడు కరెంటు దయా చొప్పున ఈ బాధలు పోయినాయి. గంటల పని నిమిషాలు కాబట్టి 3 గంటలు ఇసురెట్ పని వరుస 5 నిమిషాలు అయిపోతున్నాయి. పక్క ఊరుకు పోయి రావాలంటే 2 నిమిషాలు మాట్లాడుకుంటాడు ఫోన్లో. లెక్క చొప్పున కరెంట్ వచ్చిన తర్వాత సాధనాలు చాలా జోర్ కమాన్ అయిపోయినాయి. మిషన్ లెక్క మనిషి పనిచేసేటోడు ఆ పని తన తగ్గింది చాలా. ఇప్పుడు ఎంతకన్నా పని లేదు. కానీ గమ్మత్ ఏమైందంటే ఆ కాలములు లగ్గం చేసుకున్న వారం చేసుకున్నారు. ఎవడన్నా భోజనానికి పిలిస్తే గంట సేపు ముందు పోతుండి తిని గంట సేపు కూర్చుండి వస్తుండ్రి. నాటకాలు భాగవతాలు అవన్నీ సాగేటి. ఎవడన్నా చచ్చిపోతే ఎటారంతా కూర్చుండేది పక్కకు పోయి ఇవన్నీ కూడా సాగేటి. అప్పుడు ఎవరైనా ఇంటికాడ వస్తే తినిపోకూడదు కా మా ఇంటికాడ వస్తే తినిపోవాలి అని బలికామని తిండి పెట్టేటోళ్ళు. కరెంట్ వచ్చిన తర్వాత అవస్థలన్నీ పోయినాయి. కానీ విచిత్రం ఏమైందంటే ఎలరే పెట్టనున్నది అంటే ఎవ్వరు కూడా తనకు తను తింతందుకు కూడా టైం దిక్కులేదు. ఈ సాధనాలన్నీ జోరు సాధనాలు అయిపోయినాయి. ఈ సౌలత్ బాగా అయిపోయింది. కానీ లగ్గాలు 7 రోజుల లగ్గాలు 7 గంటలు అయిపోయాయి. ఎవడన్నా చచ్చిపోతే మనిషి మోటార్ సైకిల్ మీద వచ్చి అడిగిపోతాడు ఎప్పుడు చెప్తారు ఎక్కడ పోతారని. అంటే అది చెత్త అంటాడు. లేకపోతే ఇక్కడ నిలబడతందుకు కూడా ఆయనకి టైం లేదు. తన కుటుంబంతో కూసుండి తన పిల్లగాళ్ళ భార్య పిల్లగాళ్ళతో కూసుండి తింతందుకు కూడా ఆయనకు టైం దిక్కులేకు. అయితే టైం అంతా ఎటు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అన్ని చేతులారా చేసేది ఉండే అప్పుడు మనిషి దగ్గర బాగా టైం ఉండే. ఒక సామాజిక బతుకు బతుకుతందుకు బాగా టైం ఉండే. ఇప్పుడు సామాజిక జీవితం ఒక ఆనందం అంతా గంగలు గడిచిపోయాయి. ఆ మిషన్లతో పాటు ఓ మనిషి మిషన్ లెక్క పాడైపోయిండు. ఏమి చేతులారా చేసేది లేకపోయినా ఈయన దగ్గర ఏ మాత్రం టైం లేదు. ఇప్పుడు
1: ఏం చేస్తాడు ఆ సమయాన్ని.
0: ఈ టైం అంతా ఎటు వెళ్ళిపోయా అదే విచారం చేస్తూ ఉంటాం మేము. ఏం గడబడైంది ఈ టైం అంతా ఎటు వెళ్ళిపోయా. ఎవరైనా భోజనానికి పిలిస్తే పోయి అట్లా నిలబడి తిని పారిపోయి వచ్చేస్తాడు. అప్పుడు తింతందుకు పిలిస్తే గంట సేపు ముందు పోయి కూసుండి ముచ్చట్లు ఒకటి తిని మళ్ళీ తీరంతో తిని గంట సేపు కూసుండి వచ్చేటోళ్ళు. ఇప్పుడు టైం లేదు అందరికి. ఈ గడబడి అయిపోయాయి కొంచెం అంతా. అందుకని అప్పుడు అనిపిస్తుంది ఆ కాలమే న్యాయం అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అది అయితే అంతే. అప్పుడు మేము చాలా గమ్మత్తుగా బతికినాం. ఆ చిన్నప్పుడు కూడా చాలా పక్కకి చెరువు ఉండే ఇంత మట్టి తెచ్చుకొని బొమ్మలు చేసేటోళ్ళము.
1: బొమ్మలు చేసే ప్రక్రియ చెప్పటి నుంచి ఉండదు.
0: బొమ్మలు చేసే ప్రక్రియ సురు నుంచే ఉన్నది. సురు నుంచి అంటే అప్పుడు ఇండ్లు అన్ని పచ్చి ఇండ్లు. ఈ ఆకిట్లలో వికిట్లలో రాళ్ళు రప్పలు ఉండేటి కావు. అలుకుపూత చేయవలసిందే. 3 గొట్టంగా 4 గొట్టంగా రాత్రికి లేచి అందరు అలుకుపూతలు చేసేటోళ్ళు. ఆ అలుకుపూత సప్పుడు చాలా గమ్మత్తుంటుండే. అలుకు వేసేటి ఆలకు అయితే ఆ సప్పుడు గుర్తుండే చాలా లయబద్ధంగా ఉంటుండే. అయితే దానికోసం పెండ కావాలి. పెండ లెంక తందుకు మేము పోతుంటే మంద అచ్చటి ఆలకు గుళ్ళలు పట్టుకుని పెండ కోసం పోవాలి. అప్పుడు ఈ అల్లబాద్ రామచంద్రరెడ్డి సాబ్ ఇల్లు ఉన్నా కదా దాని వెనుక ఒక చిన్న పుల్ ఉన్నది. ఆ పుల్ దగ్గర మంచి మట్టి దొరుకుతుండే. కుమ్మరోళ్ళు ఆడకెళ్ళి మట్టి పట్టుకుని పోయేటోళ్ళు కుండలు విండల కోసం. అయితే ఆడకెళ్ళి మట్టి తీసుకొని ఆ పుల్ మీద కూర్చుండి చాలా సేపు దాకా బొమ్మలు చేయాలి. బొమ్మలు చేసి మంద రాగానే ఆ పుల్ కింద బొమ్మలు పెట్టేసి ఆ పెండ పట్టుకుని ఇంటికి వచ్చాడు. మా పెద్దయ్య ఇంటికాడ బొమ్మలు చేసి చేనిచ్చుటోడు వాడు. జర ఖతరనాకుండే ఆయన బొమ్మలు చేసి చేనిచ్చుటోడు వాడు. లేపి లేపి వారస్తుండే తంతుండే పట్టి. అయితే అలా చేయాలి బొమ్మలు. మళ్ళీ పెండ తెచ్చిన తర్వాత కూడా పెండతోని మేము చాలా సేపు దాకా ఆడుకుంటుంటాం, మంచి మంచి ఆకారాలు తయారు చేస్తుంటాం మేము.

0: అప్పుడు పెండతోని పిల్లగాళ్ళు బాగా ఆడేటోళ్ళు. హోలీ కోసమైతే రకరకాల పెండతో చిన్న చిన్న పిడకలు చేసి పూలమాల లెక్క పెద్ద పెద్ద హారాలు తయారు చేస్తుంటి, లేకపోతే హోలీ కాడ పెట్టేటి. అది చాలా డిజైన్ చేసేటోళ్ళం. ముందు జనం పెండతోని ఎన్నో రకాలు ఆడుకుంటారు, ఎందుకంటే దీపావళి రెండో రోజు గోవర్ధనం చేస్తుంటి, చాలా అందమైన గోవర్ధనం. ఆ గోవర్ధనం చేసిన తర్వాత అదే పెండతోని అడిరాజా బలిరాజా చేస్తుంటిని, రకరకాల బొమ్మలు రకరకాల ఆకారాలు పెండతో చేసేటోళ్ళు. అప్పుడు ఈ అంతా ఏంటంటే ఒక రకంగా సృజనాత్మకతని పెంచే పద్ధతి, ఇవన్నీ క్రియేటివిటీ కు బడానా హై.
1: అంటే మన జీవన వ్యవస్థలో కలిసిపోయి ఉండేది,
0: ఎస్థెటిక్ అనేది జీవన విద్యా విధానంకు కలిసిపోయి ఉండేది. మనది మొత్తానికి మొత్తం ఎస్థెటిక్ పైకే ఉన్నది. మొట్టమొదట జడాయి, ఆ తర్వాత పడాయి. ముందు తన వాతావరణం చాలా అందంగా తయారు చేసుకోవాలి, తర్వాతనే చదువు. ఈ పద్ధతి ప్రతి దాంట్లో సౌందర్య దృష్టిని చాలా లెక్క చొప్పున ఖాయం చేసింది. మన చదువు మొత్తం సౌందర్య దృష్టిపైకి ఆధారపడి ఉండే. ఇప్పటి చదువుల్లో సౌందర్య దృష్టి పుట్టియాలని ఒక్క సబ్జెక్టు కూడా లేదు, స్కూల్లో లేదు, కాలేజీలో లేవు, ఎక్కడ లేవు. అందుకని పిల్లగాళ్ళకు ఎస్థెటిక్ అనేది లేదు,
1: సౌందర్య దృష్టి అనేది లేదు, దృష్టికోణం లేదు.
0: అందుకని ఆయన ఎట్లయితే చేస్తున్నాడో ఆ లెక్క చొప్పున నేను చేస్తా అని ప్రయత్నం చేస్తున్నాడు. గాను కానీ నాకు ఇది మంచిగా అనిపిస్తుందని నేను చేస్తున్నాను కాదు. ఎస్థెటిక్ లేకపోతే అది అయిపోతుంది, ఇంకోళ్ళని చూసి బతుకుడు మొదలు పెడతాడు. ఎస్థెటిక్ ఉంటే తన తాను అందంగా ఎట్లా బతకాలని ఈయనకి తెలిసి ఉంటుంది, ఆ లెక్క చొప్పున బతుకుతాడు. ఇప్పుడు ఎస్థెటిక్ లేకపోయినందుకో ఒక మనిషి ఇల్లు కట్టుకోవాలంటే ఒక్క ఆయన చెప్తాడు నీకు ఇటువంటి ఇల్లు కావాలి, ఎవరో చెప్తాడు నీకు ఇటువంటి రాళ్ళు రప్పలు వరుసుకో, ఎవరో చెప్తాడు ఇటువంటి రంగు పూసుకో అని ఎవరెవరో చెప్తారు. ఈయనకు మాత్రం తెలియదు నాకు ఎలాంటి ఇల్లు కావాలి, నాకేం రంగు ఉంటే బాగుంటుందని ఈయనకు తెలియదు. ఈయన ఒకటే మాట అంటారు, నా ఏతే ఇల్లు కట్టావో ఇంకొన్ని ఇల్లు ఉండద్దు కట్ట, అందరికంటే వేరే ఇల్లు నా ఇల్లు ఉండాలి అని ఒక్క మాట చెప్తాడు. అంతే ఎలాంటి ఇల్లు ఉండాలని వాళ్ళకి తెలియదు. ఆ కాలం వాళ్ళకు బరాబర్ ఉండేది. ఆ కాలం ఊళ్ళకు ప్రతి మనిషికి నా ఇల్లు ఎటువంటి ఇల్లు ఉండాలి ఆ లెక్క తెలిసి ఉండేది. మా ఇంటికాడ ఏం పనులు నడుస్తాయి, దానికోసం ఎంత జాగా కావాలి, ఎందరు మంది కూర్చుంటారు, ఆ లెక్క చొప్పున వాళ్ళు ఇల్లు కట్టుకునేటోళ్ళు, ఆ లెక్క చొప్పున మొత్తం ఆకిలి ఉంచేటోళ్ళు. ఆ ఎస్థెటిక్ వాళ్ళకు ఉండే, ఇప్పుడు వాళ్ళకి లేదు. అది
1: గురుజీ బాల్యం మీద ఆనందంగా గడిచిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి ఈ ఇసుక తీసుకురావడం, పెంట తీసుకొచ్చి అలవాటు అంటే ఎవరు చూసి నేర్చుకున్నారా బొమ్మలు నేర్చుకునే?
0: ఇది ఏంటంటే అది నాకు తెలియదు కానీ చేస్తూనే ఉన్నాం. రాతి విగ్రహాలు కూడా చాలా చెక్కినా నేను, రాతి విగ్రహాలు అవి ఇవి కూడా చాలా చెక్కినా. 10వ తరగతి అయిన తర్వాత నేను అన్నా మా ఇంటి వాళ్ళకు నాతోనే చదువు కాదు, చేంజ్ చేసుకుంటాం, బొమ్మలు చేసుకుంటా, అంతేగాని చదువు కాదు ఇక ముంగట చదువు, చదువు మనతో అయ్యేటి పని లేకుండే. 10వ తరగతి చాలా మెండుకమాన పాస్ అయినాం. అప్పుడు ఒక సంవత్సరం ఖాళీగానే ఉన్నా. మా ఇంటి పక్కకు మంగమఠం ఉండేతే దాంట్లో కూర్చుండి నేను రాతి విగ్రహాలు ఎక్కుతున్నా. అప్పుడు అవి అన్ని ఊళ్ళు సాధనాలు తయారు చేసుకున్నాం మేము, చాలా తక్కువ సాధనాలతో పని చేస్తున్నాము. మా ఏముండే అంటే అప్పుడు భూములింగ్ అని కుమ్మరాయన ఉండే పెద్ద మనిషి, ఆయన దగ్గర పోతుంటే అలా మట్టి పని నేర్చుకున్నా. ఇక్కడ తబలా పెట్టి దుకాణం ఉండే, బాలకిషన్ తబలా పెట్టి దుకాణము. ఆ తబలా పెట్టి దుకాణంలో కూసుండి కూడా ఆడ సామాన్ ఉంటుండే కదా, ఆడ కూసుండి పని చేస్తుండి సామాన్ ఉంటుండే. అయితే సంగీరా రాయితోని బల్పాబ్రావుతోని ఆడ విగ్రహాలు చెక్కిన లక్ష్మణ్ అని ఒక పెద్ద మనిషి ఉండే అట్లా ఆయన, ఆయన దగ్గర కూడా కూసుండి పని చేసినాం మేము. ఎల్లప్ప గోవిందు తాత ఇంటికాడ కూడా మేము కూసుండి పని చే ఆడ సామాన్ ఆడైతే ఒళ్ళే అయితే ఇల్లు ఉండే, ఆ ఇల్లే మా బడి, ఆడనే కూర్చుని పని చేసేటోళ్ళం. ఇక ఎందుకంటే ఇంటికాడ గిన్నెగనం వస్తువులు మనం చదవెట్టలేము, ఎవడు ఇవి దీనికోసం ఇష్టం కూడా పడేటోళ్ళు కాడు మా ఇంటికాడ, ఏంది అన్నట్టు ఉండే. కానీ ఆపలే మా పెద్దయ్యని ఆపుతుండే, కానీ తత్మూల్లో ఎవరు ఆపలే. అప్పుడు ఆ మంగమఠంలో కూర్చుని విగ్రహం చెక్కుతూ ఉంటే ఒక పిల్లగాడు వచ్చిండు, మంచి 20-25 వయసోడు వచ్చిండు. ఆయన చూసి విగ్రహాలు మా ఇంటి ముంగాడికెళ్ళి పోతా ఉంటుండే. ఆయన మా ఇంటి బయటకు నేను అప్పుడు వివేకానంద్ లోకమాన్య తిలక్ ఇలా పోర్ట్రేట్లు చేసిన పెద్ద పెద్ద అప్పటికే
1: 15-16
0: 20 17-18 వయసు అనుకుని ఇక అవి చేసి పెట్టినా అయితే ఆయన రంగా పొంగాలి చూస్తుండే. మా పెద్దయ్య కూసుండి బయట కూసుండేమో పేపర్ చదువుతుండే. ఒకరోజు నిలబడి ఈ విగ్రహాలు ఎవరు చేసిండు అంటే ఈయన చేసిండు అని నన్ను పిలిచిండు మా పిల్లగాడు చేసాడు. అప్పుడు ఆయన హైదరాబాద్లో కూడా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉన్నది దాంట్లో చేరితే బాగుంటుంది అని కాలేజీ అడ్రస్ పడ్రస్ ఇచ్చిండు మొత్తానికి.

0: మా తమ్ముడు హైదరాబాద్లో చదువుతుండే, ఆయనకి ఇస్తే ఆయన కాలేజ్ పట్ట తీసే పట్ట తీసి ఫారంలు గేమ్లు నింపిండ్రు. ముకుందరావు టీచర్ ఉండే, ఆ మా తమ్ముడు ముకుందరావు టీచర్ ఇద్దరు కలిసి ఆ ఫారం గీరం నింపిండ్రు. నాకు ఇంటర్వ్యూ కోసం పిలిచిండ్రు.
1: మీకు తెలియదు అప్పటి వరకు?
0: నాకు తెలియదు. 10వ తరగతి అయిపోయింది, ఒక సంవత్సరం కూడా గడిచిపోయి అట్లనే. ఇక పోయినా ఇక ఇంటర్వ్యూ కోసం పోతే మాకు వాళ్ళ ఇంటర్వ్యూ కోసం కూర్చున్నారు అందరూ పెద్ద పెద్ద కళాకారులు, ఉస్మాన్ అహ్మద్ సిద్దికి, గులాం అలీ సాబ్ ఉండే, జిలానీ సాబ్ ఉండే, ఈ సార్లు అందరూ కూర్చున్నారు. కూర్చుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు పిల్లగా అంటే, నేను హైదరాబాద్ నుంచి వచ్చినావు, ఆడ లవదండి అడవి అట మనుషులు బరువత్తం ఉంటారట అంటే, నిన్న తరక్కి నా దాకా వచ్చి నేను ధోతి కట్టుకుని ఇంత పెద్ద పట్టణంలో వచ్చిన. అప్పటికి ధోతి నేను 6వ తరగతిలో ధోతి కట్టేసిన.
1: ఎప్పుడు ప్యాంటు వేయలేదు?
0: ప్యాంటు
1: జీవితంలో
0: 6వ తరగతి నుంచి ధోతి కట్టుకుని ఉన్నా,
1: ధోతి కుర్తా
0: బస్. 6వ తరగతి నుంచి ధోతి కట్టిన, ఆ తర్వాత 10వ తరగతి కూడా ధోతి మీదనే ఇచ్చిన. ఏమంటోళ్ళు గారు, నాకు చాలా మర్యాద ఇచ్చేటోళ్ళు. హైదరాబాద్ పోయినా ధోతి మీదనే పోయినా. ఇంటూ ఏమన్నా బొమ్మలు చేసినావా అంటే, నేను జేబులోకి వెళ్ళి చిన్న చిన్న రాతి విగ్రహాలు అవన్నీ తీసి చూపెట్టినా. సరే నీకు అడ్మిషన్ ఇస్తామని అడ్మిషన్ ఇచ్చేసినారు. కానీ మా ఉస్మాన్ అహ్మద్ సిద్దికి ఒక మాట అన్నాడు, చూడు పిల్లగా, ఈ శిల్ప విద్య అయితే శిల్పకళ అయితే తీసుకున్నావు నువ్వు సబ్జెక్టు విషయం, దీనికి ఏ భవిష్యత్తు లేదు, ఇది చీకటి నూతి, దీంట్లో దుంకాలంటే ధైర్యం ఉండాలి, దుంకిన తర్వాత ఇంకోళ్ళకి దోషం ఇవ్వకూడదు అన్నాడు. కాలు చేతులు ఇరిగితే ఆడు చేయబట్టి నేను పాడైనా అని అనకూడదు అనమాట. నీకు దమ్ము ఉంటే మూల సుత్తే చేయబెట్టు, లేకపోతే పెట్టకన్నాడు.
1: స్పష్టంగా చెప్పేశాడు,
0: దీనికి ఏ భవిష్యత్తు లేదు, అది నీ బలం మీదనే, ఏం చేస్తున్నావు చేసుకుంటావో చేసుకోని. నిన్న మేము ఇదే చేయగలుగుతాం ఇక అంటే, ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఆదిలాబాద్ వచ్చేసి పోబుద్ది కాలే, ఇంకంత పెద్ద పట్టణంలో ఏముంటాం, అలవాటు లేదు, ఈయన ఊర్లోనే బాగున్నది, ఏ ఇడ ఉంటే కళాకారులం గామా, అది ఇది నెత్తిలో. అప్పటికి నాకు నేను ఇక చాలా విచారంలో ఉన్నా. ఒక్కరోజు పెద్ద మనిషి దగ్గర పోయినా, భూములింగ తాత దగ్గర, కుమరాయన దగ్గర పోతే ఆయన ఒక మాట అన్నాడు, ఏంది గిట్లా ముఖం పెట్టుకుని కూర్చున్నావు, ఏం సంగతి అంటే, నిన్న గిట్టనే హైదరాబాద్లో కాలేజీలో సీట్ వచ్చే అందరు పొమ్మంటున్నారు, కానీ నాకు పోబుద్ది లేదు, పోవాలని లేదు, ఇంటికి లేదు అన్నాడు. ఇంటికి లేదంటే అది నాకు తెలియదు, నాకు మంచిగా అనిపిస్తలేదు. అయితే ఆయన ఒక మాట అడిగినాడు, నేను ఒక మాట అడుగుతా జవాబు చెప్పు అడుగు. ఆయన అడుగు, మీ ఇంటికాడ ఊళ్ళైనా బొమ్మలు చేస్తారా? ఎవరు చేయరు. చుట్టుపక్కల ఊళ్ళైనా బొమ్మలు చేస్తారా? నేను ఊళ్ళు చేయరు, ఇంటికాడ ఎవరు చేయరు, చుట్టుపక్కల ఊళ్ళు చేయరు, నువ్వు ఇంటికి చేస్తున్నావు అన్నాడు. నిన్న అది నాకు తెలియదు, నేను ఇంటికి చేస్తున్నావు, ఇంటికాడ అయితే వాళ్ళు చేయరు, చుట్టుపక్కల కూడా వాళ్ళు లేరు, మరి నేనే ఇంటికి చేస్తున్నావు నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా కదా అన్నా నేను. ఆయన అన్నాడు, సుడుపిల్గా, పరమాత్మ ప్రతి మనిషికి ఒక విద్య ఇస్తాడు, ఆ విద్యలో తరక్కీ చేసుకోవాలని 3 సార్లు దానికి ఒక టైం కూడా ఖాయం చేస్తాడు, ఒక మోకా దేతా హే, ఒక అవసరం కూడా ఉట్టిస్తాడు. తో ఉస్ మోకే కో సమాజ్ కర్కే తుమ్ అగర్ నికల్ పడితే హే తో తరక్కీ కర్లేంగే, దాన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోతే ఎడదానికైనా పోతావు, లేకపోతే ఆ యాలలు ఇడిచిపెట్టేసినావు అనుకో, పరమాత్మ కూడా అంటాడు ఓ బేకుగానికి విద్య ఇచ్చినా అని తిరిగి గుంజుకుంటాడు, మళ్ళా మిల్లంగ మళ్ళీ మర్చిపోతాం అనమాట. అంతే ఆయన మాట విని ఆయన మొక్కి అదే రోజు రాత్రికి హైదరాబాద్
1: వెళ్ళిపోయా.
0: ఆయన మాటలు విని అదే రోజు రాత్రికి వెళ్ళిపోయినా హైదరాబాద్లో. ఒకరోజు అరవిందో, మహర్షి అరవిందో పుస్తకం చేతిలో వస్తే ఆయన కూడా అదే మాట రాసిడు. ఇప్పుడు తనకు తాను గుర్తు చేసుకోవాలంటే ఏంటంటే, నీ లోపల ఏదైతే సహజమైన విద్య ఉన్నది దాన్నే చెయ్యి, అదే పరమాత్మ కార్యం. తనను తాను గుర్తు చేసుకుంటేందుకు దీనికంటే పెద్ద సాధనం ఇంకేం లేదు. సహజమైన విద్యలు నీ లోపల అయితే ఉన్నాయో దాన్నే పట్టుకుని తను ఆడుకో, పని చేసుకో, బతుకోవాలంటే. అయితే ఆయన చెప్పిన గంట పెద్ద మహర్షి చెప్పిన మాట ఈ కుమ్మరాయన చెప్పిన మాట తేడా ఏముండదని గంత పెద్ద ఫిలాసఫీ ఈయన చెప్పిండు. ఈయన మాట నేను ఆ రోజే వెళ్ళిపోయినా. మళ్ళా ఇక ఆడనే హైదరాబాద్ కాడనే ఇక చేసినా, ఇక చాలా పని చేసేవాళ్ళము, మరి గమ్మత్తుండే ఇక పోగానే కాలేజ్ పోగానే కూర్చుంటుండే ఈ సార్లు అందరూ గంట గంటన్నర దాకా మస్తు కథలు చెప్తుంటే మీ. ఆ తర్వాత పని మొదలవుతుండే మంచిగా అందరు సార్లు కూర్చుండి వింటుండ్రి. పగటికి ఏమో మా ఉస్మాన్ సాబ్, మార్తన్ రావు కుల్కర్ణి అని ఉండే వీళ్ళందరూ మాకోసం టిఫిన్లు తెచ్చేటోళ్ళు. వాళ్ళు ఏం పడి కూర్చుండి తినాలి ఇక. వీళ్ళేమో చిక్కడపల్లి కాడ, కాలేజ్ ఏమో మాస్టర్ ట్యాంక్ మీద, వాళ్ళు ఏం పడి తినాలి ఇక. బస్ అట్టనే కాలం గడిపింది. కానీ ఒక్కరోజు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను చాలా పని చేసేటోళ్ళు
1: బీఎఫ్ఏ
0: బీఎఫ్ఏ అయితే ఉస్మాన్ అహ్మద్ సిద్దికి నా దగ్గర వచ్చి చెప్పిండు, శర్మ సాబ్ చాలా

0: పని చేస్తావు, మంచిగా అనిపిస్తుంది, చాలా మంచి పని ఉన్నది, అది కూడా గమ్మత్ అనిపిస్తుంది. కానీ నాది ఒక ఇచ్చ ఉన్నది, ఖ్వాయిష్ ఉన్నది అన్నమాట, అది నువ్వు పూర్తి చేయి. నేను చెప్పు సార్, అయితే మొత్తం చేస్తాం, పూర్తిగా చేస్తాం. ఏమున్నది అంటే ఖైష్ ఆయన ఒక మాట అన్నాడు, ఒక్క గీత ఉంటే కూడా ఈ గీత శర్మ గీత అని మంది చెప్పాలి అన్నాడు.
1: ఆ మాట మీ ముద్ర ఉండాలని
0: అది,
1: ఇది
0: శర్మ గీత అని అనాలి. ఆ రోజు మేము విచారం చేసినాం, మేము ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏతే చదివినాము, ఏతే విన్నాము, ఏతే చూసినాము, మా కల్పన మొత్తం దాని లోపలనే తిరుగుతున్నది, దానికంటే బయట ఏం చేయలేకపోయినాం. మనిషి ఎంతగానమైతే చూస్తాడో, ఏతే వింటాడో, ఏతే చదువుతాడో, ఈయన కల్పన మొత్తం దాని లోపలనే తిరుగుతాయి. చాలా పెద్ద చేయాలి అంటే చాలా చూడాలి, చాలా వినాలి, చాలా చదువుకోవాలి, లేకపోతే అన్నిటితోని కళ్ళు మూసుకొని మనకు తోచింది చేయాలి గంతే. ఇదే రెండు లెక్కలు నాకు అనిపించే అప్పుడు. అయితే ఆ రోజు విచారం పుట్టే నేను ఏం చేస్తున్నా, ఇన్నది చదింది చూడి చూసిందే, ఈ లోపట్లనే మా కల్పన అంతా తిరుగుతున్నాయి కదా, పెద్ద మేము క్రియేటివ్ వర్క్ చేసుకుంటున్నామని మేము ఎట్లా అనుకోవాలి, ఇదైతే మాత్రం ఏం పని కాదు అని. ఆ తర్వాత నా పని వరుస మొత్తానికి మొత్తం బంద్ అయిపోయింది. నా సొంత పని ఉండాలంటే ఎట్లా ఉండాలి అని. ఆ సంవత్సరం హైదరాబాద్ బాగా తిరిగినప్పుడు పాత పాత కోట్లు ఉండే, డ్రాయింగ్లు చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, ఆరోగ్యం అంతా పాడైపోయింది, చాలా తిరిగినాయి కదా దినం రాత్రి. నా పని ఉండాలంటే ఏమి ఉండాలి. గట్లనే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇచ్చిన, ఇచ్చిన తర్వాత పాస్ అయినాయి ఇక, మళ్ళీ ఆదిలాబాద్ వచ్చేసినా, కానీ అదే నెత్తిలో తిరుగుతూ ఉన్నాయి, ఏం చేయాలి.
1: సిద్ధికి మాటలు బాగా గుర్తుకొస్తాయి.
0: తో హైదరాబాద్ మళ్ళీ పోతే మా ఉస్మాన్ సాబ్ అన్నాడు, నువ్వు బరోడా వెళ్ళిపో ముంగాటి చదువు కోసం. నేను పోను, ఎటోవు, నీ తాత కూడా పోతాడు, పో అని ఆయన చాలా ఇది చేస్తే సరేలే బరోడా పోదామని
1: పోయింది.
0: అకాడమీ నాకు 200 రూపాయలు నెలకు స్కాలర్షిప్ ఇచ్చే,
1: లలిత్ కళా అకాడమీ,
0: లలిత్
1: కళా
0: హైదరాబాద్, లలిత్ కళా
1: హైదరాబాద్ లలిత్ కళా.
0: అయితే ఆ వ్యవస్థ కూడా ఉస్మాన్ సాబ్ చేసిండు. పోయినా బరోడా పోతే అందరు అన్నారు, చూడు పిల్లగా శర్మ, నీకు అడ్మిషన్ దొరకదాడా, ఎందుకంటే చాలా ఆధునికమైన కాలేజు, ఆధునిక రకమైన పిల్లగాళ్ళు ఉంటారు దాంట్లో, పర్సనాలిటీ చూస్తారు, అన్నీ చూస్తారు అనమాట. నువ్వు దోతి మూతి కట్టుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అలా పోతే నీకు కూడా అడ్మిషన్ ఇస్తారని కొందరు అన్నారు. ఆయన నేను పోయినా ఉస్మాన్ సాబ్ చెప్తా ఉంటే ఎందుకు పోవద్దు. పోతే ఆ ఇంటర్వ్యూలో అందరికంటే ముందు నాకే పిలిచిండ్రు. నేను పిస పిస కాలేజ్ చూస్తా ఉంటే నేను పోలేదు ఒకట, ఇంకొన్ని పిలుచుకున్నారు. అందరిది అయిన తర్వాత నాకు పిలిచి, నాకు పిలిస్తే కూర్చుని పెట్టిండ్రు సార్లు, మహేంద్ర పాండ్యా ఉండే, రజనీకాంత్ పంచాల్ ఉండే, భట్ సాబ్ ఉండే, కొందరు ఉండే ఆడ. ఇక మెల్లగా మెల్లగా మెల్లగా నా ఇంటర్వ్యూతోని మాటలు ముచ్చట్లు మొదలైపోతే 2.5 గంటలు అయిపోయాయి. 2.5 గంటలు ఇంటర్వ్యూ సాగి నేను చెప్తా ఉన్నా, వాళ్ళు వింటా ఉన్నారు. వాళ్ళు అన్నారు మహేంద్ర పాండే సార్, ఇక శర్మ నీకు మేము అడ్మిషన్ ఇస్తున్నాం, హాస్టల్ వ్యవస్థ కూడా మొత్తం చేసేస్తాం, ఇక నువ్వు వైడ్ లేదు, నిన్న పోయి సామాన్ తెచ్చుకుంటా అంటే ఏం సామాన్ తెచ్చుకుంటావు, సామాన్ ఇలా వండుకుందామన్నాడు. నువ్వు ఉండి కానీ పోయి లేదు. అయితే ఇంటికి అలా వచ్చి సామాన్ ఏమనుకోండి,
1: వాళ్ళు మిమ్మల్ని అంతగా మెచ్చుకోవడానికి కారణం ఏం చేసి మెప్పించారు వాళ్ళని.
0: నేనైతే చూసిన జనం దగ్గర ఈడ అవన్నీ మాటలు మాట్లాడినా, జనం దగ్గర ఎన్నికలైతే టెక్నిక్లు చూసిన, ఆ టెక్నిక్ ద్వారా వాళ్ళు ఏమేమి తయారు చేస్తారు దాని గురించి చాలా చెప్పిన. వాళ్ళు అన్నారు నీకు గీతగానం తెలుసు, నువ్వు ఇలా ఉండవలసిందే అంటారు.
1: అప్పటికే మీరు గ్రామాలకు తిరగటం, గ్రామాల నుండి
0: అప్పుడే చాలా తిరిగినా, ఇవన్నీ చూసినా, అప్పుడు చాలా పెద్ద పెద్ద మనుషుల దగ్గర నుంచి చాలా చాలా టెక్నిక్ నేర్చుకున్నా. ఓజోల దగ్గర నుంచి ఇత్తడి పోత, ఎల్లప్ప తాత దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి నక్కాష్ పని, మట్టి పని, రకరకాల పనులు అప్పటికి నేర్చుకుని ఉన్నా. ఇన్ని రకాల పనులు వస్తాయి, గీతగానం నీకు తెలిసి ఉన్నది, నువ్వు ఉండవలసింది అన్నారు. అడ్మిషన్ ఇచ్చేసినారు. అలా ఉన్నా పని చేసిన, పని చేస్తే నాకు అప్పటికి నెత్తిలో తిరుగుతూ ఉన్నది. నా సొంత పని ఏమిటి, మొట్టమొదటి ఏంటంటే కళా జన్ని అంటారు, కళా జన్ని కళ ఒక పరిభాష అయింది, 64 కళలు అంటారు, అది అంటారు, గిది అంటారు, సో అసలు ఎన్ని కళ అంటారు అని తిరుగుతూ ఉన్నాయి నెత్తిలో. అలా పని చేయలేకపోతున్నా. నా పరిస్థితి ఏందో మా మహేంద్ర పండే వాళ్ళు వీళ్ళు చాలా మంచిగా గ్రహించిండులే, ఏ రకంగా ఉన్నాడుగా. నా భయంకరంగా ఇక తిరుగుతూ ఉంటుంటే పెయ్యి అంతా గంగలు కలిసిపోయి, నా బరువు 80 కిలో బరువు ఉండే 45 పైకి వచ్చేసాయి బక్కగా. కడుపులో చాలా అవస్థ అయిపోయింది, అప్పుడు తిండి తగ్గకపోతుండే. అయితే చాలాసార్లు కొన్ని కొన్ని రోజులు దాకా మౌనం ఉంచుటోని, ఎవరితోని మాట్లాడుతుండే కాదు, కొన్ని కొన్ని నెలలు చాలా మౌనంగా తిరుగుతుండే. మా కాలేజ్ ముంగాటనే కమాఠీ బాగా ఒకటి ఉండే, దానికి వటవృక్షం ఉండే, దాని కింద కూర్చుంటుండే, పోయి ముంగాట ఒక చెట్టు ఉండే, చెట్టుకు చూస్తూ ఉంటుండే. ఆ చెట్లు రకరకాల మార్పులు పూత

0: కాత అయింది, మళ్ళీ అంతా రాలిపోయి ఒక్కొక్క ఆపు రాలిపోయింది. రాలిపోయిన తర్వాత దాంట్కెళ్ళి చిన్న చిన్న ఎగురు మొదలు పెట్టే, ఎగురు ఉట్టే. అయితే నాకు అనిపించే కొత్తది ఉట్టియాలంటే మనది అంతా ఇడిచిపెట్టవలసిందే, ఇడిచిపెట్టాలి. ఇడిచిపెడితేనే కొత్తది ఉట్టేయగలుగుతాను.
1: ధన్యవాదాలు గురూజీ. స్వతహాగా చిత్రకారులు, శిల్పకారులు, దాంతోపాటు ఒక సౌందర్య దృష్టి జీవితంలో ఎందుకో అవసరం అనేది ఒకసారి అది ఉండి మన వాళ్ళు ఎంత హాయిగా బతికారు గత తరం వాళ్ళు అనేది చెప్పారు. చాలా మందికి మీరు చెప్పిన మాటలు ఒక ఆలోచన రేకెత్తిస్తాయని చెప్పి అనుకుంటూ చాలా అంశాలు మా శ్రోతతో పంచుకున్నందుకు మరొకసారి మీ ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పకారుడు కీర్తిశేషులు రవీంద్ర శర్మ గురూజీగారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు. 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా రికార్డు చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం అభినందన. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఆత్రేయ రచన, సంగీతం ఇళయరాజా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా రేపు సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వేసవి కాలంలో పోషకాహారం ప్రాముఖ్యత ఈ అంశంపై రాజేంద్రనగర్ కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఈ జ్యోత్స్నా గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున శ్రోతలు మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852 2324 0853. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852. మరొక ఫోన్ నంబర్ 2324 0853. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి ఇంద్రుడు చంద్రుడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి రచన, ఇళయరాజా సంగీతం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ఆయన ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేస్తే సుమారు 7 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ చైర్పర్సన్ ఎంపీ పిపి చౌదరి తెలియజేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు రీటైల్ మెడికల్ షాప్స్ బంద్ పాటిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు రేపు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున 5:30 గంటలకు పుష్కర స్నానాలు ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుట్పాత్లు కాలిబాట్లపై ఉన్న అక్రమ ఆక్రమణలు తొలగించే ప్రక్రియను

సొంతం చేయాలని జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన జరగవలసిన పీజీఈసెట్ పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మే 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. రానున్న 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం 12:30.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో వినండి శ్రీమతి జి లక్ష్మీ మంజుష గారాలపించే భక్తి గీతాలు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి అభేరి రాగంలో శ్రీరామదాసు రచన ఇనకుల తిలక ఆదితాళం.

ఇప్పుడు వినండి. యమన్ కళ్యాణి రాగంలో అన్నమాచార్య కీర్తన, నగవులు నిజమని ఆది తాళం.

చివరిగా వినండి, సింధు భైరవి రాగంలో శ్రీ ప్రయాగ రంగదాసు రచన, రామ రామ యనరాధ ఆదితాళం.

మీరింతవరకు శ్రీమతి జి లక్ష్మీ మంజుష గారు ఆలపించిన భక్తి సంగీతం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్, వయోలిన్పై శ్రీ పి కౌండిన్య. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
3: అనిరుద్ధ్ స్వీయ సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం ఆలపించారు. చిత్రం అజ్ఞాతవాసి.

0: ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి శ్రీమతి అనుముల యోషా గారి గానం. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ రాహుల్ అరవింద్ దేశ్పాండే, తబలాపై శ్రీ నరసింగరావు పంచ్ పోటీ.

0: మీరింతవరకు శ్రీమతి అనుమూల యోషగారి గానం విన్నారు. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ రాహుల్ అరవింద్ దేశ్పాండే, తబలాపై శ్రీ నరసింహరావు పంచ్ పోటీ.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 12 గంటలు అవుతుంది. హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలతా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజ్ రోమ్ మే ఇటలీ కి ప్రధానమంత్రి జార్జియా మెలోనీ సే వార్తా కరెంగే. दोनों नेता भारत पश्चिम एशिया यूरोप आर्थिक गलियारे के लिए सहयोग बढ़ाने पर चर्चा और वर्ष 2025 से 2029 तक संयुक्त रणनीतिक कार्रवाई योजना की समीक्षा करेंगे. हमारे संवाददाता ने बताया है कि प्रधानमंत्री की यात्रा के दौरान दोनों देशों के बीच व्यापार, रक्षा, परिवहन, समुद्री सुरक्षा, बंदरगाह संबंधी सहयोग और स्वच्छ ऊर्जा सहित प्रमुख क्षेत्रों में समझौतों पर हस्ताक्षर होने की संभावना है.
5: प्रधानमंत्री नरेंद्र मोदी आज क्विरिनल पैलेस में इटली के राष्ट्रपति सर्जियो मत्तारेला से मुलाकात करेंगे, जहां उन्हें गार्ड ऑफ ऑनर प्रदान किया जाएगा. आज के कार्यक्रमों में प्रतिनिधि मंडल स्तरीय वार्ताएं, प्रेस वक्तव्य, समझौता ज्ञापनों का आदान प्रदान, द्विपक्षीय बैठकें और खाद्य एवं कृषि संगठन का दौरा शामिल है. प्रधानमंत्री मोदी मोरस निग्रा ब्लैक मलबरी का पौधा भी लगाएंगे. ये एक ऐसी प्रजाति है जो अपने पाक, औषधीय और सांस्कृतिक महत्व के कारण भारत और इटली को प्रति

0: మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: మీరు వింటున్న పాట నాని చిత్రం నుండి హరిహరన్ హరిని ఆలపించిన సిరివెన్నెల గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ఆంటోనియో తాజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సెర్గియో మత్తారెల్లతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు.

ఆహ్వానించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత్ ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనీని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ధ కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికి ఉన్న లోతైన అభిమానం, భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్దత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రం కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ధ ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషనర్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూబాక్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ, రక్షణ పరిశ్రమ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా

0: ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్షా 85,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే వేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: उमंग
1: सीआईईटी प्रस्तुत करता है
0: उमंग उमंग उमंग उमंग।
2: మీరింతవరకు ఎన్సీఆర్టీ వారి ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

0: మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఈనాటి ఎన్సీఆర్టీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో రెండవ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరొక 50% ఖర్చు చేసే ప్రతిపాదన కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఈరోజు రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయని వెల్లడించింది. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రతిపాదన కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కలిసి హైదరాబాద్ నగర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించినట్టు జి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం సమర్పించిన 162 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనల డిపిఆర్ అందిన తర్వాత కేంద్రం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటుందని ఖట్టర్ హామీ ఇచ్చినట్టు కిషన్ రెడ్డి వివరించారు. అమృత్ 2.0 పథకం కింద 3975 కోట్ల రూపాయల వ్యయంతో మూసీ నది మురుగునీటి శుద్ది కోసం 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసిందని, వీటి ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగునీరు శుద్ధవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అధికారులతో

కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణాన్ని సందర్శించి భద్రత, పారిశుద్ధ్యంపై సూచనలు చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన స్వచ్చభారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమాపేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణాభివృద్ది, సర్క్యులర్ ఎకానమీ చర్యలను వివరించారు. కోర్ అర్బన్, పెరీ అర్బన్, రూరల్ అగ్రికల్చరల్ రీజన్ల సమతుల్య అభివృద్ది కోసం ప్రభుత్వం క్యూర్ ప్యూర్ రేర్ విధానాన్ని అనుసరిస్తోందని, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయని అన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై సోమాజీగూడలోని ద పార్క్ హోటల్లో రాష్టస్థాయి వర్క్షాప్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఈయూ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా ఈయూ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ ఈయూల మధ్య వలసలు, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై ఈ వర్క్షాప్లో విస్తృతంగా చర్చించనున్నారు. వరంగల్ నగరాభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు అభివృద్ది కనిపిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈరోజు వరంగల్ నగరానికి వచ్చిన కంచి కామకోటి పీఠం జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య ఆసుపత్రిలో అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటి ఆసుపత్రి అభివృద్దిపై కమిటీతో సమీక్షలో పాల్గొంటున్నారు. జనగణనలో కుల గణన చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతల తొలగింపుకు కుల గణన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో విజయవంతంగా ముగిసిన కుల సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట ప్రభుత్వం అనుసరించిన ఈ శాస్త్రీయ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన తక్షణమే నిర్వహించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా రాపనపల్లి అంతర్రాష్ట చెక్పోస్టు వద్ద భారీగా నకిలీ వరి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట నుంచి తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల నకిలీ విత్తనాలను లారీలో తరలిస్తుండగా తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు 21,49,000 రూపాయలుంటుందని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని వెంగళరావు నగర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22-23 తేదీల్లో 1:3 చొప్పున అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్కు హాజరు కాలేని వారు ఈ నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చని బోర్డు తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల జాబితాను విడుదల చేస్తామని బోర్డు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెందిన 9 కొత్త పౌర సేవలను మీసేవ, వాట్సాప్, చాట్బాట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఆస్తిపన్ను, జనన మరణ ధృవీకరణల సవరణలు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ వంటి సేవలను రాష్ట వ్యాప్తంగా పౌరులు నేరుగా వాట్సాప్ ద్వారానే పొందవచ్చని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం తెలిపింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2కి సెట్

0: బి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని మెడికల్ దుకాణాలు మూతబడ్డాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లోని ఫార్మసీలను 24 గంటల పాటు తెరిచి ఉంచాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. అపోలో, మెడ్ప్లస్ వంటి కార్పొరేట్ స్టోర్లను తమ సేవలు అందుబాటులో ఉంచాలని డీసీఏ డీజీ సూచించారు. అత్యవసర ఔషధాల కోసం 1800 599 9669 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. తెలంగాణలో భానుడి ఉగ్ర రూపంతో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండగా భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు చెరో 50% ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: చేను కబుర్లు, పంట సాగు, ఇంటి బాగు.
3: చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
4: చేను కబుర్లు మీ చింత
5: లేదిక, మీ ఇంట చింత.
6: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: నమస్కారం రైతుమిత్రులారా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం వ్యవసాయ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాము. ఇవాళ మన కార్యక్రమంలో అజొల్లా ఉత్పత్తి గురించి తెలుసుకుందాం. ఇది పశువుల చెవకైన పోషకమైన ఆహారం. మనతో ఈరోజు ఉన్నారు రైతు సోమన్న గారు, రైతు సీతారాం గారు, పశుపాలకురాలు అనసూయ గారు, విద్యార్థి సత్యసాయి, అలాగే వ్యవసాయ అధికారిని నిహారిక గారు. సోమన్న గారు, మీకు అజొల్లా గురించి ఏమైనా తెలుసా?
1: అవును మేడం, విన్నాను కానీ పూర్తిగా తెలియదు. పశువుల మేతకే వాడతారని తెలుసు.
0: అవునా, చాలా మంచిది. వ్యవసాయ అధికారిని నిహారిక గారు, మీరు చెప్పండి, అజొల్లా అంటే ఏంటి, అజొల్లా సాగు ఎలా చేపట్టాలి?
2: తప్పకుండా చెప్తాను. అజొల్లా ప్లాసీ అనబడే పుష్పించే ఆకుపచ్చని ఫెర్న్ జాతికి చెందిన మొక్క ఇది. అజొల్లా నీటి మీద తేలుతూ పెరుగుతూ నాచులాగా ఉంటుంది. ఇది పంట సాగులో పచ్చి రొట్టెగా, జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది.
3: మేడం, దీన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు? మన ఇంట్లోనూ చేయవచ్చా?
2: తప్పకుండా చేయవచ్చు.

0: కుంట తయారీ కోసం మనము పొడవు 6 అడుగులు, వెడల్పు 4 అడుగులు, లోతు 1 అడుగు కొలతలతో ఒక కుంటను త్రవ్వాలి. కుంట దిగువ భాగంలో ప్లాస్టిక్ షీట్ను లేదా పాలిథిన్ని వేయాలి. తరువాత 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తులో మట్టిని పరచాలి. వీటికి 1 కిలో పశువుల ఎరువు, 100 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 10 లీటర్ల నీటితో కలిపి కుంటలో వేయాలి. అజోలా కల్చర్ చేసేటప్పుడు మనం 500 గ్రాముల అజోలా కల్చర్ను తీసుకొని నీటిపై సమానంగా చల్లాలి. రోజుకు నీటిని కొద్ది కొద్దిగా కలిపి తడిగానే ఉంచాలి. సూర్యరశ్మి మిత్తంగా ఉండే ప్రదేశాన్నే మనం ఎంచుకోవాలి. 7 నుంచి 10 రోజుల్లో అజోలా పూర్తిగా విస్తరిస్తుంది. రోజు 500 గ్రాముల నుండి 1 కేజీ వరకు సేకరించవచ్చు.
1: మేడం, అజోలా పశువులకు ఎంత ఇవ్వాలి?
0: 2 కిలోల అజోలాను రోజు పశువుల దానతో కలిపి పాడి పశువులకు పెడితే పాల ఉత్పత్తిలో 15 నుంచి 20% వృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది. వేరుశనగ వంటి వాటికి బదులుగా అదే పరిమాణంలో అజోలాను వాడేటప్పుడు పాల ఉత్పత్తి మీద ఎటువంటి ప్రభావం చూపించదు. దీనితో పాటు అజోలా వాడడం వల్ల పాల నాణ్యతను పెంచడమే గాక పశువుల ఆరోగ్యాన్ని, పశువుల జీవితకాలాన్ని కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పొడిగిస్తుంది.
2: దీని ఉత్పత్తి ఖర్చు ఎంత అవుతుంది మేడం?
0: చాలా తక్కువే. కుంట తయారీ కోసం 500 నుంచి 700 రూపాయలు, అజోలా కల్చర్ 100 నుంచి 200 రూపాయలు. రోజువారీ సంరక్షణతో తక్కువ శ్రమతో చేసుకోవచ్చు.
3: పశువుల మేతగా కాకుండా వేరే ప్రయోజనాలు ఉన్నాయా మేడం?
0: అవును బాబు, చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోజు అజోలా సాగు చేపట్టిన వారికి పొలంలో వేసుకోవడమే కాక పాడి పశువులకు, కోళ్లకు, మేకలకు, గొర్రెలకు, చేపలకు దానగా అందించడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చు. అజోలాలో ఉండే అధిక మాంసకృతుల వల్ల దీనిని దానకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.
1: నేను పశువులకు అజోలా ఇచ్చాక పాల పరిమాణం నిజంగానే పెరిగింది, మేత ఖర్చు తగ్గిపోయింది.
4: మేడం, అజోలా పెంపకంలో తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
0: తగినంత సూర్యరశ్మి లభించే చెట్ల నీడల్లో అజోలా ఉత్పత్తిని చేపట్టాలి. నేరుగా సూర్యకాంతి పడే పరిస్థితి మాత్రం అస్సలు ఉండకూడదు. గ్రీన్ నెట్ వంటి వాటిని ఉపయోగించడం వలన సూర్యకాంతి నుండి మరియు చెట్ల యొక్క ఆకులు గాలి ద్వారా పడకుండా చేయవచ్చు. అజోలా తయారు చేసే గోతిలో నీటి మట్టం ఎప్పుడూ ఒకే విధంగా ఉండేలా చూడాలి.
5: అద్భుతం రైతు బంధువులారా, మీరు కూడా అజోలా పండించి పశువుల ఆహార ఖర్చుని తగ్గించుకోండి. పంటలకు సహజ ఎరువును తయారు చేసుకోండి. ఇది చిన్న స్థాయిలో మొదలుపెట్టి పెద్ద స్థాయిలో చేయవచ్చు. ఇలా మనం చూస్తే అజోలా రైతుకు ఆదాయం, పశువులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతి ఇంటిలో ఒక అజోలా కుంట ఉండాలి అని చెప్పాలి. అందరికీ ధన్యవాదాలు. రైతు కష్టాన్ని తగ్గించే, ఉత్పత్తి పెంచడానికి మా యొక్క ఈ చిన్న ప్రయత్నం అందరూ పాటిస్తారని మా మనవి. జై జవాన్, జై కిసాన్. వ్యవసాయ

0: గుడ్డ చుడుతున్నది,
1: నోటికాడ కూడు పెడుతున్నది, మేను పైన గుడ్డ చుడుతున్నది.
0: సత్వనియగ పాలధారున్నది, చలువనియగ కొబ్బరి నీరున్నది.
1: సత్వనియగ పాలధారున్నది, చలువనియగ కొబ్బరి నీరున్నది.
0: రంగురంగు పూలు ఎంతందము, అందు మధువు దాచుకుంది మకరందము.
1: రంగురంగు పూలు ఎంతందము, అందు మధువు దాచుకుంది మకరందము.
0: వ్యవసాయమే ఎంత బాగున్నది, దీనంత ఆనందమేమున్నది.
1: వ్యవసాయమే ఎంత బాగున్నది, దీనంత ఆనందమేమున్నది.
0: వేసవి దుక్కులెంత విలువైనవి, వాన నీటినంత నేలన ఇంకిస్తవి.
1: వేసవి దుక్కులెంతో విలువైనవి, వాన నీటినంత నేలన ఇంకిస్తవి.
0: కీటకాలను నిద్రనే పైకి పంపిస్తవి,
1: కీటకాలను నిద్రనే పైకి పంపిస్తవి.
0: వ్యవసాయమే ఎంత బాగున్నది, దీనంత ఆనందమేమున్నది.
1: వ్యవసాయమే ఎంత బాగున్నది, దీనంత ఆనందమేమున్నది.
2: ధన్యవాదాలు.
3: ఈ నూతన వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు మరియు ఇతర మందులను విరివిగా వాడటం వలన అధిక ఉత్పాదకత సాధించినప్పటికీ నేల సారము తగ్గిపోవటము, అదేవిధంగా సారవంతమైన నేలలు సమస్యాత్మక భూములుగా మారడము, దాంతోపాటుగా భూమి, నీరు, వాతావరణం కలుషితం కావడం జరుగుతున్నది. దీనివలన ఈ మధ్య కాలంలో మనకు నేల ఉత్పాదకత మరియు పంట ఉత్పాదకత లో తగ్గుదల కనపడుతుంది. కాబట్టి మనకు ఉన్న అన్ని వనరులలో చాలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో నేల సారం పెంపొందించడానికి

0: తద్వారా పంటల ఉత్పాదక సాధించడానికి తోడ్పడే అంశము పచ్చిరొట్ట పంటలు. పప్పు జాతికి సంబంధించిన పంటలను భూమిలో వెదజల్లి పెంచి 50% పూత దశ వరకు పెంచిన తర్వాత ఆ దశలో భూమిలో కలిదున్నట్లయితే వాటిని పచ్చిరొట్ట పంటలు అంటాం. దీనికి ఉదాహరణ కనుక చూసినట్లయితే జీలుగ, జనుము, పిల్లి పెసర, పెసర, మినుము, అలసంద ఇలాంటి పంటలన్నింటి కూడా మనం పచ్చిరొట్ట పంటలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులు మరియు కొమ్మలు వాటిని కోసిన తర్వాత పొలంలో వేసి కలియదున్ని మనము చేసినట్లయితే వాటిని పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాం. వీటిలో ముఖ్యంగా చూసినట్లయితే కానుగ, వేప, గ్లైరిసీడియా ఇలాంటి చెట్ల యొక్క ఆకులు లేత కొమ్మలను మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటగా పచ్చిరొట్ట పంటలు లేక హరిత ఎరువులు. ఉదాహరణకు మనము జనుము విషయంకి వస్తే ఈ జనుము పంట దాదాపుగా 15 కిలోలు ఎకరానికి కావాల్సి వస్తుంది. ఇది పంటను మొలకొచ్చిన తర్వాత 50% పూత వరకు పెంచి దానిని భూమిలో కలిదున్నట్లయితే తద్వారా దాదాపుగా 5 నుంచి 6 టన్ల పచ్చి రొట్ట ఎరువు తయారవుతుంది. 2.3% నత్రజని, 0.5% భాస్వరము, 1.8% పొటాష్ ఉంటాయి. 1 హెక్టార్ భూమిలో జనుమును పెంచి కలిదున్నట్లయితే 50 నుంచి 60 కిలోల నత్రజని భూమికి కలపబడుతుంది లేక స్థిరీకరించబడుతుంది. అదేవిధంగా జీలుగ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 20 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది. వీటిని పొలంలో వెదజల్లి 50% పూత దశలో కలిదున్నట్లయితే 6 నుంచి 8 టన్నుల పచ్చి రొట్టె ఎరువు తయారవుతుంది. అయితే ఈ జీలుగలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే అధిక క్షారత్వం అంటే చౌడు భూములను మామూలు స్థితికి తీసుకురావడానికి కూడా ఈ జీలుగ లాంటి పచ్చిరొట్ట ఎరువులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కడైతే చౌడు భూములు ఎక్కువగా ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో జీలుగను ఎక్కువగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది. దాదాపుగా 3.5% నత్రజని, 0.6% భాస్వరము, 1.2% పొటాష్ పోషకాలు ఇందులో ఉంటాయి. 1 హెక్టార్ భూమిలో చూసుకున్నట్లయితే 75 నుంచి 80 కిలోల నత్రజని కలపబడుతుంది. అయితే ఇందులో 40 నుంచి 60% వరకు మనం వేసే పంటకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీలుగ కలిదున్నిన తర్వాత వేసే పంటలో దాదాపుగా 15 నుంచి 20 కిలోల నత్రజని మోతాదుని తగ్గించుకొని మనం పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెసర, మినుము విషయానికి వస్తే వీటిలో దాదాపుగా 0.7% మనకు నత్రజని, 0.18% భాస్వరము, 0.5% పొటాష్ పోషకాలు ఉంటాయి. ఈ యొక్క పెసర, మినుము పంటలను 50% పూత దశ వరకు పెంచి భూమిలో కలిదున్నట్లయితే దాదాపు 30 నుంచి 50 కిలోల నత్రజని 1 హెక్టార్కు కలపబడుతుంది. తర్వాత అలసంద పంటను తీసుకున్నట్లయితే దాదాపుగా 10 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇది భూమిలో కలిదున్నడం వల్ల దాదాపుగా 140 నుంచి 150 కిలోల నత్రజని 1 హెక్టార్కు స్థిరీకరించబడుతుంది. తర్వాత పిల్లి పెసర విషయానికి వచ్చినా కూడా దాదాపుగా 10 కిలోల విత్తనం అవసరమవుతుంది 1 హెక్టార్కు. ఇందులో దాదాపు 100 కిలోల నత్రజని 1 హెక్టార్కు కలపబడుతుంది. తర్వాత అజొల్లా అనే ఈ యొక్క ఎరువును కూడా ముఖ్యంగా వరి పొలాలలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. వీటిని దాదాపు 30 నుంచి 35 రోజుల వరకు పెంచి వరి పొలంలో కలిదున్నట్లయితే దాదాపుగా 50 కిలోల నత్రజని 1 హెక్టార్కు కలపబడుతుంది.
1: ఈ విత్తే సమయం గనక చూసుకున్నట్లయితే మనకు 5 అవకాశాలు ఉన్నాయి. అందులో మొదటి అవకాశం వచ్చేసి వేసవిలో 1 లేక 2 సార్లు తొలకరి వర్షాలు కురిసినప్పుడు కానీ లేదా ఏదేని రైతు దగ్గర పరిమిత నీటి వనరునప్పుడు కానీ ఆ నీటిని ఉపయోగించుకొని వేసవిలో పచ్చిరొట్ట పంట విత్తనాలను వేసుకోవాలి. 2వ అవకాశం స్వల్పకాలిక రకాలు లేక మధ్యకాలిక రకాలు వరి పంటలో ఆగస్టు మాసంలో నాటుకునే పాటైతే అంతకంటే ముందు జూన్ మొదటి వారము లేక 2వ వారంలో పచ్చిరొట్ట పంట విత్తనాలను విత్తుకోవడం. 3వ అంశం వచ్చేసి వర్షాధార పంటలైనటువంటి కంది, ఆముదము ఇలాంటి వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పంటలలో వరుసల మధ్యలో పచ్చిరొట్ట పంట విత్తనాలను వెదజల్లుకొని పెరిగిన తర్వాత వాటిని కలిదున్న. 4వ అంశం వానాకాలంలో వరి వేసి కోత కోసిన తర్వాత యాసంగిలో వరికి బదులుగా పంటల వైవిధ్యీకరణలో భాగంగా పచ్చిరొట్ట పంట విత్తనాలను వేసి దాని నుంచి విత్తనోత్పత్తి చేయడం అనేది ముఖ్యమైన అంశం. అయితే ఇందులో నవంబర్ మాసంలో గనక విత్తినట్లయితే 4 నుంచి 5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. 5వ అంశం ఎక్కువ భూమి ఉన్న రైతుల పొలాలలో ఎక్కడైతే భూములు ఖాళీగా ఉంటాయో ఆ ప్రదేశాలలో పచ్చిరొట్ట పంట విత్తనాలను వెదజల్లి వాటి నుంచి పచ్చిరొట్ట ఎరువు తయారు చేసుకోవడము లేక ఈ యొక్క పంట విత్తనాల యొక్క విత్తనోత్పత్తి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.
2: చేను కబుర్లు శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో వృద్ధాప్యంలో శారీరక

ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత అనే అంశం గురించి తెలుసుకుందాం. వృద్ధాప్యం అనేది మనిషి జీవితంలో తప్పనిసరిగా వచ్చే సహజ దశ. బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు తర్వాత మనిషి వృద్ధాప్య దశలోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో వ్యక్తి అనుభవజ్ఞుడిగా మారుతాడు. కానీ వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో, మనసులో, భావోద్వేగాల్లో మరియు సామాజిక జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందువల్ల వృద్ధాప్యంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అత్యంత ముఖ్యమైనవి. నేటి వేగవంతమైన జీవనశైలి, కుటుంబ వ్యవస్థలో మార్పులు, పిల్లల ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం వంటి కారణాల వల్ల వృద్ధులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. శారీరక బలహీనత మాత్రమే కాకుండా ఒంటరితనం, నిరాశ, భయం, అసురక్షిత భావన కూడా పెరుగుతున్నాయి. కాబట్టి వృద్ధాప్యాన్ని సంతోషకరంగా, ఆరోగ్యకరంగా మార్చడానికి శరీర ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత రెండింటినీ సమానంగా కాపాడుకోవాలి. వృద్ధాప్యంలో శారీరక ఆరోగ్యం. వృద్ధాప్యంలో శరీర అవయవాల పనితీరు క్రమంగా తగ్గుతుంది. కండరాలు బలహీనపడడం, ఎముకల దృఢత్వం తగ్గడం, జీర్ణక్రియ మందగించడం, చూపు మరియు వినికిడి శక్తి తగ్గడం వంటి మార్పులు సాధారణంగా కనిపిస్తాయి. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన జాగ్రత్తలు అవసరం. సమతుల ఆహారం యొక్క ప్రాముఖ్యత. వృద్ధులకు శరీరానికి అవసరమైన పోషకాలు సమతులంగా అందాలి. సరైన ఆహారం శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తీసుకోవాల్సిన ఆహారం: ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలు, సీజనల్ పండ్లు, పాలు, పెరుగు, పనీర్ వంటి కాల్షియం పదార్థాలు, పప్పులు, గింజలు, శనగలు వంటి ప్రోటీన్ ఆహారం, తక్కువ నూనె, తక్కువ ఉప్పు మరియు తక్కువ చక్కెర ఉన్న ఆహారం, ఎక్కువగా నీరు తాగడం. నివారించవలసినవి: అధిక ఉప్పు, నూనె ఉన్న పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్స్, అధిక మిఠాయిలు, మద్యపానం మరియు ధూమపానం. సరైన ఆహారం తీసుకోవడం వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలను నియంత్రించవచ్చు. వ్యాయామం మరియు శారీరక చురుకుదనం. వృద్ధాప్యంలో చాలామంది విశ్రాంతి అవసరమని భావించి ఎక్కువగా కదలకుండా ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. రోజువారీ తేలికపాటి వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ఉపయోగకరమైన వ్యాయామాలు: ఉదయం లేదా సాయంత్రం నడక, యోగా, ప్రాణాయామం, తేలికపాటి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, ధ్యానం. వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు: రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. యోగా మరియు ప్రాణాయామం శరీరంతో పాటు మనసుకు కూడా శాంతిని ఇస్తాయి. సరైన నిద్ర అవసరం. వృద్ధులకు తగినంత నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే అలసట, చిరాకు, మతిమరుపు, ఒత్తిడి పెరుగుతాయి. మంచి నిద్ర కోసం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవాలి. రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నిద్రకు ముందు ఫోన్ లేదా టీవీ ఎక్కువగా చూడకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవాలి. ఆరోగ్య పరీక్షలు మరియు వైద్య సేవలు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యమైన పరీక్షలు: రక్తపోటు పరీక్ష, రక్తంలో చక్కెర పరీక్ష, కంటి పరీక్ష, గుండె పరీక్ష, ఎముకల దృఢత్వ పరీక్ష. వ్యాధులను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. వృద్ధాప్యంలో మానసిక ప్రశాంతత. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా సమానంగా ముఖ్యం. వృద్ధాప్యంలో చాలామంది ఒంటరితనం, నిరాశ, భయం, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఒంటరితనం మరియు దాని ప్రభావం: పిల్లలు ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం, జీవిత భాగస్వామి మరణం, స్నేహితుల తగ్గుదల వంటి కారణాల వల్ల వృద్ధులు ఒంటరిగా భావిస్తారు. ఒంటరితనం వల్ల నిరాశ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు

0: అధికమవుతాయి.
1: అందువల్ల వృద్ధులతో కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం గడపాలి. కుటుంబ సభ్యుల పాత్ర. వృద్ధులకు కుటుంబం, ప్రేమ మరియు గౌరవం ఎంతో అవసరం. వారు తమ అనుభవాలను పంచుకోవాలనుకుంటారు. వారి మాటలను వినడం, వారిని గౌరవించడం వల్ల వారు ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులు చేయవలసినవి: ప్రతిరోజు కొంత సమయం మాట్లాడాలి, వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి, నిర్ణయాలలో వారిని భాగస్వామ్యం చేయాలి, ఒంటరిగా ఉండనివ్వకూడదు. ఇలాంటి మద్దతు వృద్ధులలో భద్రతాభావాన్ని పెంచుతుంది. ధ్యానం మరియు ఆధ్యాత్మికత. ధ్యానం, ప్రార్థనలు, భక్తి కార్యక్రమాలు వృద్ధుల మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ప్రయోజనాలు: ఒత్తిడి తగ్గుతుంది, కోపం మరియు ఆందోళన తగ్గుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత జీవితం పట్ల ఆశ మరియు ధైర్యాన్ని పెంచుతుంది. సామాజిక సంబంధాల ప్రాముఖ్యత. స్నేహితులు, బంధువులతో కలిసిమెలిసి ఉండడం వల్ల వృద్ధులు సంతోషంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాలు: భజన కార్యక్రమాలు, సంఘ సమావేశాలు, పార్కులో స్నేహితులతో సంభాషణ, కుటుంబ వేడుకల్లో పాల్గొనడం, ఇవి ఒంటరితనాన్ని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. హాబీలు మరియు ఆసక్తులు. వృద్ధులు తమకు ఇష్టమైన పనులు చేస్తే ఆనందంగా ఉంటారు. కొన్ని హాబీలు: పుస్తకాలు చదవడం, తోట పని, సంగీతం వినడం, కుట్టు పని, చిత్రలేఖనం, భక్తి గీతాలు పాడడం. హాబీలు మానసిక ఒత్తిడిని తగ్గించి జీవితంపై ఆసక్తిని పెంచుతాయి. శారీరక ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత మధ్య సంబంధం. శరీరం మరియు మనసు ఒకదానితో ఒకటి బలమైన సంబంధం కలిగి ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఉత్సాహంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి ఎక్కువైతే రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆనందంగా ఉండే వృద్ధులు సాధారణంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అందువల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సమానంగా కాపాడుకోవాలి. మనిషి జీవితంలో శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం రెండు ఒకదానినొకటి బలమైన సంబంధం కలిగి ఉంటాయి. శరీరం మరియు మనసు వేరువేరు అయినప్పటికీ అవి పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనసు ఆనందంగా ఉంటే శరీరం ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని విడదీయలేని అంశాలుగా పరిగణిస్తారు. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంపై ప్రభావం. శరీర ఆరోగ్యం బాగోలేకపోతే మనసు కూడా బాధపడుతుంది. తరచూ అనారోగ్యం, నొప్పులు, బలహీనత వంటి సమస్యలు ఉన్నప్పుడు వ్యక్తిలో నిరాశ, భయం, ఆందోళన పెరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు మరియు మానసిక ఒత్తిడి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తరచూ మానసిక ఒత్తిడికి గురవుతారు. కారణాలు: నిరంతరం మందులు వాడాల్సి రావడం, శారీరక బలహీనత, ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి, ఆర్థిక భారం. ప్రభావాలు: నిరాశ, చిరాకు, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఒంటరితనం. అందువల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కుటుంబ సభ్యుల మద్దతు మరియు మానసిక ధైర్యం చాలా అవసరం. వ్యాయామం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుదల. వ్యాయామం కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం వల్ల కలిగే మానసిక ప్రయోజనాలు: ఒత్తిడి తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, ఆనంద భావన పెరుగుతుంది, ఆందోళన తగ్గుతుంది, మంచి నిద్ర వస్తుంది. వ్యాయామం సమయంలో శరీరంలో ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. వీటిని హ్యాపీ హార్మోన్స్ అని కూడా అంటారు. ఇవి మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి. సరైన నిద్ర మరియు మానసిక ప్రశాంతత. నిద్ర శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే చిరాకు పెరుగుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది, అలసట వస్తుంది. మంచి నిద్ర వల్ల మెదడు విశ్రాంతి పొందుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, శరీరం

0: ఉత్సాహంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంపై ప్రభావం. మనసు ప్రశాంతంగా లేకపోతే శరీరంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒత్తిడి మరియు శారీరక సమస్యలు. అధిక మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలు: అధిక రక్తపోటు, గుండె జబ్బులు, తలనొప్పి, జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి. దీర్ఘకాలిక ఒత్తిడి రోగ నిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది. నిరాశ మరియు శారీరక బలహీనత. నిరాశలో ఉన్న వ్యక్తులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిస్తారు. ప్రభావాలు: ఆహారం సరిగా తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అలసట, శరీర బలహీనత. దీంతో శారీరక ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. భయం మరియు గుండె స్పందన. భయం లేదా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మనసు మరియు శరీరం మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని చూపిస్తుంది. వృద్ధాప్యంలో ఈ సంబంధం మరింత ముఖ్యమైనది. వృద్ధాప్యంలో శరీర బలహీనత కారణంగా మానసిక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒంటరితనం, నిరాశ వంటి మానసిక సమస్యలు శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వృద్ధులు నిరాశకు గురికావచ్చు. ఒంటరిగా ఉన్న వృద్ధులు ఆహారం సరిగా తీసుకోక ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు. మానసిక ప్రశాంతత ఉన్న వృద్ధులు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల వృద్ధులకు కుటుంబ ప్రేమ, సామాజిక మద్దతు, ఆరోగ్య సంరక్షణ రెండూ అవసరం. సమగ్ర ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం అన్నీ కలిసినప్పుడే నిజమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది. కేవలం వ్యాధులు లేకపోవడమే ఆరోగ్యం కాదు. మనసు ప్రశాంతంగా, జీవితం ఆనందంగా ఉండడం కూడా ఆరోగ్యానికి భాగమే. వృద్ధాప్యంలో సమాజం మరియు ప్రభుత్వ బాధ్యత. వృద్ధుల సంక్షేమం కోసం సమాజం మరియు ప్రభుత్వం కూడా సహకరించాలి. ప్రభుత్వం చేయవలసినవి: వృద్ధాప్య పెన్షన్ పథకాలు, ఉచిత వైద్య సేవలు, వృద్ధుల కోసం ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు, మానసిక ఆరోగ్య సేవలు. సమాజం చేయవలసినవి: వృద్ధులను గౌరవించడం, వారికి సహాయం చేయడం, వృద్ధాశ్రమాలలోను సేవా కార్యక్రమాలు నిర్వహించడం. వృద్ధాప్యం అనేది జీవితంలో అనుభవాల సమాహారం. ఈ దశలో శారీరక ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత రెండూ సమానంగా అవసరం. సమతుల ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర, ఆరోగ్య పరీక్షలు, కుటుంబ మద్దతు, ధ్యానం, సామాజిక సంబంధాలు మరియు సానుకూల ఆలోచనలు వృద్ధాప్య జీవితాన్ని ఆనందమయంగా మారుస్తాయి. వృద్ధులను గౌరవించడం ప్రతి కుటుంబం మరియు సమాజం యొక్క బాధ్యత. ఆరోగ్యకరమైన శరీరం మరియు ప్రశాంతమైన మనసుతో వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపవచ్చు. ముఖ్యంగా వృద్ధాప్యంలో శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై సమాన శ్రద్ధ అవసరం. ఆరోగ్యవంతమైన శరీరం మరియు ప్రశాంతమైన మనసు కలిసి ఉన్నప్పుడే సంపూర్ణమైన ఆనందమయ జీవితం సాధ్యమవుతుంది. చూశారు కదండి, ఈరోజు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న:
2: ఉసిరికాయలో ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ బి విటమిన్ కే.
3: సరైన సమాధానం
2: ఆప్షన్ ఏ విటమిన్ సి.
1: గత వారం అడిగిన రెండవ ప్రశ్న:
2: ఉసిరికాయని ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్.
3: సరైన సమాధానం
2: ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్.
4: గత వారం ప్రసారం కాబడిన చేను కబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాసి పంపినవారు పాలమూరు జిల్లా నుండి జి శ్రీనివాస్, హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, మహబూబ్నగర్ జిల్లా నుండి అబ్దుల్ ఖాదర్, బాలరాజ్ పతంగి, మొహమ్మద్ జాఫర్, ఖాజా ఆరిఫ్, హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామం నుండి
5: వంగరి వింధ్య,
4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని,

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: పాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
3: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అధ్యక్షులు సెర్గియో మట్టరెల్లాలతో చర్చలు జరుపుతారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్, డిజిటల్ హెల్త్ ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల భారతదేశానికున్న నిబద్దతను పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాన్స్ యాదవ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణాన్ని సందర్శించి భద్రత, పారిశుద్ధ్యంపై సూచనలు చేశారు. భారత్ యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై సోమాజీగూడలోని ద పార్క్ హోటల్లో రాష్టస్థాయి వర్క్షాప్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఈయూ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా ఈయూ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్లో భారత్, ఈయూల మధ్య వలసలు, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏజెన్సీలు కులగణన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెందిన 9 కొత్త పౌర సేవలను మీసేవ వాట్సాప్ చాట్బాట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నీలంలో సమయం 3:03 దాటి 49 సెకండ్లు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, ఇంకా

సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట మంత్రివర్గ సమాపేశం ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. తొలుత ఈ నెల 21న నిర్వహించనున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసినా అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నందున 23వ తేదీకి మంత్రి మండలి సమాపేశాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఈరోజు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంట్రామ్యూరల్ పోటీలు విజయవంతంగా నిర్వహించారు. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, కరాటే, రోలర్ స్కేటింగ్, రెజ్లింగ్ ఇలా మొత్తం 6 క్రీడా విభాగాల్లో శిక్షణార్థులు పాల్గొన్నారు. దేశీయ రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ముందడుగు పడింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మానవరహిత విమానాల వాహకం ద్వారా ప్రయోగించే అత్యాధునిక క్షిపణి వ్యవస్థ అభివృద్దిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్షిపణిని గాలి నుండి నేలమీది లక్ష్యాలపైకి, అలాగే గాలి నుండి గాలిలోని లక్ష్యాలపైకి రెండు విధాలుగానూ ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి సంపూర్ణంగా భారతీయ రక్షణ పరిశ్రమలో తయారైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విజయాన్ని ఆత్మనిర్భర్ భారత్ దిశలో సాధించిన వ్యూహాత్మక మైలురాయిగా అభివర్ణించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏజెన్సీలు కుల గణన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెందిన 9 కొత్త పౌర సేవలను మీసేవ వాట్సాప్ చాట్బాట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం సతీ తులసి కథ రెండవ భాగం వినిపించేవారు శ్రీ గడ్డం సారంగపాణి మరియు వారి బృందం.

0: అయ్యా,
1: సురతి 33 కోట్ల దేవతలకు అధినేతను, ఈ స్వర్గాధిపతి పట్టణం వారి పరిపాలించు. అమరేంద్రుడను, పురంధరుడను, బిడవజుడను, దేవేంద్రుడను, పాకశాసనుడను, ఇంద్రుడను, మధ్యనామదేయము దేవేంద్రుడు అంటారు.
0: స్వామి, మీకేమన్నా పుత్ర సంతానం కలిగాదా అయ్యా?
1: ఇద్దరు, ఒక కుమారుడు, ఒక కుమార్తె.
0: సరే అయ్యా, ఇక్కడనే ఉంటున్నారా?
1: మా పట్టణము
0: ఎక్కడ?
1: స్వర్గాధిపతి పట్టణము.
2: నారా

0: నారాయణ నారాయణ నారాయణ.
1: అయ్యా ఎవరు మీరు?
0: ప్రధాని
1: అయ్యా,
0: బ్రహ్మ మానసా పుత్రుండను. నా పేరు నారద మహర్షి అంటారు. నేను త్రిలోకంబులు తిరుగుచు ఎక్కడ కలహము ప్రాప్తించునో అక్కడ కలహములు చేసి వారి వారికి జగడ్ములు పెట్టిస్తే నా గర్భము నిండుతుంది. ఆ కారణము చేత ఎక్కడ కలహమునా అని ఎదురు చూసుకుంటూ ఇందరకను చేరవచ్చాను.
1: మరి ఇప్పుడు ఎక్కడైతుందయ్యా నీకు?
0: ఇప్పుడు నాకు కలహము కావాలి అంటే, నా బుజ నిండాలి అంటే నేను ఇప్పుడు స్వర్గమునకు వెళ్ళాలి.
1: సరే,
0: అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంద్రుడితోటి కాస్త సంభాషణ చేసిన తర్వాత చెప్తాను.
1: సరే సరే అయ్యా. దేవేంద్ర,
2: ఎవరు?
1: మన సన్నిధానము బ్రహ్మమానసాపుత్రుండు భారతీ కుమారుండు త్రిలోకములు చెంచరించు నారద మహర్షి మీ దర్శన భాగ్యమునకై వచ్చాడు.
2: నారద, అభివాదం. చల్లగవడ్డిలు త్రికాలవర్తులు దైవ సంబోధులైన దేవరు శిష్యులు, మీ రాకచేత మా స్వర్గాధిపురి పట్టణము శోభాయమానంగా వెలుగుంచున్నది కావునా?

0: స్వామీం భువనేశ్వర
1: నారాయణ
0: దేవ ఋషీశ్వరులు త్రికాలవేత్తలు కావున బ్రహ్మపుత్రులు, మీ రాక చేత మా స్వర్గాధిపుని పట్టణమే కలకల్లాడుచున్నది స్వామి. మీ పాదంబులకు ఈ ఇంద్రుని శతవేల వందలములు అర్పిస్తున్నాను, నన్ను ఆశీర్వదించుము.
1: దేవనాయక, నీవు స్వర్గమును ఉంటేనే కదా ఈ స్వర్గమంతా బాగుపడేది. అయినను నీవు ఆలోచనలు ఉన్నట్టుగా నాకనిపించుచున్నది.

0: స్వామి.
1: దేవనాయక.
0: ఏమేమి?
1: క్షేమమగును నీకు. శృతి 33 కోట్ల దేవతలకు ముఖ్య నాయకుడివి, శిశి మనోహరుడివి. ఈ ప్రకారంబుగా నీవు స్వర్గమునే ఎలుచున్న మహాన్ భావుడివి. నీకేమి బాధనయ్యా?
0: ఒక మాట స్వామి, త్రిలోక సంచారులు, త్రికాల వృత్తలు తమరు ఎరుగినది ఏమీ లేదు. ఏ తీర్థములు సేవించారు? ఎచ్చటి నుండి తమ రాక?
1: నేను తిరగనది ఏమున్నది మహాన్ భావ? సకలమును తిరిగదను. తిరిగి తిరిగి నా కాళ్ళు బల్పములు కట్టినవి. మరి కట్టవా? ఒక ఊరియా, ఒక పల్లియా, అసేత్ హిమాచల పర్వతములకు అడుగులు మడుగులైనవి. అయినను శూనితాపురం నుండి ఇక్కడికి చేరవచ్చి.
0: స్వామి, శూనితాపురం, శూనితాపురం అనగానే నా గుండె జల్లు జల్లు అంటున్నాడయ్యా.
1: అదేమిటయ్యా?
0: ఎందులోక తమకు తెలియదా స్వామి?
1: ఏమో నాకేం తెలుసు.
0: చూడు.

0: స్వామి.
1: ఏమన్నావు
0: నారద? ఆ శుని తాపురము నీలువాడు, మదరక్షితుడైన జలంధరుడు. అనవనువు నా క్షణక్షణము నా దినదినమున దేవేంద్రుని చంపాలి, స్వర్గాధిపురి పట్టణమును అస్తగతము చేసుకోవాలి, దేవతల ఎట్టి పట్టాలని అనువనువున వాడు కోరుచున్నాడట. వాడు కోరుచు ఉన్న మాట తెలవగానే వాని భయంపడకు భయభ్రాంతులమై గడగడ వణుకుచున్నావు స్వామి. కాని ఎందరెందరో మదరక్కసులు నా పనికి ఎత్తి వచ్చినా నీ మాయోపాయం చేత వారిని వధింపు చేశావు నీ దయచేత. కావున ఇట్టి ఘోరదానవుడైన ఈ జలంధరుడు ఎలా చస్తాడో కాస్త వారిని చావు వార్త చెప్పి మమ్మల బ్రతికింప చేయమని పరిపరి విధముల వేడుచున్నాను స్వామి.
1: నారాయణ నారాయణ, నువ్వు చెప్పినది సత్యము.
0: వాడు ఎలా చస్తాడో చెప్పు.
1: ఎన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో చంపించాను, కానిదా ఇది అలా కాదే. ఎలానైనా వాణి వదిన్

0: ఏమి స్వామి, ఏమేమి?
1: నిన్ను చంపాలి అంటే ఒక సాధ్యమా? నీవేమో వాడి చావెలా అని నీవు ఆలోచిస్తున్నావు. నిన్ను చంపడం ఎలా అని వాడు ఆలోచిస్తున్నాడు. అయినా జలంధరుని చంపాలి అంటే అతడు పుట్టించిన బ్రహ్మదేవుడు సాధ్యమే కాదు, దుష్టశిక్షణుడగు నారాయణుడు సాధ్యమే కాదు, లయకారకుడైన శంకరుడు సాధ్యమే కాదు. అయినా నీకెలా అవుతున్నది? అయినా ఒక మాట వింటావా?
0: ఏమది?
1: అతడు ఏ ప్రకారం కంటే

0: తరమ కాదు. అందులోనూ ఎటువంటి వాడైనా వాడి ఎందు కోపావేశంతో ఉన్న వాడందరినీ కొట్టి వాడు చంపిస్తున్నాడు. అది అనుగాక సృజ 33 కోట్ల దేవతలనైనా ముప్ప పెట్టి చెరలో వేసి అన్ని చేద్దామనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఆయన నీ తరం కాదు.
1: నీవు చెబుతూ ఉంటే ఇవాళ చనిపోయేవాడు ఇక ఇప్పుడే చచ్చినట్టున్నది కథ.
0: ఎందుకయ్యా అంత బాధ? ఎందుకు?

0: మా జీవనోపాధి నీవే స్వామి. కారుణ్యము చేత, నీ కరుణ కాఠిన్యము చేత మమ్ముల ఏ విధమైనా సంరక్షించమని పరిపరి విధములు వేడుతూ ఆ దారవేంద్రుని బాధ నుండి తొలగింపు చేయమని వేడుతున్నాను.
1: అయినా దేవేంద్ర, ఒక్కటి అడుగుతాను, వాడి మీదకి యుద్ధాన్ని వెళ్తున్న నువ్వనుకుంటున్నావు, వాడిని చంపుదామని నువ్వనుకుంటున్నావు, నా చేత కదని మల్లోటంటున్నావు, నీకు చెప్పాలి అంటే

0: యుద్ధము చేస్తారని అనకు. నీ తరము కాదు, ఆయనంటే ఎవడనుకుంటున్నావు? ప్రపంచములోనే ఎటువంటి వాడికి వణకకుండా దానవులందరినీ జశించడానికని దేవతనే ఇచ్చి పట్టాలని కుతూహలంతో ఉన్నాడు. నువ్వేం చేస్తావయ్యా?
1: నరదా, నరదా, ఊరుకో అయ్యా.

0: ధనుతులంటే రాక్షసులు. నీవనుమానపడుచున్నావు, మా శ్రేయస్సు కోరి మా మేలు కోరేవాడు నీవు. మా దేవతల పాలిటీ పిండిదానం కావున అనుమాన భేదము లేకుండా ఆ దానవేంద్రులకు ధనుతులకు ఎలా మృత్యు అంటే వారి చావు ఎలాను? విన్నవించి మా బాధలు తీర్చవయ్యా.
1: నారాయణ నారాయణ అంటే అతడు చావు ఎలా చెప్తే వెళ్ళి చంపుతావా?
0: అవును.
1: ఏమిటయ్యా దేవేంద్ర, చంపాలి అంటే మన

0: దేవేంద్ర, అతడు ఎలా పుట్టాడనుకుంటున్నావు?
1: స్వామి,
0: శంకరుని మూడవక నుండి పుట్టినవాడు, జలుబులో పుట్టినవాడు. శక్తిరూప పార్వతీదేవి శక్తిరూపం ఇచ్చినప్పుడు దేవేంద్రుడు వెళ్ళి, నీవే

0: వెళ్ళి ఆమెను చూస్తామన్న సమయంలో శంకరుడు అడ్డుపడినా మానవి మాట వినకుండా వెళ్ళినప్పుడు నీ మీది కోపావేశముతో త్రినేత్రము తెరచిన దాని నీ వెంట పడినా నీవు పరిగడినా నీ వెంట నంటుకొని సముద్రంలో పడ్డాది. జలములో పుట్టినప్పుడు ఆ జలములో పుట్టినవాడే జలంధరుడు. అతన్ని తీసుకొని వచ్చి దంభాసురుడికిచ్చిన పెంచి పెద్ద చేశాడు. పెద్దవాడయ్యాడు. 16 ఏళ్ల వయసులోనే వెళ్ళాడు, శంకరుణ్ణి ప్రార్థించాడు. అతడు ప్రాణములు పోకుండా శంఖము తన తలయందు పెట్టినవాడు. ఆ శంఖము పోయినాడు ప్రాణిపోతుంది.
1: స్వామి, సరే, ఇక వాడు చస్తాడు, బ్రతుకుతాడు, నన్నే చంపుతాడు. కాని ఒక్క మాట
0: చెప్పు.
1: మరి వాని పెళ్ళియాదని కాస్త విన్నాను. మరి వాని భార్యతోని హాయిగా సంసార సాగరం చేస్తూ సుఖ సంతోషముగా జీవనం గడుపుతున్నాడా వాడు?
0: నారాయణ, నారాయణ, తెలవనట్టు నీవు మాట్లాడుచున్నావు, నాకే చెప్తున్నావా? పెళ్లి సమయంలోన శుక్రాచార్యుడు వెళ్ళి ఏదో బుధగరించి పెళ్లి చేస్తానని చెప్పి ఒప్పించి వచ్చిన తర్వాత నీవేం ఆలోచన చేసుకున్నావు? ఓహో, పెళ్లి అయిన తర్వాత యుద్ధమునకు వెళ్ళమని శుక్రాచార్యుడు చెప్పాడు. ఒకవేళ పెళ్లి అయితే మా మీదకి యుద్ధానికి వస్తాడని పెళ్లి సమయంలోన ఆమె వేసే పూలమాలలోన తీగ మల్లె సర్పమువై ఆమె కంటికగు పడి పెళ్లి భంగము చేసి ఇప్పుడు వారిని విడదీశావు. అది నీవు తెలన్నట్టు మాట్లాడుచున్నావా?
1: మరి వాడు ఆ పెళ్లి భంగం అయితేనే వాడు రాడు, నేను బతుకుతాను.
0: నారాయణ, నారాయణ,
1: అయినా
0: ఒక్క మాట.
1: మరి వాని భార్యతో కలిసి మెలిసి ఉంటాడా గిజ్జప్పయ్య?
0: కలవడం ఎక్కడిదయ్యా?
1: చెప్పు,
0: కలవడం ఎక్కడిది? ఎప్పుడు నీవా మహాత్యము చేశావో ఆ కోపావేశంతో నన్ను అవమానపరచాదని కోపముతో తీసుకుని వెళ్ళి బలిపురంలో కొత్తగా ఉంచాడయ్యా. ఎవరూ లేరు బలిపురములోన, ఉంచాడు, ఎవరు లేరు, ఆమెతో మాట లేదు, ముచ్చట లేదు, తీసుకుని వెళ్ళి వేరే ఉంచాడు. కానీ ఒక్కటి ఉందయ్యా ఆలోచన,
1: ఏమిటంటే
0: నేను సురపక్షపాతినని ఎందరో అంటారు,
1: కానీ
0: మీకు మీరు చేస్తేనే కదా నాకు ఆలోచన.
1: అదే కదా,
0: ఒక్కవేళ నీవు జలంధరుణ్ణి ఓడించడానికి గల కారణం ఒకటే ఉంది.
1: ఏమది?
0: ఏమిటంటే ఆ తులసిదేవి మందిరంలో ఉంది, నీవు వెళ్ళి తులసిని భంగము చేశావంటే జలంధరుణ్ణి మాత్రం
1: ఓడిషాష్. ఇక ఇప్పుడే వెళ్ళి తులసిని భంగ పుచ్చి తీసుకునే వస్తా. తులసి, ప్రేయసి, మానిని ఇటు వీక్షించు. సారసా

0: తులసి సుందరేమని, నిన్ను చూడడానికి దివి నుండి పుడికి దిగి వచ్చిన ఈ అమరేంద్రుడను దేవేంద్రుడను ఒక్కసారి నన్ను వీక్షించుము నీ కన్నులారా.
1: ఎవరు? ద్వారం కాడ ఉండి సారసుని పిలుస్తున్నారు. నా భర్తను కాదన్నప్పటి నుండి పరమేశ్వరుని సేవ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాను.

0: సేవలు చేస్తున్నాను. నన్ను పిలవడానికి కారణం ఏమిటి? ఎవరు నీవు?
1: ఎవరా? దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవేంద్రుడను. నిన్ను చూసి వచ్చాను, నిన్ను వరించి వచ్చాను, కాబట్టి నా కోరిక తీర్చమని అడుగుతున్నాను. జలజగా

వాణి చిత్రసీమ సినీకి తలవిందాం. ముందుగా కిరాక్ పాటి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన పాట, రచన రాకిందమౌళి, సంగీతం అజనీష్ లోకనాథ్.

0: ఇప్పుడు వినండి, జులై చిత్రం కోసం అద్నాన్ సామి పాడిన పాట. రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు.

ఇప్పుడు వినండి. మన్మధుడు చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, రచన భువనచంద్ర.

0: చిత్రసీమ సినిగితలు విన్నారు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో చేపల విత్తనోత్పత్తి సరఫరా అంశం గురించి జిల్లా శాఖాధికారి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి రజని గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అంశం గురించి శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం. 8:03 తెలుగు నాటిక దొంగ రచన శ్రీ కె మట్టపల్లిరావు, నిర్వహణ శ్రీ పి గోపాలరావు. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చక విషయే ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ శ్రీ పౌర్ణిమ గారి వేణువాద్యం. వైద్య సహకారం వైలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్. 10:45 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

శ్రీ ఏ మురళీకృష్ణ శర్మ. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో దశావతార స్తుతి. 6:35 పొలం పనులు. 7:00 ఖమ్మం జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందించేవారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ ఆయుర్వేద చికిత్స అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారి వయలిన్ వాద్యం. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 11:03 యువవాణి కార్యక్రమంలో కె శృతి గారి సితార్ వాద్యం. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి పరమిత బెనర్జీ గారి రవీంద్ర సంగీత్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం.

0: ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం సతీ తులసి కథ 3వ భాగం వినిపించేవారు శ్రీ గడ్డం సారంగపాణి మరియు వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరి ముందు వ్యవసాయ పనులు అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమతా గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 5:50 ఇలాకాయ్ ఖబరేన్ ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఈరోజు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. రాష్టంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు సమావేశమయ్యారు. రాష్టానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో భారీ పెట్టుబడులతో పాటు మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సహాయం కోరారు. శాస్కీ పథకం కింద 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం

0: విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వాలని భట్టి విక్రమార్క కేంద్ర మంత్రిని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్టానికి ఇప్పటికే 4,208 కోట్ల రూపాయలు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్టంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈరోజు వరంగల్లో పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు కంచి పీఠాధిపతి విజయేంద్ర స్వామితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: అంత్య పుష్కరాలు 21 నుంచి వచ్చే నెల 1 వరకు కూడా నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి గాను ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.
0: రానున్న రోజుల్లో మహతల్ ప్రాంతం తెలంగాణ కోనసీమగా మారనుందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో కొనసాగుతున్న మహతల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: 5,000 కోట్లతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శాంక్షన్ ఇవ్వడం ఒకటే కాకుండా పనులు కూడా శరవేగంగా నడుస్తూ లేకుండా వచ్చే సంవత్సరం ఆఖరి నాటికి పనులకు ఒక దిశ ఏర్పడుతుందని నమ్మకం విశ్వాసం నాకుంది. తాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని దిశ మారుస్తుంది.
0: బీజేపీలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కమిట్మెంట్తో పనిచేయడం బీజేపీ కార్యకర్తలకే సాధ్యమన్నారు. తాను ఎలాంటివాడినో కార్యకర్తలకు తెలుసన్నారు. ఈరోజు హైదరాబాద్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతోనే విచారణకు సహకరించాలన్న ఉద్దేశంతోనే తన కుమారుడిని తాను పోలీసులకు అప్పగించానన్నారు. రాష్టంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. తొలుత ఈ నెల 21న నిర్వహించనున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నందున 23వ తేదీకి మంత్రిమండలి సమావేశాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న బిల్లును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏజెన్సీలు కుల గణన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని, వెనుకబడిన తరగతుల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం తెలుసుకోవాలి కదా అని ప్రశ్నించింది. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇచ్చినందున లబ్దిదారులు వారికి అవసరమైన సరుకులు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం చెప్పారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
3: ఈ కాలంలో లబ్ధిదారులకు రేషన్ ను ఇంటికి పంపించడం జరుగుతుంది. సో దీన్ని డ్రై రేషన్ అని పిలవడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి వారికి అవసరమైనటువంటి సరుకులు తీసుకొచ్చుకోవాలి. అలాగే ఎండాకాలంలో బయట తిరగకుండా, వడదెబ్బ తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
0: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు జారీ చేయనున్న కొత్త హెల్త్ కార్డులకు సంబంధించి ఇప్పుడు కొనసాగుతున్న వివరాలనే పరిగణలోనికి తీసుకోవాలని ప్రభుత్వ పింఛన్దారుల కార్యాచరణ సమితి చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ కోరారు. ఈ పథకం ఇప్పటికే కొనసాగుతున్నందున ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలనే అప్డేట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. పెన్షనర్ల వయోభారం కారణంగా కొత్తగా వివరాలిచ్చేందుకు అధికారుల చుట్టూ తిరగడం ఇబ్బందని అన్నారు. జగిత్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించి తగిన భూములు కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం పంపిణీ బాధ్యతలను ఎన్పీడీసీఎల్ సర్కిల్గా

0: ఇస్తూ రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి జరిగిన తాత్కాలిక విలీనంపై వచ్చిన 1211 అభ్యంతరాలను పరిశీలించిన ఈఆర్సీ 42 పేజీల నివేదికతో ఈ వివరణ ఇచ్చింది. అయితే సెస్ పాలకవర్గం న్యాయస్థానంలో వేసిన కేసు ఇంకా కొనసాగుతోంది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులు సంబంధిత అధికారులతో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమాపేశంలో కలెక్టర్ పలు అంశాలను వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జనగామలో అమృత్ పథకంలో భాగంగా మురికి కాలువ పనులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కొండపైన దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. మన గుడి మన వ్యాపారం పేరిట కొండపై కొబ్బరికాయలమ్ముతూ ఆందోళన నిర్వహించారు. కరీంనగర్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా నగర పోలీస్ కమిషనర్ గౌజ్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు పలు బంగారు ఆభరణాల షోరూంలు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జ్యువెలరీ దుకాణాల్లో ఖచ్చితంగా అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. రైతుల విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యుడు విజయ రమణారావు తెలియజేశారు. రైతులకు సంబంధించిన కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, పర్యాటక వారోత్సవాల వేడుకల్లో భాగంగా జాకారం గ్రామంలో నిర్వహించిన హెరిటేజ్ వాక్ను ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక యువజన వారోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు యువ నాయకత్వ సదస్సు నిర్వహించారు. పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను మినీ స్టేడియం ధర్మకంచలో నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపివ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఈరోజు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణ జార్జియా మెలోని ఇత్యనయా సహ వార్తాలాపం కృతవాన్. ఉభౌ దేశౌ ద్వైపాక్షిక సంబంధం విశేషతః సామరిక సహభాగిత్వేన ఉన్నతిం కర్తుం నిర్ణయం అకుర్వతాం. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఉక్తం యత్ ఉభౌ దేశౌ భయోత్పాదనం మానవతాయై గభీర ప్రతిరోధరూపేణ పశ్యతః. డిఆర్డిఓ ఇతి సంఘటనేన డ్రోన ప్రక్షేపితస్య మానవరహిత స్పష్టతా నిర్దేశిత ప్రక్షేపాస్త్రస్య పరీక్షణం సంపూరితం. రక్షామంత్రిణా ఏతద్ వ్యూహాత్మకం సోపానత్వేన వర్ణితం. సర్వోచ్చన్యాయాలయేన కేంద్రస్య జాతిగణనాయాః నిర్ణయస్య విరోధే యాచికా అస్వీకృతం. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం ఈడెన్ గార్డెన్స్ ఇత్యత్ర ముంబై ఇండియన్స్ దళం కోల్కతా నైట్ రైడర్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణా జార్జియా మిలోని ఇత్యనయా సహ ప్రతినిధిస్తరీయా వార్తా కృతా. యస్యోద్దేశ్యం ప్రముఖక్షేత్రేషు భారత ఇటలీ దేశయోః ద్వైపాక్షిక సంబంధాన్ ఇతోప్యధికం సుదృఢం కర్తుమాసీత్. వ్యాపారస్య నివేశస్య తంత్రజ్ఞానస్య రక్షాయాః స్వక్షోర్జాయాః సామరిక సహభాగిత్వస్య చ క్షేత్రేషు

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి సంగీతం విందాం. అజ్ఞాతవాసి చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ స్వీయ సంగీత సారాధ్యంలో పాడిన పాట, రచన శ్రీమణి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు జొన్నతో రకరకాల ఉత్పత్తులు చేసి ఆరోగ్యాన్ని పెంచుకోవడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చని ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. వర్షాధారంగా పండించే మెట్ట పంటలలో జొన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తక్కువ వర్షపు నీటిని ఉపయోగించుకుని 3 లేదా 4 నెలల్లో కోతకు వస్తుంది. మన రాష్ట్రంలో జొన్న వానాకాలం, యాసంగి కాలంలోనూ, కొన్ని ప్రాంతాలలో ఖమ్మం చుట్టుపక్కల మాఘీ కాలంలో కూడా పండిస్తున్నారు. జొన్నను నీటి వసతి లేని మెట్ట భూములలో వర్షాధారపు పంటగా సాగు చేసి జొన్నలు దానితో పాటు విలువైన పశుగ్రాసం కూడా పొందొచ్చు. జొన్న పశుగ్రాసం పశువులకు చాలా అనువైనది. దీనిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. జొన్నను సాధారణంగా అన్నము, సంకటి, రొట్టెల రూపంలో ఆహారంగా తింటారు. జొన్న వివిధ ఆహార ఉత్పత్తుల గురించి ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. జొన్నని వివిధ ఆహార పదార్థముల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. జొన్నతో కూడిన ఆహార పదార్థాల తయారీలో ముందుగా జొన్నని పాలిష్ యంత్రం ద్వారా పాలిష్ పట్టి పొట్టును తీసివేస్తే జొన్నలు ముత్యమలే నాణ్యంగా ఉంటాయి. జొన్నలో సహజంగా ఉండే చేదు రుచి కూడా పోతుంది. ఈ విధంగా పాలిష్ పట్టిన జొన్నలతో సాంప్రదాయక వంటలే కాకుండా మరికొన్ని కొత్త రకాల వంటలు, పిండి వంటలు కూడా చేసుకోవచ్చు. జొన్న రవ్వతో ఉప్మా, కిచిడి, దోశ, ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధితో బాధపడే వారికి జొన్న ఆహారం చాలా అనువైనది. దీనికి ముఖ్య కారణం జొన్నలోని పిండి పదార్థములు, కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు వరి గోధుమ కంటే నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా జొన్నని ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. జొన్నలో అనేక పోషక విలువలు కలిగి ఉండటం, గ్లూటిన్ లోపించడం, ఫినాల్ పదార్థాలు కలిగి ఉండటం, అంతేకాకుండా తక్కువ ధరలో లభ్యం కావడం వలన మార్కెట్లో జొన్న

నాకు డిమాండ్ మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. వీటితో పాటుగా ఆధునిక పద్ధతులైన మాల్టింగ్, బ్లాంచింగ్, డ్రై హీటింగ్, ఆమ్లంతో చర్య మొదలైన వాటి వలన జొన్న యొక్క జీర్ణమయ్యే చర్య, నిల్వ సామర్థ్యం పెరగడం వలన జొన్న వాడకం ఆధునిక కాలంలో గణనీయంగా పెరిగింది. జొన్నని మెత్తని పిండిలాగా తయారు చేసుకుని దాని నుండి కేకులు, బ్రెడ్ బిస్కెట్లు తయారు చేయొచ్చు. 100% జొన్న పిండిని ఉపయోగించి కేకుని తయారు చేయవచ్చు. జొన్నలో ఉండే సహజమైన తీపి వలన కేకు తయారీలో పంచదార వాడకం తగ్గి తద్వారా కేకు తక్కువ ఖర్చుతో తయారవుతుంది. అన్ని రకముల కేకులను జొన్న పిండితో తయారు చేయొచ్చు. మైదాతో చేసిన కేకు కన్నా జొన్న కేకు రుచిగా ఉండి 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. 60% జొన్న పిండితో 40% మైదా కలిపి బ్రెడ్ తయారు చేయవచ్చు. జొన్నలో గ్లూటిన్ అనే పదార్థం లోపించడం వలన పిండి జిగురుగా ఉండదు. జొన్నతో తయారైన బ్రెడ్ 2 రోజులు మాత్రమే మెత్తగా ఉండి తర్వాత ఎండి రస్కుల రుచి వస్తుంది. ఇందువల్ల రస్కుల తయారీకి జొన్న అనువైనది. 75% జొన్న పిండి, 25% మైదాతో మిశ్రమంగా చేసి బిస్కెట్లు తయారు చేయొచ్చు. ఇవి దాదాపుగా 4 రోజులు నిల్వ ఉంటాయి. ఇంతేకాక జొన్నతో పేలాలు చేయవచ్చు. పేలాలు అటుకుల తయారీని నిరుద్యోగులు చేపట్టొచ్చు. జొన్నలో ఈ ఆహార పదార్థాలే కాకుండా జొన్న వర్మిశల్లి, జొన్న నూడిల్స్, జొన్న ఫ్లేక్స్ తయారు చేయవచ్చు. సోయాబీన్ను జొన్న ఉత్పత్తులతో కలిపి వాడటం వలన లెసిన్ యొక్క శాతం జొన్నలో పెరగడమే కాకుండా సూక్ష్మలోపాన్ని కూడా అధిగమించవచ్చు. ఈ విధంగా జొన్నతో చేసి ఆహార పదార్థాలన్నింటిలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన అన్ని వయసుల వాళ్ళు వీటిని ఉపయోగించి ఆరోగ్యంగా ఉండవచ్చు. జొన్న వివిధ పరిశ్రమల ఉత్పత్తులు. ఈ విధంగా జొన్నని వివిధ ఆహార పదార్థముల తయారీలోనే కాక పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తున్నారు. జొన్నని ప్రధానంగా కోళ్ల దానా, పశువుల దానా, ఆల్కహాల్ తయారీ పరిశ్రమలలో ప్రధానంగా వాడుతున్నారు. మొక్కజొన్నలో ఉన్న పోషక విలువలతో సమానంగా పోషకాలు కలిగి ఉండి అంతేగాక తక్కువ ధరలో లభ్యం కావడం వల్ల కోళ్ల పరిశ్రమలో జొన్న వాడకం రోజు రోజుకి పెరిగిపోతుంది. వానకాలం జొన్నను చీడపీడలు ఆశించడం వల్ల గింజె నల్లగా మారుతుంది. కావున గింజె నాణ్యత తగ్గి మార్కెట్ ధర కూడా తగ్గుతుంది. దీని వలన రైతుకు ఆశించిన లాభాలు రావడం లేదు. కానీ ఇలా నల్లగా అయిన జొన్నను కూడా వినియోగించే పరిశ్రమలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే జొన్నలు ఏవైతే ఎక్కువ పిండి పదార్థాలు, తక్కువ మాంసకృతులు కలిగినవి ఆల్కహాల్ తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్న పరిశ్రమలు నల్లగా అయిన వానకాలం జొన్న నుండి ఆల్కహాల్ అనే ద్రవాన్ని తయారు చేస్తారు. ముడి పదార్థం నల్లగా అయినప్పటికీ పిండి పదార్థంలో ఏమాత్రం తగ్గుదల ఉండదు. అంతేగాక ఆల్కహాల్ నాణ్యత బాగా మారదు. ఈ ఆల్కహాల్ కు మెలాసిస్ నుండి తయారు చేయబడిన ఆల్కహాల్ కన్నా ధర ఎక్కువ. ఈ ఆల్కహాల్ను మత్తు పానీయముల తయారీకి వినియోగిస్తారు. మందుల పరిశ్రమలో ఈ ఆల్కహాల్ను వాడుతున్నారు. ఈ విధంగా తక్కువ ధరతో ముడి పదార్థాన్ని ఉపయోగించి ఎక్కువ ధర కలిగిన ఆల్కహాల్ను తయారు చేసుకోవచ్చు. జొన్నను మందుల పరిశ్రమలో వాడే పదార్థాల తయారీకి ఉపయోగించవచ్చు. జొన్నలో 70% వరకు పిండి పదార్థం ఉంటుంది. జొన్న నుండి ఫ్రక్టోస్ సిరప్, గ్లూకోజ్ పౌడర్, సిట్రిక్ యాసిడ్ మరియు సార్బిట్రాల్ తయారు చేయవచ్చు. జొన్నను ముడి పదార్థంగా వాడటం వల్ల తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేయవచ్చు. జొన్నను మాల్ట్గా తయారు చేసి తద్వారా ఆహార పానీయాలైన బోర్నవిటా, బూస్టుల తయారీలో వాడుతున్నారు. మైలోను ఆహార పానీయం పూర్తిగా జొన్న మాల్ట్తో తయారు చేయబడింది. బీరు పరిశ్రమలో భారతీయ మాల్ట్ మొక్కజొన్న, వరి నూకతో పాటు జొన్నని కూడా వాడవచ్చు. ఇక జొన్న ఇథనాల్ ఉత్పత్తి గురించి, చెరకే కాకుండా జొన్నతో కూడా బెల్లం, ఇథనాల్ సిరప్లను తయారు చేయొచ్చు. తీపి జొన్నతో ఇథనాల్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. జొన్నలో చెరకు జొన్న అను రకము గలదు. చెరకు జొన్నలో చక్కెర శాతం 15-19 వరకు ఉంటుంది. చక్కెర శాతం 17% అధికముగా ఉన్న రకములను బెల్లం సిరప్ తయారీలో ఉపయోగిస్తారు. బెల్లం తయారీలో చెరుకు జొన్న గడల నుండి తీసిన రసాన్ని సున్నంతో కలిపి మరిగిస్తారు. దీని ఉత్పత్తికి అయ్యే ఖర్చు తక్కువ కావున ఇది చెరుకు బెల్లం కంటే తక్కువ ధరలో లభ్యమవుతుంది. సిరప్ తయారీకి చెరుకు గడల రసాన్ని సున్నం నీటితో మరిగించి బెల్లం గరిభవించటకు ముందుగా 105 సెల్సియస్ వద్ద మరిగిన రసాన్ని చల్లార్చి దానికి సోడియం బెంజోయేట్ ప్రిజర్వేటివ్లను కలిపి చల్లార్చాలి. 1 హెక్టార్కి సుమారుగా 2 టన్నుల సిరప్ లభిస్తుంది. రైతులు కుటీర పరిశ్రమగా తక్కువ ఖర్చుతో చెరుకు జొన్నని సాగు చేసి సిరప్ తయారు చేసి అధిక లాభాలు పొందొచ్చు. ఇథనాల్ ఉత్పత్తి చేయుటకు చెరుకు జొన్న చాలా అనువైన ముడి పదార్థం. 4.6 టన్నుల చెరుకు జొన్న గడల రసం
1 టన్ను మొలాసిస్కు

మానము చక్కెర కర్మాగారాలకు అనుబంధంగా ఉన్న ఇథనాల్ డిస్టిలరీలలో చెరుకు జొన్నగడల నుండి ఇథనాల్ తయారు చేయడం వల్ల ఈ పంట నుంచి మంచి ఫలితాలు పొందవచ్చు. చివరగా, ప్రపంచ జనాభా అనూహ్యరీతిలో పెరగడం, జనాభాకు సరిపడ ఆహార ఉత్పత్తులు తగ్గిపోవడం, ఇంకోవైపు భూగర్భ జలాల మట్టాలు పడిపోవడంతో నీటిని తక్కువగా ఉపయోగించుకుని ప్రపంచ జనాభా ఆకలి తీర్చే ఆహార పంటలు పండించడం, తక్కువ ఖర్చుతో ఆహార ఉత్పత్తులను తయారు చేయగల పంటల ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరము. ఈ సమస్యలను కొంతవరకు ప్రత్యామ్నాయంగా జొన్నను చెప్పవచ్చు. కావున జొన్న పండించే విస్తీర్ణం పెంచి రైతులకు అధిక లాభాలు చేకూర్చాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ విధంగా తెలియజేస్తున్నారు.

0: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి సినిగితం విందాం. గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరుదేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 వర్షో మే హమారా బాయిలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కీ రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే

0: एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है। तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं।
1: భారత్ ఇటలీలో తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్టపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్టపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట హోంమంత్రి హర్ష సంఘ్వీ మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ, గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్క్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివుల్లో ఇప్పటి వరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ, ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది

అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమాపేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానం, మరట్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఈనాటి కార్యక్రమంలో చేపల విత్తనోత్పత్తి సరఫరా అంశం గురించి జిల్లా శాఖ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి రజని గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్.
1: మత్స్యకారులకు చేపలు పెంచి ఆదాయాన్ని పొందాలనుకునే వారికి స్వాగతం. ఈరోజు జిల్లా శాఖాధికారి అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ఫిషరీస్ డాక్టర్ వి రజని గారు మన స్టూడియోకు ఇచ్చేశారు. వారిని అడిగి ఈ మత్స్య సంపద గురించి, ఈ చేపల విత్తనోత్పత్తి సరఫరా గురించి చక్కటి వివరాలు మనం తెలుసుకోవడం కోసం ఈరోజు ఆకాశవాణి స్టూడియోకు వీరిని ఆహ్వానించడం జరిగింది. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి రజని గారు. ముందుగా తెలియజేయండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ చేపల ఉత్పత్తి కేంద్రం, ఈ చేపల విత్తనోత్పత్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ వివరాలు సవివరంగా మన మత్స్యకారులకు తెలియచేయండి.
2: నమస్కారం సార్. మన దగ్గర దాదాపు 24 ప్లేస్లలో గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫార్మ్స్ ఉన్నాయి సార్. అక్కడ కొన్ని చోట్ల

0: హ్యాచరీస్ ఉన్నాయి. హ్యాచరీలో ఉత్పత్తి అయినటువంటి స్పాన్ను రేరింగ్ ఫామ్స్కి తీసుకొని వచ్చి వాటిని పెంచి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా నిజామాబాద్ జిల్లాలోను, మెదక్ జిల్లాలోను, కరీంనగర్ జిల్లాలోను మనకి సీడ్ ఫామ్స్ ఉన్నాయి. అలాగే మనకి రీజనల్ ఫిష్ సీడ్ ఫామ్ అని హైదరాబాద్ జిల్లాలో కూడా రాజేంద్ర నగర్లో ఉంది సార్. అలాగే నాగర్ కర్నూలు, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా మనకి నల్గొండ జిల్లాలోనూ కూడాను మనకి చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి సార్. మనకి డిపార్ట్మెంట్ ద్వారా ఉత్పత్తి చేసిన చేప పిల్లలను మినహాయించి ఇంకా అధికమైన అవసరం ఉన్నది కాబట్టి డిపార్ట్మెంట్ ద్వారా మనము ఇతర ప్రాంతాల నుండి కూడా చేప పిల్లలను కొనుగోలు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది సార్.
1: చాలా చక్కగా ఎక్కడెక్కడ ఈ విత్తనోత్పత్తి కేంద్రాలు ఉన్నాయి ఆ వివరాలు చక్కగా వివరించారు. అయితే వీటిని విత్తనోత్పత్తి మన ప్రభుత్వం ద్వారా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఉత్పత్తి చేయాలంటే ఎప్పుడు ఈ విత్తనోత్పత్తిని ప్రారంభిస్తారు, ఎటువంటి విత్తనాన్ని మీరు తీసుకొస్తారు, వాటి నిర్వహణ గురించి మాట్లాడే ముందుగా తెలియజేయండి ఈ విత్తనాన్ని ఏ విధంగా వృద్ధి చేస్తారు, ఎక్కడి నుండి తీసుకొస్తారు, ఆ వివరాలు ముందుగా చెప్పండి.
0: అయితే విత్తన ఉత్పత్తి దశలో మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి సార్. దాంట్లో ప్రప్రథమంగా తల్లి చేపల ఎంపిక, వాటి నిర్వహణ, యాజమాన్య పద్ధతులు సార్. దాని తర్వాత చేపలను హైపోఫైజేషన్ అనే టెక్నిక్ ద్వారా ఇండ్యూస్డ్ బ్రీడింగ్ చేస్తాం సార్. అక్కడ కూడా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, మనము టెక్నికల్ స్టాఫ్ని వినియోగించి మంచి విత్తనాలని స్పాన్ వచ్చిన తర్వాత నర్సరీలో వాటిని రేర్ చేయడం జరుగుతుంది సార్. ఈ మూడు దశల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాటి ఆరోగ్యము, వాటి ఆహారము, దాని తర్వాత వివిధ స్టేజ్ల్లో టెంపరేచరు, పీహెచ్ అనేది మనము మంచిగా నిర్వహిస్తే మనకు మంచి విత్తన ఉత్పత్తి అనేది వస్తుంది సార్.
1: చాలా చక్కగా మీరు మూడు పద్ధతులు, మూడు స్టేజెస్ ఉన్నాయి ఈ చేప పిల్లలు ఉత్పత్తి చేయాలంటే అని వివరించారు. అయితే తల్లి చేపల ఎంపిక ఏ విధంగా చేస్తారు, ఈ వివరాలు ఒకసారి.
0: అలాగే సార్, తల్లి చేపల్ని పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి చేపల్ని మనము ఎంచుకోవాలి. దాదాపు కేజీ పైన ఉన్న బరువు ఉన్న చేపలు, 4 కేజీలు, 5 కేజీల వెయిట్ ఉన్న చేపల్ని కూడా మనము తీసుకోవచ్చు. అందులో ఆడ మగ చేపలు అనేవి వేరువేరుగా మనం కలెక్ట్ చేస్తాం సార్. అవి మన జలాశయాలు కానివ్వండి, నదీ ప్రాంతాలు కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద పెరీనియల్ ట్యాంక్స్ అనేవి ఎప్పుడు వాటర్ ఉండే నీటి వనరుల నుంచి కూడా మనము తల్లి చేపల్ని సేకరిస్తాము. ఆడ మగ చేపల్ని వేరువేరుగా ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్. ఎందుకు అనంటే అవి ట్రాన్స్పోర్టేషన్లో వాటి యొక్క పుష్టికరమైనటువంటి పిల్లల్నిచ్చే స్వభావాన్ని కోల్పోకుండా ఉండడం కోసము వేరువేరుగా వాటి నిర్వహణ పద్ధతుల్ని మనము చేస్తాము. తల్లి చేపల్ని తీసుకొచ్చిన తర్వాత బ్రీడర్స్ పాండ్స్లో స్టాక్ చేస్తాం సార్. మగ చేపల్ని వేరుగా, ఆడ చేపల్ని వేరుగా పెడతాము. వాటి వాజాలు స్మూత్గా ఉంటాయి. వాటిని బట్టి మనము ఆడ ఏది, మగ అనేది ఏది అనేది డిఫరెన్షియేట్ చేస్తాం సార్. రఫ్గా కొన్నిటికి ఉంటుంది. చేపలు వచ్చినప్పుడు మిల్క్ ఊజింగ్ అనేది వస్తుంది మగ చేపల నుంచి. దాన్ని బట్టి వాటి పరిపక్వత స్టేజ్ని మేము నిర్ణయిస్తాం సార్. దాని తర్వాత కొద్ది రోజుల పాటు, అంటే మే నెలలోనే ఎప్పుడైతే ఎండాకాలము, చెరువుల్లో వాటర్ తగ్గుతుందో ఆ సమయంలోనే మనము తల్లి చేపల ఎంపిక చేసుకోవాలి. దానికంటే ముందుగా వాటికి మనం ఏవైతే చెరువుల్లో స్టాక్ చేయాలనుకుంటున్నామో పాండ్స్, బ్రీడర్స్ పాండ్స్లో, వాటిని మనము క్లీన్ చేసుకొని నీట్గా వాటిలో ఫర్టిలైజర్స్ యూజ్ చేసుకొని వాటర్ నింపుకొని రెడీగా పెట్టుకోవాలి. బయట నుంచి వచ్చిన చేపను మనము క్వారంటైన్ చేసుకొని దానికి మెలకైట్ గ్రీన్ అనే ద్రావణంలో దాన్ని ముంచి ఆ తర్వాత, అంటే ఏంటంటే క్లినికల్ మెజర్స్ అనమాట ఇవి, ఏమైనా పరాన్నజీవులు కానీ అటువంటివి కానీ లేకుండా చూసుకోవడం కోసం అనమాట. దాని తర్వాతనే దాన్ని మెయిన్ ట్యాంక్స్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం సార్. ఆ తర్వాత ఆ తల్లి చేపలకి, ఆడమగ వేరువేరుగా ఉన్న వాటికి మనము ప్రోటీన్ డైట్స్, మంచి ఫుడ్ ఇస్తాం సార్. కంటామినేషన్ లేకుండా చూసుకుంటాం సార్.
1: అయితే మీరు అన్నట్టు చక్కగా చెరువును తయారు చేసుకోవడం, రెడీగా చేసుకుని ఉంచినటువంటి వాటిలో మీరు తల్లి చేపలను ఎంపిక చేసుకుని అక్కడ ప్రవేశపెడతారంటున్నారు, అలాగే మగ చేపలను కూడా అక్కడ ప్రవేశపెడతారు. ఎన్ని ఆడ చేపలకి ఎన్ని మగ చేపలు, ఏమైనా నిష్పత్తి ప్రకారం
0: నిష్పత్తి
1: ఏమన్నా అక్కడ ఆ పాండ్లో
0: ఉంటుంది
1: వదిలేస్తారా, ఆ చెరువులో
0: ఉంటుంది
1: వదిలేస్తారా,
0: సార్.
1: ఆ వివరాలు కూడా చెప్పండి.
0: అయితే మనము బ్రీడింగ్ ఇంజెక్షన్ ఇచ్చే ముందు నిష్పత్తిలో చేపల్ని తీసుకుంటాం సార్. వాస్తవానికి ఏంటంటే నదులలో అయితే గనక చేపలు ఆటో స్టాకింగ్ అవుతుంది, వాటంతటవి బ్రీడ్ అవుతాయి. కానీ

0: మనము హ్యాచరీస్లో వాటిని బ్రీడ్ చేయడం కోసం ఖచ్చితంగా హైపోఫైజేషన్ అని చెప్పేసి గొనడోట్రోపిన్ హార్మోన్స్ని యూజ్ చేస్తాం సార్. ఓవాప్రిమ్ కానీ సాల్మన్ గొనడోట్రోపిన్ కానీ హెచ్సిజి అని హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిన్స్ని మనము వాడతాం సార్. అవి ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే రెండు తల్లి ఆడ చేపలకి ఒక మగ చేపని ప్రవేశపెడుతూ వాటికి డిఫరెంట్ వాటి యొక్క వెయిట్ని బట్టి డోసెస్ ఇంజెక్షన్ ఇస్తాం సార్. సో రెండు తల్లి చేపలు ఆడవాటికి ఒక మగ చేపను ప్రవేశపెడతాం సార్.
1: ఈ విధంగా ఈ నిష్పత్తిలో మీరు ప్రవేశపెట్టి ఫర్టిలైజేషన్ జరిగేందుకు అనుకూలంగా మీరు ఎగ్స్ను ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఎగ్స్ ఫర్టిలైజ్ అయిన తర్వాత మిగతా నెక్స్ట్
0: స్టేజ్
1: కార్యక్రమం ఏ విధంగా చేస్తారు, నిర్వహిస్తారు?
0: ఇక్కడ కీలకమైన అంశం ఒకటి సార్. ఇప్పుడు ఆడ చేపల్ని మనము బ్రీడింగ్ పూల్లో వదిలినప్పుడు వాటికి ఇంజెక్షన్ రెండు డోసులు ఇస్తాం సార్.
1: ఏమి ఇంజెక్షన్ ఎందుకు ఇస్తారు?
0: ఓవాప్రిమ్ ఇంజెక్షన్ అని వాటిని ఇండ్యూస్ చేస్తాం అన్నమాట. ఇండ్యూసింగ్ అని అంటే దాన్ని ఆ బ్రీడింగ్కి సిద్ధం చేస్తాం, ఎగ్స్ వదిలిపెట్టడానికి సిద్ధం చేస్తాం. అంటే ప్రోత్సాహం అన్నమాట. ఆ బ్రీడింగ్ ఇంజెక్షన్ హార్మోన్ దానికి ఒక ప్రోత్సాహం లెక్క పనిచేస్తుంది. సో ఆడవాటికి ఇంజెక్షన్ ఇచ్చిన రెండో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మగచేపకి ఇంజెక్షన్ ఇచ్చి ఆ ట్యాంక్స్లో కట్టిన హ్యాపాస్లో రెండింటిని ప్రవేశపెడతాం సార్. ప్రవేశపెట్టి ఈవినింగ్ 6 to 7 మధ్యలో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మార్నింగ్ వరకు కూడా వాటిని వదిలేస్తాం సార్. పైన స్ప్రింక్లర్స్ అంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి కదా, వర్షాకాలం వచ్చినప్పుడు వచ్చే ఆ యొక్క న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఉండేలాగా దానికి క్రియేట్ చేస్తామన్నమాట. అప్పుడు మార్నింగ్ కల్లా అవి మనకి ఎగ్స్ని వదిలిపెడతాయి. ఆ ఎగ్స్ని మనము సూర్యోదయం వరకు 6 o'clock నుంచి 7 లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీసుకొని మళ్ళీ హ్యాచింగ్ పూల్స్లోకి మనము ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది.
1: ఈ హ్యాచింగ్ పూల్స్ ఏ విధంగా తయారు చేసుకుంటారు, తయారు చేయాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా మీరైతే తయారు చేస్తారు, ఆ వివరాలు కూడా ఒక్కసారి వివరించండి.
0: అయితే చైనీస్ సర్క్యులర్ హ్యాచరీస్ అని ఉంటుంది, గ్లాస్ జార్ హ్యాచరీస్ అని ఉంటాయి సార్. అందులో వాటర్ మూమెంట్ని సెట్ చేస్తాం సార్. ముందుగా వాటిని డిసిన్ఫెక్ట్ చేసుకుంటాం సార్. డిసిన్ఫెక్షన్కి మాలకైట్ గ్రీన్ కానీ పొటాషియం పర్మాంగనేట్ అనే వాటిని యూజ్ చేసి ముందు డిసిన్ఫెక్ట్ చేసి ఎండబెట్టిన తర్వాత దాంట్లోకి వాటర్ ఫోర్స్ని క్రియేట్ చేస్తాము. ఆ దాంట్లో చేపల్ని వదిలిపెడతాం, చేపలు వదిలినటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని వదిలిపెడతామన్నమాట. ఎక్కువగా చేతితో హ్యాండిల్ కాకుండా ఉండేటట్లు చూడాలి సార్, ఎందుకంటే స్ట్రెస్ అనేది వాటికి తగ్గించాలి మనం. దాని తర్వాత ఆ వాటర్ సర్క్యులర్ మూమెంట్ వచ్చే కొద్దీ హ్యాచింగ్ అనేది 24 hours నుంచి 48 hours వరకు స్టార్ట్ అవుతుంది సార్. మ్యాక్సిమం 3 days లోగా మనకి స్పాన్ వస్తుంది సార్. స్పాన్ అని అంటే ఎగ్ హ్యాచ్ అయిన తర్వాత చిన్న చేప పిల్లలు,
1: హ్యాచింగ్ పూల్స్లో చిన్న చేప పిల్లలు
0: తయారవుతాయి.
1: మరి తయారైన తర్వాత అదే పాండ్లో ఉంచుతారా, తర్వాత వేరే పాండ్స్లోకి షిఫ్ట్ చేస్తారా, ఏ విధంగా కార్యక్రమం ఉంటుంది?
0: ఎప్పుడైతే ఈ జార్స్ లోపల కానీ ఆ చైనీస్ సర్క్యులర్ హ్యాచరీ లోపల కానీ హ్యాచ్ అయిన స్పాన్ ఉంటుంది కదా, అది మెల్లగా మనకి లోపల స్పానింగ్ పూల్ అని ఉంటుంది, స్పాన్ కలెక్టింగ్ పూల్స్ అని ఉంటాయి. ఆ స్పాన్ కలెక్టింగ్ పూల్లోకి అవి ఎంటర్ అవుతాయి. ఎగ్ లేయర్ ఏదైతే ఉంటుందో అది విడిపోతుంది. స్పాన్ అనేది కలెక్ట్ అయిన దాన్ని మేము క్లాత్ హ్యాపాస్ పెడతాం కింద, ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసి ఆ క్లాత్ హ్యాపాస్లోనికి తీసుకుని ఫర్దర్ దాన్ని నర్సరీస్లోకి, సిమెంట్ నర్సరీస్లోకి మేము ట్రాన్స్ఫర్ చేసి 15 days వరకు అందులో పెంచుతాం సార్.
1: సో నర్సరీస్ పాండ్స్ మళ్ళీ వాటి కూడా నీటితో సంబంధించిన చిన్న చిన్న కుంటల్లాగా తయారు చేసుకుంటారు. మరి వాటి నిర్మాణం, వాటి యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంటుంది? ఈ స్పాన్ను అక్కడ పెట్టి కొద్ది పిల్లల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది కనుక ఆ నర్సరీ పాండ్స్ కూడా ఏమైనా జాగ్రత్తగా తయారు చేసుకొని ఉండాల్సిన అవసరం ఉందా? వివరాలకు సార్
0: ఉంది సార్. ఏంటంటే నర్సరీస్లో మనకు మెయిన్గా పెస్ట్ ప్రాబ్లం ఉంటుంది. పెస్ట్ అంటే అవి కీటకాలు ఉంటాయి కదా, కీటకాలు కట్ చేసేస్తుంటాయి అన్నమాట లోపల. సో వాటిని మనం నివారించడం కోసం ఎప్పుడైతే మనకి ఇక్కడ స్పాన్ మనకి 3 days లో వచ్చే అవకాశం ఉందని తెలిసిందో అంతకు 1 week ముందే నర్సరీ ట్యాంక్స్ని మనం తయారు చేసుకోవాలి. ఇవి రెండు కోయిన్సైడ్ అవ్వాలి. నర్సరీ ట్యాంక్లో మొత్తం వాష్ చేసేసి సిమెంటెడ్ ట్యాంక్స్ ఉంటే సిమెంటెడ్ ట్యాంక్స్, మాక్సిమం సిమెంట్ ట్యాంక్స్కే వాడతాము. ఎర్తన్ పాండ్స్ ఉన్న వాళ్ళు ఎర్తన్ పాండ్స్ కూడా వాడతారు. బట్ ఏంటంటే సిమెంట్ ట్యాంక్స్లో మనం పెట్టినప్పుడు దానికంటే ముందుగా మొత్తం వాష్ చేసి దానికి వైట్ వాష్ చేస్తాం సార్, లైమ్
1: సున్నంతో.
0: అంటే లోపల ఉండే నీటి

0: ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉందండి, దానికోసం వాడతారు సున్నంతో.
1: ఆ ప్రభావం అంతా వెళ్ళిపోయి ఎండిపోతుంది కదా, దాని తర్వాత దాంట్లోకి మనం వాటర్ కలిపినప్పుడు మెన్యూర్స్ కూడా కలుపుతాం సార్, కౌడంగ్ ఇలాంటి మెన్యూర్స్ కలిపినప్పుడు ఈ స్పాన్కు ఉపయోగపడే వృక్ష జంతు ప్లవకాలు తయారవుతాయి సార్ నీళ్ళల్లో. అది 7 డేస్కి మనకు రెడీగా ఉంటుంది అన్నమాట. సో మనము ఎప్పుడైతే స్పాన్ వస్తుందో 3 డేస్కి అనే ముందు 4 డేస్ ముందే మనము ఇది చేసుకోవాలి, మెన్యూరింగ్ అన్ని తయారు చేసుకుని పెట్టి ఉండాలి. ఫైనల్ స్టేజెస్ మెన్యూరింగ్, దాని తర్వాత ఈరోజు రేపు మనకు స్పాన్ వస్తుంది అనగా ఈరోజు మనము వలతోన కీటకాలు ఉంటాయి కదా,
0: ఒక నెట్ లాంటిది కట్టి పెడతారా,
1: వలతోనే డ్రాగ్ చేయించాలి కీటకాలు పెద్ద ఏమన్నా ఉంటే తీసేయడానికి. దాని తర్వాత స్పాన్ ని అందులో వేసుకోవాలి సార్, మరుసటి రోజు స్పాన్ అందులో వేసుకోవాలి. ఎప్పుడైనా స్పాన్ తెచ్చుకున్నప్పుడు కూల్ టెంపరేచర్స్ లో మనం తెచ్చుకోవాలి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తెచ్చుకొని వేసుకోవాలి సార్.
0: అంటే మీరు అన్నట్టు స్పాన్ ఉత్పత్తి చేసిన ప్లేసెస్ నుండి అక్కడ నుండి వేరే ప్రాంతానికి కూడా తరలించుకోవచ్చు,
1: తరలించుకోవచ్చు. ఆ ఫామ్ లోనే వాళ్ళకి సిమెంట్ ట్యాంక్స్ నర్సరీస్ ఉంటాయి, అక్కడ చేసుకుంటారు, షిఫ్ట్ చేసుకుంటారు, వేరే జిల్లాల్లో వాటికి కూడా పంపిణీ చేస్తారు స్పాన్.
0: స్పాన్ తయారు చేసుకోవచ్చు, లేదంటే మీరు పెంచే చేప పిల్లల్ని కూడా మీరు సప్లై చేయొచ్చు,
1: సప్లై చేస్తారు
0: అవి మత్స్యకారులకు. అయితే ఇప్పుడు స్పాన్ తయారవుతుంది కదా నర్సరీస్ లో, అయితే ఈ స్పాన్ తయారైన తర్వాత ఈ చేప పిల్లలు ఎన్ని గ్రాముల సైజు పెరిగిన తర్వాత మీరు సరఫరా చేయడానికి మీరు పంపిస్తారు, తర్వాత మత్స్యకారులు ఆసక్తి చూపుతుంటారు, అటువంటి వివరాలు కూడా ఒకసారి చెప్పండి.
1: వాస్తవానికి సార్ ఈ 15 డేస్ పెరిగినటువంటి నర్సరీ స్పాన్ని ఇంకొక 35 డేస్ 45 డేస్ పెంచి ఆ ఫ్రై స్టేజెస్ని మనము రైతులకు ఇవ్వచ్చు సార్. ఫ్రై స్టేజ్ అంటారు ఆఫ్టర్ స్పాన్ 45 డేస్ ఓల్డ్, అంటే 15 డేస్ నుంచి 45 డేస్ ఉన్న వాటిని ఫ్రై స్టేజ్ అని అంటారు. దాని తర్వాత ఫింగర్లింగ్ స్టేజెస్ కూడా ఉంటాయి. అయితే మ్యాక్సిమం కొంతమంది ఏంటంటే నీటి నిలువ ఉండే టైం తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చెరువులకి వాళ్ళు ఫింగర్లింగ్ సైజ్ అడుగుతుంటారు. కానీ ఏ చెరువుకైనా కూడా ఐడియల్ సైజు ఫ్రై స్టేజ్ని మనము సప్లై చేయొచ్చు సార్. 45 డేస్ ఓల్డ్ని తీసుకెళ్ళి మనం ఈజీగా స్టాకింగ్ చేసుకోవచ్చు, పెంపకానికి అవి ఉపయోగపడతాయి. ఒకప్పుడు మనము డిపార్ట్మెంట్లో స్పాన్ సైజును కూడా తీసుకెళ్లి రైతులు చెరువుల్లో వేసుకునే వాళ్ళు, అవి న్యాచురల్ చెరువులు కదా మనకి మ్యాక్సిమం.
0: అటువంటి సందర్భంలో అక్కడ రకరకాల వ్యాధులు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న పిల్లలు కూడా సంపూర్ణంగా పెరిగే అవకాశం, ఉత్పత్తి రాని అవకాశాలు కూడా ఉంటాయి. మరి అటువంటి సందర్భంలో ఏ విధంగా మత్స్యకారులు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, అయితే మీరు అన్నట్టు 45 రోజుల తర్వాత తీసుకుంటున్నారా, ఫింగర్ సైజు చేపలు తీసుకుంటున్నారు మీ దగ్గర, ఏది ఎక్కువగా తీసుకుంటున్నారు?
1: ఈ 45 డేస్ ఉన్న వాటిని తీసుకుంటున్నారు సార్ ఎక్కువగా. ఈ ఫింగర్లింగ్ సైజు మనము పెరినియల్ ట్యాంక్స్కి ఇస్తున్నాము, ఎందుకంటే రైతులకి దాని సీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. ఫింగర్లింగ్ సైజ్ కొనాలి అంటే దాదాపు 2.5 నుంచి 3 రూపాయలు 4 రూపాయల రేటు కూడా ఉంటుంది చేప యొక్క టైప్ని బట్టి. ఒకవేళ వీళ్ళు స్పాన్ కానీ లేదంటే ఫ్రై సైజ్ కానీ 45 డేస్ ఓల్డ్ వాటిని కానీ వేసుకుంటున్నారు అంటే దాంట్లో మోర్టాలిటీ పర్సంటేజ్ తీసేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 లాక్ చేప పిల్లలు వేస్తున్నారంటే వాళ్ళు 25,000 చేప పిల్లల్ని లెక్కలోకి తీసుకుని అన్ని చేప పిల్లలు పోసుకునేటట్లు వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకోవాలి.
0: మరి మీరు మీ డిపార్ట్మెంట్ ద్వారా ఇంత చక్కగా ఈ స్పాను తయారు చేస్తున్నారు, చేప పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు, 15 నుంచి 45 రోజుల వరకు పెంచుతున్నారు, ఇంకా కాస్త సమయం ఎక్కువైందంటే ఈ ఫింగర్ సైజు కూడా పెంచుతున్నారు, ఇటువంటి సందర్భంలో చేపలను చెరువులో పెంచే మత్స్యకారులకు వారికి ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా చక్కగా ఆ చెరువును నిర్వహించకపోతే కూడా వాళ్ళకి నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి వారికి ఏమైనా ట్రైనింగ్ లాంటిది మీరు ఏమైనా కల్పిస్తున్నారా, ట్రైనింగ్ ఇస్తున్నారా, శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా మీ డిపార్ట్మెంట్ ద్వారా? ఇటువంటి వివరాలు ఉంటే మన మత్స్యకారులకు తెలియజేయండి.
1: తప్పకుండా సార్, మనకి వెటనరీ యూనివర్సిటీ వారి తరపున FRS పాలేరు ఒక స్టేషన్ ఉంది సార్, రీసెర్చ్ స్టేషన్, అక్కడ ట్రైనింగ్స్ అవుతున్నాయి. అలాగే మనకి MCR HRDలో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నారు సార్. గతంలో ఈ ట్రైనింగ్స్ అధికంగా ఇచ్చేవాళ్ళు మన డిపార్ట్మెంట్లో కూడా టెక్నికల్ అసిస్టెంట్స్ అని ఇన్స్పెక్టర్స్ పోస్ట్ ఉండేది సార్, ఇప్పుడు అది రిక్రూట్మెంట్ ఆగింది. అది మనకి కూడా ల్యాబ్స్ ఉండేవి సార్, అంటే ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీటి నిర్వహణ ఎలా చేయాలి అనే దానికి సంబంధించి, అంటే ఎప్పుడైతే నీటి వాల్యూ పడి

పోతుందో, నీటి యొక్క పిహెచ్ కానీ టెంపరేచర్ కానీ ఆల్కలినిటీ కానీ కొన్ని స్వభావాలు ఉంటాయి, అవి పడిపోయినప్పుడు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గైడ్ చేయడానికి డిపార్ట్మెంట్ నుంచి వివిధ రకాల ఆఫీసర్స్ ఉండేవాళ్ళు సరిగతంలో. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం స్టాఫ్ కొరత ఉండడం వలన అంత ఎక్కువగా కాకపోయినా ఖచ్చితంగా ట్రైనింగ్స్ ఇస్తున్నాం సార్. మనకి వరంగల్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది సార్, అక్కడ మత్స్యకారులకు 3 మంత్స్ ట్రైనింగ్ కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు సార్. ముఖ్యంగా మనము ఈ చేపలకు సంబంధించి వాటి పెంపకం ద్వారా వీళ్ళకి లాభాలు రావాలి అని అంటే మనం మ్యాక్సిమం మనకు ఉన్నది దాదాపు 25,000 నంబర్ల ట్యాంక్స్ నీటి వనరులు మనకున్నాయి సార్. వాస్తవానికి ఇవి మనకి సజీవ గనులు సార్. ఇవి మనకి మైన్స్ ఎంత ఆదాయం ఇస్తున్నదో ఈ చెరువులు కూడా మనకి ఆదాయాన్ని ఇస్తున్నాయి, ఇస్తాయి. కానీ దాన్ని నిర్వహణ సరిగ్గా చక్కగా చేయగలగాలి. మనము సొసైటీస్కి లీజ్కి ఇస్తున్నాము చెరువుల్ని ప్రభుత్వం ద్వారా, ఎందుకంటే దాని ద్వారా

0: వరంగల్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది సార్. అక్కడ మత్స్యకారులకు 3 మంత్స్ ట్రైనింగ్ కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు సార్. ముఖ్యంగా మనము ఈ చేపలకు సంబంధించి వాటి పెంపకం ద్వారా వీళ్ళకి లాభాలు రావాలి అని అంటే మనం మ్యాక్సిమం మనకు ఉన్నది దాదాపు 25,000 నంబర్ల ట్యాంక్స్ నీటి వనరులు మనకున్నాయి సార్. వాస్తవానికి ఇవి మనకి సజీవ గనులు సార్. ఇవి మనకి మైన్స్ ఎంత ఆదాయం ఇస్తున్నదో ఈ చెరువులు కూడా మనకి ఆదాయాన్ని ఇస్తున్నాయి, ఇస్తాయి. కానీ దాన్ని నిర్వహణ సరిగ్గా చక్కగా చేయగలగాలి. మనము సొసైటీస్కి లీజ్కి ఇస్తున్నాము చెరువుల్ని ప్రభుత్వం ద్వారా, ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు ఆదాయం పొంది అభివృద్ధిలోకి రావాలి అని. సో దాంట్లో వాళ్ళు చేప పిల్లలు విడిచినప్పుడు వాటికి వీళ్ళు ఆహారం ఇచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే అది వ్యవసాయానికి వాడతారు, వెటనరీకి వాడతారు, తర్వాత ఇరిగేషన్కి వాడతారు. ఇన్ని లాభాలతో పాటు చేపలని కూడా వీళ్ళు అంటే అందులో పెరిగిన చేపల్ని పట్టుకునే అవకాశం మనం ఇస్తున్నాము.
1: మరి ఇటువంటి సందర్భంలో మామూలుగా మత్స్యకారులు పాతకాలంలాగా సాంప్రదాయ పద్ధతిలో పెంచుకునేటువంటి స్థితి ఉండేది గతంలో, మరి ఆ సాంప్రదాయ పద్ధతిని అవలంబిస్తున్నారా లేకపోతే వేరే డైవర్ట్ అయ్యి తర్వాత మీరు చెప్పినటువంటి శాస్త్ర విజ్ఞానంతో ఈ మత్స్యకారులు చేప పిల్లలను పెంచుతున్నారా, ఇది ఏ విధంగా ఉంది? ఈ మత్స్యకారుల విషయానికి వస్తే ఎటువంటి ఏ విధంగా వాళ్ళు ఈ చేప పిల్లలను పెంచుతున్నారు, మీరు ఏ విధంగా వాళ్లకు సలహాలు సంప్రదింపులు ఇస్తున్నారు?
0: అయితే సార్, మేము చేప పిల్లల్ని ఇస్తున్నాము చెరువుల్లో వదిలిపెట్టడం వరకు డిపార్ట్మెంట్ చేస్తున్నాము. మత్స్యకారులు పట్టుకుంటున్నారు చేపల్ని, కాకపోతే అవి ప్రతి నెల ఎలా పెరిగినాయి, ఎంత పెరిగినాయి అనేది వాళ్ళు వల వేసి చెక్ చేసుకోవాలి. ఎవరికైతే ఇది వృత్తి ఆధారిత సంఘాలు సార్ మావి, కాబట్టి ఎవరికైతే చేపలు పట్టుకునే వృత్తి మీదనే ఆధారపడి బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి మేము ఇచ్చే ప్రోత్సాహం సార్ ఇది. సో వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ నిగరాని పెట్టుకోవాలి, ఎన్ని చేపలు ఎప్పుడెన్ని పడుతున్నారు, ఎంత టన్నేజ్ వచ్చింది, అవి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే అమ్మకం మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది, తర్వాత దాని అమ్మకం విలువ ఎంత, కిలో ఎంత కమ్ముతున్నారు, ఇవన్నీ వాళ్ళ బుక్లో వాళ్ళు రికార్డ్ చేయాలి. అట్లాగే వచ్చిన ఆదాయాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేసుకొని దాన్ని వాళ్ళ షేర్ హోల్డర్స్కి అందరికీ కూడా డిస్బర్స్ చేయాలి. తద్వారా ఏంటంటే కరెక్ట్ వాల్యూస్ వాళ్ళకి అవగాహన వస్తుంది, వాళ్ళ అభివృద్ధి అనేది కూడా, అయ్యో మనకి ఈ సంవత్సరం ఇంత ఆదాయం వచ్చిందంటే ఇంకోసారి వచ్చే సంవత్సరం మనం ఇంకొంచెం పకడ్బందీగా మంచిగా ప్లాన్ చేసుకుంటే ఇంకొంచెం అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మనమే దీని మీద ఆధారపడాలి, దళారి వ్యవస్థని మనం తొలగించాలి, తర్వాత ఆ సబ్లీజ్ హోల్డర్స్ని మనం తొలగించాలి, అప్పుడు ఆ పోరెస్ట్ ఆఫ్ ద పోర్కి ఎవరికైతే మనం ఆ ఫలాలు ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి ఖచ్చితంగా అందుతుంది.
1: ఇంత పకడ్బందీగా ప్రభుత్వాలు కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎన్నో ఈ యంత్రాంగం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు, మరి ఇటువంటి సందర్భంలో ఈ మత్స్యకారులు చక్కగా ఉపయోగించుకొని మీ పరిశీలనలో చక్కగా ఉపయోగించుకొని లబ్ధి ఏ విధంగా పొందుతున్నారు అనే వివరాలు కూడా మీరు కొంతవరకు తెలియజేశారు. ఎందుకంటే ఇతర దేశాల్లో చక్కటి కోల్డ్ స్టోరేజీ కానీ చక్కటి ఎయిర్ కండిషన్డ్ వ్యాపార స్థలాలు కానీ సముదాయాలను కూడా నిర్మించడం జరిగింది. అటువంటి కోల్డ్ స్టోరేజీ కానీ ఏసీ కండిషన్ ఉన్నటువంటి వ్యాపార స్థలాలు ఏవైనా నిర్మించడానికి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా ఈ మత్స్యకారులకు మరింతగా ఉపయోగపడడానికి? ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎఫ్పిఓస్ అని ఆర్గనైజేషన్ అని అంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేయడం కోసం కూడా కొన్ని స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇటువంటి స్కీమ్స్ ఏమైనా ఈ మత్స్యకారులు ఉపయోగించుకుంటున్నారా? ఒకవేళ ఉపయోగించుకుంటే ఏదైనా మీ దృష్టికి వస్తే ఒక సక్సెస్ స్టోరీ తెలియజేయడం కోసం ఒకసారి మన రైతు సోదరులకు ఈ మత్స్యకారులకు తెలియచేయండి.
0: ఖచ్చితంగా సార్, మన డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం ద్వారా 2017లో కొన్ని వేల వాహనాలు మార్కెటింగ్ కోసం మనం మత్స్యకారులకి అందజేయడం జరిగింది సార్. అందులో ఇన్సులేటెడ్ ట్రక్స్ అంటే శీతలీకరణ ద్వారా పద్ధతి ద్వారా వాటిని సుదూర ప్రాంతాలకి తీసుకువెళ్ళి మార్కెటింగ్ చేసే పద్ధతి సార్. అట్లాగే లగేజ్ ఆటోస్, 2-వీలర్స్ ఇలాంటివి ఇవ్వడంతో పాటు మార్కెట్ల నిర్మాణం కూడా చేసినారు సార్. సిద్దిపేటలో కూడా మంచి మోడర్న్ మార్కెట్ని మన డిపార్ట్మెంట్ ద్వారా నిర్మించడం జరిగింది సార్. మనకి ఇక్కడ కూడా బేగం బజారు, తర్వాత ముషీరాబాద్ ఈ మార్కెట్లలో కూడా ప్రభుత్వ నిధుల ద్వారా నిర్మించడం జరిగింది సార్.

0: అయితే వీరికి ప్రోత్సాహకంగా కూడా ఇంకా ఎన్నో స్కీమ్లని కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తీసుకురావడం జరిగింది సార్. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎక్కడైతే మత్స్యకారులు అంటే ఇక్కడ మనకి మళ్ళీ మత్స్యకారులు అనగానే కాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు సార్. ఎవరైతే ఆ వృత్తిలో ఉన్నారో వాళ్ళని మత్స్యకార్మికులు అని పిలవడం జరుగుతుంది. వారికి ఆ స్కీములు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇప్పుడు ఎన్ఎఫ్డిపి అనే ఒక పోర్టల్ కూడా పెట్టినారు. దాంట్లో చేపల వర్తకులు కానీ చేపల పెంపకందారులు అంటే వ్యవసాయ పొలాలు సొంత పొలాల్లో చేసుకునే వ్యవసాయదారులు కానీ వాళ్ళందరూ కూడా తమ పేరును నమోదు చేసుకోవచ్చు సార్. వారికి ఫ్యూచర్లో వచ్చే స్కీమ్స్లో ప్రభుత్వం ద్వారా వారికి ప్రోత్సాహకం అందుతుంది సార్. ఈ మార్కెటింగ్కి సంబంధించి కోల్డ్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే చేప అనేది త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలలో ఒకటి సార్. సో అది వాటర్ నుంచి బయటపడగానే టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు వాస్తవానికి ఏంటంటే చేప నీళ్ళలో ఉన్నప్పుడు మ్యూకస్ అనే ఒక పదార్థం దాని మీద ఉంటుంది సార్. ఆ మ్యూకస్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వివిధ సూక్ష్మక్రిముల నుంచి అది స్వతహాగా
1: కాపాడుకుంటుంది.
0: పోరాడుకుంటుంది, కాపాడుతుంది. బయటకు వచ్చిన తర్వాత టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చిన వెంటనే వివిధ క్రిములు వాటి మీద ప్రబలే అవకాశం ఉంటుంది, కాబట్టి త్వరగా పాడైపోతుంది. సో శీతలీకరణ అనేది చాలా ఇంపార్టెంట్, కోల్డ్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి కూడా ఇన్సులేటెడ్ వెహికల్స్ అని, రిఫ్రిజిరేటెడ్ వెహికల్స్ అని, కోల్డ్ స్టోరేజెస్ అని, ఐస్ ప్లాంట్స్ అని, ఈ రకమైనటువంటి ఎన్నో స్కీమ్స్ని కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద జెంట్స్ అయితే కనుక 40% సబ్సిడీ, విమెన్ అయితే కనుక 60% సబ్సిడీ, అదర్ డిఫరెంట్ కాస్ట్ ఎస్సీ ఎస్టీ అయితే కనుక 60% సబ్సిడీ మనం ఇవ్వడం జరుగుతుంది సార్.
1: చాలా చక్కగా మీరు ఈ మత్స్యకారులకు స్కీమ్స్ గురించి, పథకాల గురించి వివరిస్తున్నారు. బాగుంది. అయితే ఈ ఆసక్తి ఉన్న ఈ చిన్న చిన్న సన్నకారు మత్స్యకారులకు ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే అందరికీ ఈ యొక్క సమాచారం, అవగాహన ఉండదు. ఎవరెవరిని సంప్రదించాలి? ఆ వివరాలు కూడా ఒక్కసారి వివరించండి.
0: అలాగే సార్. అయితే సంబంధిత జిల్లా అధికారి ఉంటారు సార్. వీరు అక్కడ ఉండే స్టేషన్ ఆఫీసర్ ఎవరున్నా సరే, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఉన్నా, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నా, అంటే ఏడి గారు ఉన్నా, డైరెక్ట్గా వీరు ఒక రాతపూర్వకంగా మేము పలానా వర్క్ చేస్తున్నాము, ఇది మా ఆధార్ నంబరు అంటే ఐడెంటిటీ ఉండాలి కాబట్టి, ఇది మా ఆధార్ నంబరు, మాకు ఈ ప్రోత్సాహకం ఇవ్వండి అని అంటే వారు రాతపూర్వకంగా వారికి అన్ని ఆదేశాలు జారీ చేస్తారు సార్. అప్లికేషన్ ఫామ్తో సహా వాళ్ళకి గైడ్ చేస్తారు. ఫర్దర్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో వాళ్ళు అప్రూవల్ చేయించి, అంటే ఆ జిల్లాధికారి గారు అప్రూవల్ చేయించి స్టేట్ ఆఫీస్కి పంపిస్తారు. అక్కడ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే ప్రాబబుల్గా వయబుల్ ఏమంటారు డిపిఆర్స్ చేస్తారు, ఎస్ ఎస్ ఎస్ ఉంటారు, వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తారు సార్.
1: అయితే మీరు చక్కగా వివరించిన ఏంటంటే, ఆసక్తి ఉన్న వాళ్ళు చిన్న సన్నకారు మత్స్యకారులు
0: రైతులు కూడా రావచ్చు
1: డైరెక్ట్గా,
0: సార్, ఎనీవన్.
1: ఆసక్తి ఉన్న రైతులు, మహిళలు కానీ రైతులు కానీ ఆసక్తి ఉన్న సందర్భంలో ఎక్కడ ఉన్నా ఈ మత్స్యశాఖ అధికారులను సంప్రదిస్తే చక్కటి అవగాహనతో పాటు అప్లికేషన్ ఫిలప్ చేసి చక్కటి
0: గైడ్
1: పథకాలు
0: చేస్తారు.
1: వాళ్ళకు వచ్చేటట్టుగా చేస్తారని
0: ఎస్
1: చక్కగా మీరు వివరించారు.
0: ఎస్
1: చాలా బాగుంది. డాక్టర్ రజని గారు, మీరు చేప పిల్లలు విత్తనోత్పత్తి సమగ్ర నిర్వహణ పద్ధతులు వివరిస్తూ అనేక పథకాలు ఏ విధంగా ప్రజలకు, ఆసక్తి గల మత్స్యకారులకు, సన్నకారు చిన్నకారు రైతులకు, మహిళలకు ఏ విధంగా జిల్లాల స్థాయిలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మత్స్యశాఖ అధికారులు ఏ విధంగా సహాయపడతారు, స్కీమ్స్ ద్వారా ఏ విధంగా వారికి ప్రోత్సాహకాలు అందజేస్తారని కూడా వివరించారు. ధన్యవాదాలు రజని గారు.
0: థ్యాంక్ యూ సార్, నమస్తే.
2: మీరింతవరకు చేపల విత్తనోత్పత్తి సరఫరా అంశం గురించి జిల్లా శాఖాధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి రజని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ధాన్య కృషి యోజన పిఎండిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం వారు రైతుల కోసం ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు రైతులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అంటే అక్టోబర్ 11వ తేదీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే పిఎండిడికేవై అని కూడా అంటారు. ఈ పథకము రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు, ఆ అంశాల గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
3: నమస్కారం సార్.
2: బాలాజీ నాయక్ గారు, అక్టోబర్ 11వ తేదీ ఢిల్లీలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా పిఎండిడికేవై అంటే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ముఖ్యంగా రైతుల కోసం. ఈ పిఎండిడికేవై ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి తెలియజేయండి.
3: ప్రధానమంత్రి ధనధాన్య యోజన గురించి మనం చూసుకున్నట్లయితే, కేబినెట్లో జూలై 19న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి చర్చించడం జరిగింది. ఆ రోజే ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందని చూసుకున్నట్లయితే, వ్యవసాయ ఉత్పాదనను పెంచడం కానీ అదే ప్రధానమంత్రి కృషి యోజనను గణనీయమైన మొదటి ముఖ్య లక్షణం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడం కానీ, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం కానీ, మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా ఈ యోజన ముఖ్య పాత్ర వహిస్తుంది. మెయిన్ దీనిని మొదటగా మన కేంద్ర బడ్జెట్లో 2025-26న 6 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే 42,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఇది మొదటగా చూసుకుంటే

0: చూస్తున్నట్లయితే ఈ పథకం యొక్క స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా మెరుగైన నీటిపారుదల మరియు నిల్వ రుణాలను ఇవ్వడం కానీ సదుపాయాల్ని కల్పించడంలో కానీ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో కానీ మొదటగా అనుకున్నట్టుగా వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేపట్టడంలో దోహదపడుతుంది.
1: సరే బాలాజీ నాయక్ గారు, భారత ప్రభుత్వము 100 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల ఎంపిక జరిగిందంటారు?
0: మొదటిగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల ఎంపిక అనేది ప్రమాణాలను మనం గుర్తించినట్లయితే ఎక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉంటుందో అటువంటి జిల్లాలను గుర్తించడం, అలాగే తక్కువ పంట తీవ్రత అంటే వ్యవసాయం అయితే ఓన్లీ మోనోక్రాపింగ్ మాత్రమే, వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేస్తున్నట్లయితే అది ఒకే పంట వేస్తున్నట్లయితే మనం అక్కడ భూమి సారవంతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా రాదు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అటువంటి ప్రామాణికను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే తక్కువ అంటే రుణ పంపిణీ, రైతులకి రుణాలు తక్కువ ఎక్కడైతే స్కేర్సిటీగా ఉంటుందో అటువంటి జిల్లాలను ప్రామాణిక తీసుకొని మొదటగా చెప్పింది, తక్కువ ఉత్పాదకత ఒకటి, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది రెండో ప్రామాణికం, మూడో ప్రామాణికం అయితే లోన్స్ అంటే
1: రుణాలు,
0: రైతులు రుణాలు తక్కువగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఇస్తున్నారో అటువంటి జిల్లాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: భారత ప్రభుత్వం వారు మీరు చెప్పిన ప్రామాణికతలను తీసుకొని ఎంపిక చేయడం జరిగింది. దాదాపుగా 100 జిల్లాలను. సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ఏవైతే 100 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి మరి మన ప్రాంతంలో రాయలసీమకేమన్నా జిల్లాలు ఎంపిక అయ్యాయంటారా?
0: రాయలసీమలో మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా కూడా ఎంపిక అయింది. మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, అనంతపురం, ఇవి మనం
1: ఆంధ్రప్రదేశ్లో.
0: ఇంకా
1: తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంకా తెలంగాణ కూడా వస్తుంది.
0: తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్, వరంగల్, ఈ జిల్లాలు ఎంపికైనాయి.
1: రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ జిల్లాలు ఉన్నాయి. సరే బాలాజీ నాయక్ గారు, మరి ఇందులో భాగంగా ఇతర అనుబంధ పథకాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఇందులో భాగంగా అనుబంధ పథకాలు చూసుకున్నట్లయితే పప్పు దినుసుల గురించి తీసుకోవడం జరిగింది. ఏమంటే అది పల్సెస్ని అంటే అపరాలను ఉత్పత్తి తగ్గుతున్నది కాబట్టి మనం అపరాలను ఉత్పాదకతను పెంచనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకంలో పల్సెస్ని ఉత్పాదకతను పెంచడం కూడా అదొక యోజన కింద,
1: దీంట్లో
0: ధనధాన్య కృషి వికాస యోజన కింద చేర్చడం జరిగింది.
1: ధన్ ధాన్య అంటే ఇప్పుడు ధనము
0: ధాన్యం
1: రెండు కలిపి పేరు పెట్టడం జరిగింది
0: అన్నమాట. ఎప్పుడైతే పొలాలలో తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ధాన్యం ఎక్కువ ఉత్పాదకను పెంచాలి, ఈ రెండు ప్రామాణికలు తీసుకొని ఇందులో దగ్గర 32 స్కీమ్స్ కలిపి కూడా ఒక పథకంగా రూపొందించారు.
1: అవి ఏమన్నా ఉంటే చెప్తారా?
0: అవి ప్రస్తుతానికైతే ఫసల్ బీమా యోజన కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, డ్రోన్ నిధి అనే పథకం కానీ, అలాగే చిన్న చిన్న పథకాలు NFSM కానీ, NMOOP అనే చిన్న చిన్న పథకాలన్నీ కలిపి ధనధాన్య కృషి యోజన కింద చేర్చగలిగారు.
1: అవి కూడా ఇందులో
0: భాగం
1: చేసి దీనికి ఒక పేరు పెట్టడం
0: జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటారు?
0: యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మనం ఆర్థిక వ్యయాన్ని పెంపొందించాలి. ఎలాగంటే ధనధాన్య యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఒకటి, అలాగే పంట వైవిధ్యాలను ప్రోత్సహించాలి క్రాప్ డైవర్సిఫికేషన్స్, అలాగే మనం నీటి పారుదల మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, అలాగే పంట కోత నిల్వలు కానీ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అంటారు కదా, మనం అటువంటి వాటిని మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి మౌలిక సదుపాయాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఈ పథకంలో డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని డైరెక్ట్గా MSP ద్వారా ఎంత అమౌంట్ అవుతుందో రైతుకు చేర్చే విధంగా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఫలితాలను చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి, GST ఎక్కువగా పెంచడం జరుగుతుంది, ఇటువంటి వాటిని మనం నిలదొక్కుకోవాలంటే భారత ప్రభుత్వం అనేది ఉత్పాదకతను పెంచాలి మెయిన్. తర్వాత ఆర్థికంగా మనం ప్రోడక్ట్ని మనమే తయారు చేసుకోగలిగినట్టయితే రైతులకి ఆర్థికంగా

0: బలం చేకూరుతుంది. అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడైతే పంటను ఉత్పాదకం పెంచుతారో ఆర్థికంగా కానీ ఇంకా ఇతర రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని కల్పించవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ యోజనను పెట్టారు. అదే కాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళుతూ ఉంటారు, అటువంటి వాళ్ళను కూడా మనం ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని వలసలు లేకుండా చేయడం, సమగ్ర సమీకృత వ్యవసాయ ప్రణాళికను అవలంబించినట్లయితే IFS ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఆ విధంగా అవలంబించినట్లయితే స్థిరమైన వ్యవసాయ పద్ధతుల్ని పాటించి నేలను మరియు నీటి సంరక్షణను కూడా మనం చేపట్టుకోవచ్చు. అలాగే మనం అనుబంధ రంగాలు అలైడ్ సెక్టార్స్ ఉంటారు, వెటర్నరీ కానీ హార్టికల్చర్ కానీ ఉద్యానం కానీ ఇటువంటి వాటిని దృష్టి సారించినట్లయితే ఆర్థికంగా కూడా మనం ఈ యోజన కింద నిలదొక్కుకోవచ్చు. ఇది ఈ ముఖ్య ఉద్దేశం,
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏమంటే మన ఉత్పత్తుల్ని మనమే పెంచుకోవాలి, అంటే మనం పెంచుకొని సస్టైన్ అయిన తర్వాత అంటే ఎగుమతులు ఎక్కువ ప్రోత్సహించాలి, దిగుమతులు తగ్గించుకోవాలి
0: తగ్గించుకోవాలి. ఇంకోటి ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం అపరాలలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు వరి విషయంలో కానీ గోధుమ విషయంలో కానీ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనం ఆహార ధాన్యం మనమే పండించుకొని మన దాన్ని సపోర్టింగ్గా కొద్దిపాటు నిలదొక్కున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో అపరాలు కూడా చాలా వరకు మనం లోటు ఉంది, అటువంటి
1: దిగుమతి చేసుకుంటున్నాం.
0: ఇప్పుడున్న పరిస్థితులలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం వల్ల కొరత రావచ్చు, కాబట్టి ఆ కొరతను నివారించుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ముందుగానే అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా మనం రైతులకి కొద్దిగా మోటివేట్ చేసి అపరాల ఉత్పాదకను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ
1: ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన
0: ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఇంకా ఏమేమి ఉన్నాయంటారు దీంట్లో?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 350 లక్షల టన్లు ఉత్పత్తి చేయాలి ఇప్పటికి 2030-31 నాటికి. ఇందులో మనం ఏరియా క్రాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 310 లక్షల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 310 లక్షల హెక్టార్లలో 350 లక్షల టన్లు మనం ఉత్పత్తి చేయాలి. ఇది 2030-31 నాటికి చేయగలగాలి.
1: ఈ ప్రణాళిక ప్రకారం చేసుకుంటే 2030-31 నాటికి రైతు సోదరులు అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అందుకోసం మనం విత్తనాన్ని మనం 88 లక్షల కిట్స్ చిన్న చిన్న
1: ప్యాకెట్లు
0: బ్యాగుల రూపంలో కానీ, అలాగే మనం 120 లక్షల క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ని కూడా రైతులకు అందజేయగలిగేటట్టు మనం ప్రణాళికను రూపొందించగలిగాము. ఈ మిషన్ ద్వారా దగ్గర 2 కోట్ల మందికి రైతులను లబ్ధి చేకూర్చినట్లు కలిగినట్లయితే అపరాలలో ఉత్పాదకతను పెంచవచ్చు, అలాగే అపరాలు ఎగుమతి కూడా చేసుకోవచ్చు, ఇతర దేశాలను కూడా అమ్ముకోవచ్చు,
1: ఇతర దేశాలకు
0: పంపించుకోవచ్చు
1: ఎగుమతి ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే దిగుమతి తగ్గిపోయి ఎగుమతులు పెరగడం వల్ల ఏవైతే రైతుల ఈ ప్రామాణికం ఉంటుందో పెరుగుతూ ఉంటుంది.
0: అవును, ఆ విధంగా పెరగడం వల్ల దేశానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది, కాబట్టి ఇతర ఏదైనా యుద్ధ రంగాలలో కానీ కొన్ని మనకు అవసరమైనవి కానీ తీర్చుకోగలుగుతాం. ఆ సదుద్దేశంతోనే ఈ ఆత్మ నిర్భర మిషన్ అనేది కూడా రూపొందించడం జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ముఖ్యంగా ఈ PMDDKY మరి రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: ఇదివరకే మనం కొద్దిపాటు
1: చర్చించుకున్నాము.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కానీ, అలాగే ఈ పథకాలలో వ్యవసాయ రంగం ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచుకోవచ్చు, అలాగే అపరాలు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది నైట్రోజన్ రూపంలో స్థిరీకరించడం జరుగుతుంది, భారతదేశం దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డిమాండ్లను తీర్చుకోగలిగినట్లయితే ఇప్పటికీ 14% పప్పుధాన్యాల దిగుమతి చేసుకుంటుంది, అటువంటి వాటిని మనం నివారించగలుగుతాం, రైతుల ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది, వ్యవసాయాన్ని మరింతగా స్థిరంగా మరియు ఈజీగా ఈ టెక్నాలజీ ద్వారా మనం సాధించుకోవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా కానీ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రభావితాన్ని మనం సమన్వయంగా కోఆర్డినేషన్తో చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అలాగే నిధుల భరోసాని చేసుకోవచ్చు, సమగ్రతను నిర్ధారించుకోవచ్చు, మనం ఎంతవరకు నిలదొక్కుంటాము, అలాగే రైతు ఉత్పాదకాన్ని కానీ భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కూడా యోజన కింద రైతులు ఉపయోగపడేటట్లు అవలంబించడం.

0: జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఏదైతే ప్రధానమంత్రి దన్ధాన్య కృషి యోజన ఉందో ఇది ఏ విధంగా అమలు అవుతుందంటారు?
0: ఈ పథకం జిల్లా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ప్రణాళికని రూపొందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ధనధాన్య సమితిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి పర్యవేక్షణలోనే ప్రణాళిక జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు సభ్యులుగా కూడా చేర్చుకోవచ్చు. ఈ రైతులను కూడా ప్రణాళికను పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వ్యవసాయ స్వయం సమృద్ధి వంటి జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ కానీ మరియు మూల్యాంకనం చూసుకున్నట్లయితే నెలవారీ సమీక్షలతో కానీ, అంటే మంత్లీ మీటింగ్స్ అంటారు కదా, డాష్బోర్డ్ల ద్వారా కానీ మీటింగ్స్ పెట్టుకొని కీలకమైన పనితీరును బట్టి ఉపయోగించే ట్రాక్ని మనం చేసుకోవచ్చు. సజావుగా అమలు చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు. ఆ అధికారుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఈ నీతి ఆయోగ్ క్రమం తప్పకుండా మార్గదర్శకంగా అందించడానికి దోహదపడుతుంది. అలాగే జిల్లా ప్రణాళికలను కూడా సమీక్షించడానికి వీలు పడుతుంది అన్నమాట.
1: బాగుందండి బాలాజీ నాయక్ గారు, ఇటీవల భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని విధి విధానాలు ఏమి, దాని యొక్క ఉద్దేశం ఏమి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధనధాన్య కృషి యోజన పిఎండిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించడం ఈ విషయాలపై ప్రధానంగా దృష్టి సారించారు. రాబోయే నీట్ యూజీ పునఃపరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది దేశాన్ని ఏకం చేయడానికి ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్టపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా రాష్టపతి వారికి మార్గనిర్దేశం చేశారు. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్టంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో భాగంగా 13 రాష్ట్రాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఘోస్ట్ సిమ్ కార్డులతో దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాలు చేసినట్టు గుర్తించారు. వచ్చే బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న అక్రమ పశువుల రవాణా, గోవధ నిలిపివేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్లో కొందరు బహిరంగంగా గోహత్యలు ప్రోత్సహిస్తూ అక్రమ వధశాలలు నడిపిస్తున్నారని, వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని సమితి అధ్యక్షులు జి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ, ప్రాంతీయ స్థాయిలో

ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి తెలుగు నాటిక దొంగ రచన శ్రీ కె మట్టపల్లిరావు, నిర్వహణ శ్రీ పి గోపాలరావు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 1999 ఆకాశవాణి వార్షిక పోటీలో రేడియో ప్రక్రియకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి పొందిన నాటిక దొంగ. రచన కొప్పోలు మట్టపల్లిరావు. నిర్వహణ పి గోపాలరావు. ఇందు పాల్గొన్నవారు శ్రీయుతులు బి నారాయణ, పి సత్యనారాయణ ప్రసాద్, కె శ్రీనివాస విఠల్, ఎస్ చలపతిరాజు, శ్రీమతి ఎంకేఆర్ ఆశాలత. సహకారం కె సాయిప్రసాద్. సాంకేతిక సహకారం జి సుబ్బారావు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన నాటిక దొంగ.

0: అరే ఆ టేబుల్ మీద టేబుల్ రికార్డర్ ఉందిరా,
1: 30 సెంచులు పడేనా?
0: తొందరగా, అదిగో ఆ గడియారం కూడా.
1: ఈ బీరువాలో ఏమైనా ఉన్నాయేమోరా?
0: తీయరా, తీసి చూడు తొందరగా.
1: అబ్బో, దీంట్లో వెండి కంచాలు ఉన్నాయరా?
2: కృష్ణమూర్తి, కృష్ణమూర్తి,
1: ఎవర్రా పిలిచేది?
0: ఆకు, పక్క గదిలోంచి ఎవరో పిలుస్తున్నారు.
1: అది కాదురా, మనం తాళం తీసే ఇంట్లోకి వచ్చాం కదా, మనిషి లోపల ఎట్లా ఉంటాడురా?
2: కృష్ణమూర్తి, కృష్ణమూర్తి,
1: ఒరే పక్క గదిలో కూడా ముసలాడున్నాడు, అయినా తాళం వేసిన ఇంట్లో మనిషి ఎట్లా ఉంటాడురా?
0: ఉంటే ఉండనీరా, ఇదిగో నువ్వు ఈ తలుపు దగ్గర నుంచో, వాడు నీకు అడ్డం జరిగితే కత్తి చూపించి బెదిరించు, నేను గబగబా ఈ బీరువాలో ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను.
1: అలాగే, కానీ తొందరగా.
2: నాయనా, కృష్ణమూర్తి, మీరు పెళ్ళికి వెళ్ళలేదు, ఏమిటో పిలిస్తే ఎవరు పలకరు.
1: అసలు ఈ కృష్ణమూర్తి ఎవడరా?
0: ముసలాడు కూడా కేమోరా?
1: వాడు బయట నుంచి వచ్చేట్లరా?

0: చూసుకుంటాగానే నేను చెప్పినట్లు చెయ్యి.
1: ఏంటి?
0: నేను వెళ్ళి ఆ ముసలాయనతో మాట్లాడుతూ ఉంటా, నువ్వు ఈ లోగ ఇంట్లో అక్కడ ఇక్కడ వెతికి ఏమైనా దొరికితే ఈ సంచిలో సత్తు తొందరగా.
1: ముసలోడు గోల పెడితే దొరికిపోతానరా?
0: నువ్వేం కంగారు పడకు, ముసలోడు గోల పెట్టకుండా నేను చూసుకుంటా.
1: సరే జాగ్రత్త.
2: కృష్ణమూర్తి. కృష్ణ.
3: నమస్కారం అండి, నేను మీ కృష్ణమూర్తిని గాను.
2: ఎవరది? కళ్ళు కనిపించవాయే, చెవులు సరిగ్గా వినిపించవాయే, ఎవరది?
3: నేను కృష్ణమూర్తిని గాను, కృష్ణమూర్తి స్నేహితుడిని.
2: మా కృష్ణమూర్తి స్నేహితుడివా? నీ పేరేమిటి నాయన?
3: నా పేరు రాజశేఖరం.
2: అలా కుర్చీలో కూర్చో నాయన.
3: ఏదో పని మీద వెళుతూ కృష్ణమూర్తిని కలిసిపోదామన్నట్టుగా ఇటు వచ్చాను.
2: మంచిది నాయన, నేనేమో నిన్ను చూసి మా అబ్బాయి అనుకున్నా. కళ్ళు సరిగ్గా కనిపించి చావో మరి, మసకలు ఏదో అలికిడైనట్లు అనిపిస్తే మా అబ్బాయి కోడలు వచ్చారేమోనని అనుకున్నా.
3: అయితే బాబాయ్ గారు, మీ అబ్బాయి కోడలు సినిమాకి వెళ్ళారా?
2: సినిమా కాదు నాయన, సికింద్రాబాదులో మా చుట్టాలింట్లో పెళ్లికి వెళ్ళారు, రేపు పొద్దున్నే గాని రారు.
3: ఈ ముసలివాడిని ఇంట్లో వదిలేసి ఇంటికి తాళం పెట్టి మూడు పెళ్ళాలు పెళ్ళిళ్ళకి వాటికి వీటికి తిరిగేందుకు వెళ్ళారన్నమాట. అయితే మరీ మంచిది, ఈలోగా ఇల్లంతా వీటికి దొరికిందల్లా దోచుకుని పోవచ్చు.
2: నాయన రాజశేఖరం.
3: చెప్పండి బాబాయ్ గారు.
2: నా కొడుకు కోడలు ఇంటికి బయట తాళం వేసుకుని వెళ్ళారు కదా, నువ్వు ఎలా వచ్చావు?
3: తలుపులు దగ్గరగా వేసుకున్నాయి బాబాయ్ గారు, తాళం వేసలేదు.
2: ఏమిటో పరధ్యాన మనుషులు, తాళం వేయటం మర్చిపోయినట్టున్నారు. నేనేమో ఉన్న చోటు నుంచి లేవలేను, లేస్తే మళ్ళీ కూర్చోలేను, మోకాళ్ళు కలకలు, కళ్ళు మసకలు. ఏదో భగవంతుని మీద భారం వేసి ఏ విధంగా బతుకుతున్నా నాయన రాజశేఖరం.
3: ఏంటి బాబాయ్ గారు?
2: ఇందాక మంచినీళ్ళు తాగుదామని లేవబోయి చెంబులో ఉన్న నీళ్లు పారబోసుకున్నా, గొంతు తడారిపోతున్నది. వంటింట్లో బిందెలో మంచినీళ్ళున్నాయి, ఓ గ్లాసుడు తెచ్చిచ్చి పుణ్యం కట్టుకున్నాయన.
3: అలాగే బాబాయ్ గారు.
1: ఒరే రాజు, ఇంట్లో దొరికినంత వరకు అన్నీ అందుకుని బ్యాగ్లో నింపేశాను, ఇక పోదాం పద.
0: ఏమైనా డబ్బు దొరికిందా?
1: అక్కడ ఇక్కడ గాలిస్తే 2000 సుమారు దొరికింది అంతే.
0: లోపల ఇంకేమైనా దొరుకుతాయేమో, మళ్ళీ ఓసారి చూడు. ఈలోగా ఈ ముసలివాడితో మాట్లాడుతూ ఉంటాను.
1: సరే
3: బాబాయ్, ఇవిగోండి మంచినీళ్ళు.
2: ప్రాణం ఇప్పుడు హాయిగా ఉంది, నీ కడుపు చల్లకుండా నూరేళ్ళు సుఖంగా బతుకున్నాయన. గొంతెండిపోయి ఇందాకటి నుంచి ఈ కుక్కెన్నీళ్ళ కోసం అల్లాడిపోయింది ప్రాణం. మంచినీళ్ళు దాపి పుణ్యం కట్టుకున్నావు.
3: బాబాయ్ గారు, అసలే చలికాలం, దుప్పటి కప్పుకోండి, వణికిపోతున్నారు.
2: నాయన ఓ సాయం చేస్తావా?
3: చెప్పండి బాబాయ్ గారు.
2: పక్క మీద ఈ దుప్పటి తీసి ఇంకో దుప్పటి పరుస్తావా?
3: అలాగే. అరే ఇదంతా తడిసిపోయింది, ఎలా భరిస్తున్నారు ఇందాకటి నుంచి?
2: నా శరీరం నా స్వాధీనంలో ఉండటం లేదు నాయన, అందుకే ఈ అవస్థ.
3: బాబాయ్ గారు, నా భుజాల మీద చేతులు వేసి నిల్చోండి, పక్క సర్దుతాను. అలాగే. జాగ్రత్త బాబాయ్ గారు, జాగ్రత్త. ఇక్కడ కూర్చోండి, మెల్లగా

0: మెల్లగా.
1: ఒరే రాజు, మనం వచ్చిన పనేంది, నువ్వు చేస్తున్న పనేంది? ఆ ముసలోడికి సేవలు చేస్తున్నావా? నీకేమైనా బుద్ధి ఉందా? ఇక లే, వెళ్ళిపోదాం.
2: నువ్వేం కంగారు పడవలసిన అవసరం లేదు. పెళ్లికి వెళ్ళిన ఈ ముసలాడి కొడుకు కాళ్ళు తెల్లారతగని ఇంటికి రారట. ఇంకా ఇంట్లో ఏమైనా దొరుకుతాయేమో చూడు. అన్ని సూట్ కేసులు సర్దుకుని వెళదాం.
0: రెండో మనిషి, అతను ఎవరు నాయనా?
2: చెప్పటం మర్చాను బాబాయ్ గారు, అతను నా స్నేహితుడు. ఇందాకటి నుంచి హాల్లో కూర్చొని ఉన్నాడు. ఇక వెళదాం పదా, ఆలస్యమైంది. ఎలాగో కృష్ణమూర్తి ఇంట్లో లేడు కదా అంటున్నాడు.
0: పర్వాలేదు లేదాయనా, మీరు నా కొడుకుల్లాంటి వారే, కాసేపు కూర్చుని వెళ్ళండి, ఏదో పలుకుతోడు.
2: బాబాయ్ గారు, ఈ వయసులో ఒంటరిగా ఇబ్బంది పడుతున్నారు కదా, మరి పిన్నిగారు ఎక్కడున్నారు?
0: ఆమె విశాఖపట్నంలో నా చిన్న కొడుకు దగ్గర ఉంటుంది. ఆమెకు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో వెళ్ళి చూడాలని మనసు పీకుతుంది నాయన. కానీ నాకు ఎలా వెలుగులుగుతుంది?
2: బాబాయ్ గారు, పోనీ పిన్నిగారిని ఇక్కడికి తీసుకురావచ్చు కదా.
0: నేను వెళ్ళటం కుదరదు. ఆమె ఇక్కడికి రావటం అంతకంటే కుదరదు. కృష్ణమూర్తి,
3: మళ్ళీ ఏమొచ్చింది?
4: ఇందాకటి నుంచి ఒకటే చంపుతున్నాం, కొంపలో అడుగు పెట్టడం ఆలస్యం, ప్రాణాలు తోడేస్తున్నాం.
0: అది కాదు నాయన.
4: ఏమిటో చెప్పు.
0: ఈ మధ్య మీ అమ్మకు ఒంట్లో బాగుండటం లేదని తెలిసింది.
4: అయితే నేనేం చేసేది? నా ఇబ్బందులు ఏవో నాకున్నాయి.
0: పాపం, మీ అమ్మ ఎలా ఉందో ఏమిటో దాన్ని ఓసారి చూడాలని ఉందిరా. ఓ రెండు రోజుల పాటు ఇక్కడ ఉండేలా తీసుకురాకూడదు.
4: తీసుకొస్తా. ఉన్న దరిద్రానికి ఉపరి దరిద్రం అన్నట్టు మిమ్మల్ని ఇద్దరిని భరించడం నాకు చేత కావద్దు. నీ ఒక్కడితోటే రోజు చస్తున్నాను.
0: అది కాదు నాయన, అమ్మకు ఒంట్లో బాగాలేదని.
4: ఊరికి అరవకుండా కాసేపు నోరు మూసుకుని పడుండు.
0: అయ్యో, ఏం చెప్పేందుకు వీల్లేదు. ఇద్దరు కొడుకులు మా ఇద్దరిని పంచుకున్నారు నాయన. తల్లి చిన్న కొడుకు దగ్గర, నేను పెద్ద కొడుకు దగ్గర. ఎవరు ఎలా ఉన్నా ఎక్కడో ఒక చోట బతకక తప్పదు కదా నాయన.
1: ఈ ముసలోడితో ఇంద్ర సోది పెడుతున్నా, ఇకలే త్వరగా బయటపడదాం.
2: ఏమైనా దొరికాయా?
1: దొరికినంత వరకు దొరికాయి. ఈ సూట్ కేసు, ఈ బ్యాగ్ నింపాను.
0: ఏమంటాడు?
2: కృష్ణమూర్తి లేడు కదా, మళ్ళీ రేపు వద్దాం, ఇప్పటికే ఆలస్యమైంది అంటున్నాడు.
0: ఆహా నాయన, రాజశేఖరం నాకు ఇంకో సహాయం చేసి పెడతావా?
2: చెప్పండి బాబాయ్, ఏంటి?
1: మళ్ళీ ఏందిరా మొదటికొస్తున్నావు?
2: నువ్వు ఉండరా, మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదులే. పాప ముసలాన్ని చూస్తే జాలేస్తుంది.
0: రాజశేఖరం.
2: చెప్పండి బాబాయ్.
0: నాకు ఉత్తరం రాసి పెడతావా?
2: ఎవరికి?
0: నా భార్యకు. తను అక్కడ ఎలా ఉంటుందో ఏమిటో నా కొడుకు ఎన్నిసార్లు చెప్పినా రాయనే రాయడు.
2: సరే బాబాయ్, నేను రాస్తాను, చెప్పండి.
1: ఒరే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మనల్ని ఎవరైనా చూస్తారా? ఆ కాగితాలు పిన అక్కడ పడేసి ముందు నువ్వు లే, త్వరగా బయటపడదాం.
2: నువ్వంటరా, 2 నిమిషాల్లో బయటపడదాం.
0: రాజశేఖరం, ఉత్తరం రాయవు.
2: చెప్పండి బాబాయ్.
0: చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రిని దీవించి రాయునది. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. నాకు అన్ని వసతులు బాగానే ఉన్నాయి. నా గురించి నువ్వేమీ దిగులు పడవద్దు. నీ ఆరోగ్యం గురించే నా బెంగ. వేళ ప్రకారం భోజనం చేస్తున్నావా?

0: కొడుకు కోడలు ఇప్పుడైనా నిన్ను కసురుకుంటే మనసు కష్టపెట్టుకోవాకు, ఎలాగో సర్దుకుని పో. నన్ను చూడాలని ఉంది అని లోకడ పుత్రంలో రాశావు, అది అది ఎలా వీలవుతుంది సావిత్రి? కొడుకులకు మన మీద దయగలిగినప్పుడు కదా నువ్వు నన్ను చూడగలిగేది.
1: బాబాయ్ బాధపడకండి, తర్వాత చెప్పండి.
0: ఇక్కడ నన్ను కోడలు బాగానే చూసుకుంటున్నది. నేను వేళ ప్రకారం భోజనం చేస్తున్నాను, కోడలు పళ్ళరసం కూడా ఇస్తుంది.
2: ఈ ముసలాడితో వేగలేక చస్తున్నా బాబు. ఏంటి ఇందాక నుంచి ఒకటే చూస్తున్నావు, కంచం నిండా పెట్టానుగా కోడు కుదించుకోరాదు, మళ్ళీ ఏమొచ్చావు?
0: అది కాదమ్మా,
2: ఏం కావాలో తొందరగా చెప్పి ఏడు ప్రాణాలు తీయక.
0: నాలిక చేదు చేదుగా ఉంది,
2: ఉంటే
0: కొంచెం నిమ్మకాయ పచ్చడి ఉంటే పుల్ల పుల్లగా తినొచ్చని.
2: ఎందుకు తినవు? తింటావు తింటావు, పైగా పుల్ల పుల్లగా తీయ తీయగా అంటూ ముసులు కూడా కావాలి. పొద్దు గోగులు చాకరీ చేయలేక చస్తున్నా నేను పొట్టు చాకరీకి. ఈయనగారికేమో పుల్ల పుల్లగా నిమ్మకాయ పచ్చడి కూడా కావాలట. నిమ్మకాయ పచ్చడి
0: ఉన్నదేమో అని అడిగాను, అంతే ఉన్న దాంతోనే తింటాగా.
2: తినకేం చేస్తావు, ఇష్టం ఉంటే తిను లేకపోతే పస్తులుండు. అంతేకాని అది కావాలి ఇది కావాలి అని నన్ను విసిగించి చంపితే నేను మాత్రం ఊరుకునేది లేదు.
0: అయ్యో నేనిప్పుడు నిన్ను ఏమీ అనలేదు కదా తల్లి.
2: ఇంకేమనాలి, ఇంకా ఏదో అనాలట. పైగా కంచంలో పడేసి కుక్క తినట్టుగా తిని పడుండగా లోకంలోని అన్ని రుచులు ఏకరూ పెడుతూ అది కావాలి ఇది కావాలి అంటూ నన్ను పీక్కు తినటం లేదు. చీచి చీచి చీచి, ఈ పాడు పీడ ఎప్పుడు విరగడైపోతుందో ఏమిటో.
0: ఇక్కడ కోడలు నన్ను బాగానే చూసుకుంటున్నది. ప్రతిరోజు టైం ప్రకారం నాకు కావలసినట్టుగా వండి పెడుతున్నది. ఇక్కడ నాకు ఏ ఇబ్బంది లేదు. కొడుకు కూడా నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. కృష్ణ, ఎక్కడ ఉన్నావు నాయన?
1: ఇందాకటి నుంచి ఇక్కడే వచ్చానుగా, మళ్ళీ ఏమిటి కృష్ణ కృష్ణ అని ముత్తుకుంటున్నావు? ఇంతకీ మళ్ళీ ఏమొచ్చింది?
0: అయ్యయ్యో అట్లా మనసు కష్టపెట్టుకోబోకు నాయన.
1: సర్లే నీ సోది మాటలు పక్క పెట్టి ఎందుకు పిలిచావో చెబుతావా? అలాగే సొణుకుతూ ఉంటావా? ఉంటే ఉన్నవాడివి కావు, పోతే పోయిన వాడివి కావు. రోజు నీతో పెద్ద చావుచ్చు పడి ఇకనైనా చెప్పు దరిద్రం మేడం.
0: మంచం మీద
1: త్వరగా చెప్పావు.
0: మంచం మీద ఈ దుప్పటి తీసి ఇంకొకటి పరుస్తావేమోనని.
1: ఇంకోటి చస్తున్నాను, మళ్ళీ పక్క తడుపుకున్నావా? తడుపుకుంటావు నీకే. శనిలో దాపడించావు నా ప్రాణాన్ని. లే కోలబడు.
0: అమ్మో అమ్మో చిన్నకు నాయన నడువు వంగు.
1: నీ నడువుల సంగతేమో గానీ నీకు ఈ దరిద్రపు చాకరి చేస్తూ చేస్తూ నా నడువులు విరిగిపోయేలా ఉన్నాయి. జరుగు, ఇటు కొంచెం జరిగి కొలబడు.
0: నడుము కలుకలుకు అంటున్నది నాయన, ప్రాణం పోతున్నట్టుంది.
1: పోతే పోని యాదవ ప్రాణం. దరిద్రపు శనిలో దాపరించావు నా ప్రాణానికి.
0: నా శరీరం నా అదుపులో ఉంటే ఈ అవస్థలన్నీ నాకెందుకు నాయన?
1: సర్లే ఇక నోరు మూసుకుని పడుండు, ఊరికే నన్ను విసిగించగా చంపకు. ఇంట్లో నీతో నరకం అయిపోయింది.
0: కొడుకు నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. నా గురించి నువ్వేమీ దిగులు పడవద్దు. నీ

0: ఇట్లు
1: రాజు ఏంట్రా ఇదంతా? ఈ ముసలుడు ఏడుస్తుందో చెప్పటం, నువ్వు రాయటం, నీకేమైనా బుద్ధి ఉందా? రాసే ఉత్తరం అక్కడ పడి లే పెడదాం.
2: అది కాదురా, ఈ ముసలాడి పరిస్థితి చూస్తుంటే ఇతని కొడుకు కూడా సరిగ్గా చూడనట్టుగా ఉంది. నాకు జాలిగా అనిపిస్తుందిరా.
1: అబ్బా చెప్తే వినవేందిరా, ఈరోజు మనకేదో మూడినట్టుగా ఉంది.
0: ఉత్తరం రాసావా నాయన? ఈ కాగితంలో అడ్రస్ ఉంది, వెళుతూ వెళుతూ పోస్ట్ చేయినాయనా.
2: అలాగే
0: తప్పకుండా తప్పకుండా చేయినాయనా.
2: అలాగే
1: తొందరగా లేవరా, మళ్ళీ ఏదో రాస్తున్నాం. లే తొందరగా బయటపడదాం, పద.
2: వెళదాం కానీ నీ చేతిలో నా సూట్ కేసు ఆ బ్యాగ్ అక్కడే వదిలేసి.
1: ఎందుకు?
2: చెప్పినట్టుగా చెయ్యి.
1: ఏ మనిషిరా నువ్వు, నాకేం అర్థం కావడం లేదు.
0: వెళుతున్నారా నాయన? కృష్ణమూర్తికి ఏమైనా చెప్పమంటావా?
2: ఈ చిట్టి అతనికి ఇవ్వండి బాబాయ్ గారు, అందులో అన్నీ రాశాను, మళ్ళీ వీలు చూసుకుని ఎప్పుడో వస్తానని చెప్పండి.
0: అలాగే నాయన.
2: పదరా మళ్ళీ బయట తాళం వేసి వెళదాం.
1: అలాగే గాని నడు ముందు.
3: సుబ్బారావు ఈ మధ్యన బాగానే సంపాదించాడు కదా.
4: మరే
3: సంపాదించిందంతా కూతురు పెళ్లికే పెట్టినట్టున్నాడు.
4: అలాగే కనిపిస్తుంది.
3: ఏది ఏమైనా పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేశాడు. అప్పాపప్ప ఏం చేయను ఏం చేయను.
4: అదేమో గాని పెళ్లి కూతురు కట్టుకున్న పట్టు చీర దగదగా మెరుస్తూ ఎంత గొప్పగా ఉందండి.
0: కృష్ణ కృష్ణ
4: మొదలుపెట్టాడు.
0: ఇప్పుడే వస్తున్నారా పెళ్లి నుంచి?
3: ఇప్పుడే వస్తున్నాం గానీ ఏమిటి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పలేదన్నట్టు రాగానే నీ గోళం ఏమిటి, తొందరగా ఏడు.
0: అది కాదు నాయన, ఎవరో రాజశేఖరం అట, నీ స్నేహితుడట, నీకోసం చూసి చూసి ఇప్పుడే వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ ఇదిగో ఈ చీటి నీకు ఇమ్మని చెప్పాడు.
3: రాజశేఖరమా?
4: ఎవరండి?
3: ఏ రాజశేఖరం అబ్బా?
4: అదే.
3: అలాంటి పేరు గలవాడు నా స్నేహితుల్లో ఎవడు లేడే.
4: మరైతే వచ్చిన వాడెవరు?
3: నువ్వేం కంగారు పడకు, ముందు చిట్టిలో ఏముందో నన్ను చూడండి. కృష్ణమూర్తి, నువ్వు ఒక మనిషివి, నీది ఒక బతుక. నిజంగా నీలో ఏమాత్రమైనా మానవత్వం ఉంటే నీ ముసలి తండ్రిని ఇంట్లో పెట్టి తాళం వేసి పెళ్ళాంతో పెళ్ళిళ్లకు షికార్లకు వెళతావా? నీకేమైనా జ్ఞానం ఉందా? నువ్వు ఎన్ని చదువులు చదివినా ఇంకా చదవవలసింది ఒకటి ఉంది, అదేమిటో తెలుసా? అంధులైన ముసలి తల్లిదండ్రులకు సేవలు చేసిన శ్రావణ కుమారుని కథ. జన్మనిచ్చిన తల్లిదండ్రులను సరిగా చూడని వాడు బాధ్యత నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఒక పెద్ద దొంగ. ఆలోచించు, నువ్వెవరివో నీకే తెలుస్తుంది. ఇట్లు దొంగ దొంగ ఎవరి దొంగ?
4: ఇంతకు ఎవరండి ఈ దొంగ?
0: కృష్ణమూర్తి ఎవర్రా దొంగ?
3: ఎవరు దొంగ?
0: ఎవర్రా దొంగ? ఎవర్రా దొంగ?
5: దొంగ 1999 సంవత్సరం ఆకాశవాణి వార్షిక పోటీలో రేడియో ప్రక్రియకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి పొందిన నాటిక విన్నారు. రచన కొప్పోలు మట్టపల్లిరావు, నిర్వహణ పి గోపాలరావు. ఇందులో వృద్ధుడు శ్రీ బి నారాయణ, కొడుకు శ్రీ ఎస్ చలపతిరాజు, కోడలు శ్రీమతి ఎంకేఆర్ ఆశాలత, ఒకటవ దొంగ రాజశేఖర్ శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, రెండవ దొంగ శ్రీ కె శ్రీనివాస విఠల్, సహకారం కె సాయి ప్రసాద్, సాంకేతిక సహకారం జి సుబ్బారావు, రూపకల్పన కొప్పోలు మట్టపల్లిరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి చిత్రసీమ సినిగి తల విందాం. ముందుగా ఖడ్గం చిత్రం కోసం శ్రీ పాడిన పాట, రచన విజయ్ కుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటి?
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం కోసం కేజీ రంజిత్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: స్వీయ సంగీతంలో పాడిన పాట, రచన దేవిశ్రీ ప్రసాద్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: కార్యక్రమంలో చివరిగా శంకర్ దాదా MBBS చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్.

నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తెమింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ శ్రీ పూర్ణిమ గారి వేణువాద్యం వాయిద్య సహకారం, వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్.

0: మీరు ఇంతవరకు శ్రీమతి ఈ శ్రీ పూర్ణిమ గారి వేణు వాద్యం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి మధురకి తల విందాం. ముందుగా సత్యకలపు సత్తయ్య చిత్రం కోసం పివి శ్రీనివాస్ ఆలపించిన గీతం, సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నా?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు.

0: నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా. ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
0: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
0: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా,
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరైంది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రాముడు భీముడు చిత్రం కోసం ఘంటశాల పీ సుశీల ఆలపించిన గీతం, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల

కార్యక్రమం వచ్చేవారిగా చదువుకున్న అమ్మాయిల చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, సాహిత్యం దాసరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మధుర గీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి వార్తా ప్రసారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఉదయం 6:10 వేద పఠనం వినిపించేవారు శ్రీ ఏ మురళీకృష్ణ శర్మ. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో దశావతార స్తుతి. 6:35 పొలం పనులు. 7:00 ఖమ్మం జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందించేవారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ ఆయుర్వేద చికిత్స అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ సిహెచ్ కృష్ణమాచార్యులు గారి వయలిన్ వాద్యం. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 11:03 యువవాణి కార్యక్రమంలో కె శృతి గారి సితారు వాద్యం. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి పరిమిత బెనర్జీ గారి రబీంద్ర సంగీత్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం.

ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం సతీ తులసి కథ 3వ భాగం వినిపించేవారు శ్రీ గడ్డం సారంగపాణి మరియు వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరి ముందు వ్యవసాయ పనులు అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. నిలయంలో సమయం 11:13 కావస్తుంది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు మరి. నమస్కారం. జై హింద్.